ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో హిందీలో వార్తల్ని, ఆ తర్వాత 6:05 ఆంగ్లంలో వార్తల్ని వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాము.

ఇంతవరకు ప్రార్థన కార్యక్రమంలో విన్నవి సాయిబాబా భక్తి గీతాలవి. ఇంతటితో ఈ అలటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. రేపు పొద్దున ప్రసారమయ్యే ప్రార్థన కార్యక్రమంలో దేవి స్వరమాలికను విందాము. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

సమయం 6:40 ఇయాల్టి కార్యక్రమాలు. ఈరోజు ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రసారమయ్యేటి సమయాల్లో అవి ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాము. పొద్దుటపూట ప్రసారంలో 7:30 నుంచి 8 గంటల వరకు అంబటాల సంగతులు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ రోజు టీ కార్యక్రమంలో విందాము పానం పదలం శీర్షికన చర్మ సమస్యలు హోమియో వైద్యం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన హోమియో ఫిజిషియన్ డాక్టర్ బెల్లాల సృజనతో ముచ్చట విందాం. న్యాయం చట్టం శీర్షికన పనిచేసే స్థలాల్లో వేధింపుల నుంచి మహిళలకు రక్షణ. ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చట విందాం. సత్యం అంటే ఏంటి, మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగాన్ని కూడా విందాం. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి ఎలటం బటాల సంగతుల కార్యక్రమంలో. ఆ సమయానికి ట్యూన్ చేసుకుని వినడం మరవద్దు. ప్రొద్దున 8:00 సమాచార ప్రభాత్, 8:30 మార్నింగ్ న్యూస్, వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాం. 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, చారిత్రక నవల ధారావాహిక పఠనం 78వ భాగం ప్రసారమవుతుంది. ఈరోజు రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. ఇక శ్రోతలు, మీరింతగా మనము మెచ్చే, మీకు నచ్చే, మిమ్మల్ని అలరించే పాటల కార్యక్రమాల్లో భాగంగా పొద్దుటపూట ప్రసారంలో సింగిడి సినిమా పాటల కార్యక్రమం 8:45 నుంచి 10 గంటల వరకు ప్రసారమవుతుంది. మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటల్ని ఫోన్ చేసి కోరుకోవచ్చు. పొద్దున 10:00 నుంచి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, మధ్యాహ్నం 3:00 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 3:00 నుంచి 5:00 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలను వింటారు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. సాయంత్రం 5:00 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇన్నరి కార్యక్రమంతో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM స్వంత ప్రసారాలు ప్రారంభమవుతాయి. రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి. సాయంత్రం 5:30 పిల్లల కోసం ప్రత్యేకంగా వినిపిస్తున్న శీర్షిక కత్తిందా. ఈ శీర్షికన బంగారు కల కథల సంపుటి నుంచి జ్ఞాపక శక్తి కథను, రాణిగారి కథలు కథల సంపుటి నుంచి నీతి అద్దె కథను చదివి వినిపిస్తారు టి శ్రావంతి, బి వనజ. ఈ కథల్ని రాసింది డికే చదువుల బాబు, ఆర్సి కృష్ణస్వామిరాజు. లలిత సంగీత కార్యక్రమంలో సాయంత్రం 5:45 ఎంఎస్ రామారావు పండ్ లలిత గీతాలు ప్రసారమవుతాయి. పల్లె పదాలు కార్యక్రమంలో సాయంత్రం 6:20 మావల మండలం బట్టి సవర్గమ గ్రామానికి చెందిన దర్శనాల గంగా మా బృందం పాడిన గురుబోధ పాటల్ని, మావల మండలం వాఘాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్ రెడ్డి బృందం పాడిన సాయి భజనలు పాటల్ని విను మరవకుండ్రి. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సాయంత్రం 7:15 నుంచి 7:45 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం కంది పంటల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో ముచ్చట విందాము. రైతాంతరంగం శీర్షికన బంతిపూల సాగు అనుభవాలని చెప్తారు మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండలం కోతూరు గ్రామానికి చెందిన రైతు పింగళి శ్రీనివాస్. వికసిత భారత్ 7:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. బాసరుచులు కార్యక్రమంలో రాత్రి 9:30 ప్రముఖ రచయిత జాతశ్రీ వచన రచనల నుంచి ఓ ఖండికను, ప్రముఖ కవి సంకేపల్లి నాగేంద్ర శర్మ కవిత పంక్తుల్ని చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్ గారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాత్రి 10:00 పండిత్ జితేంద్ర అభిషేకి గాత్రం ప్రసారమవుతుంది. ఇక వీటితో పాటు సినిమా పాటల్ని సాయంత్రం 5:00 మాట చెప్పుని పాట ఇనుండ్రిలో, రాత్రి 8:00 ఉషారులో ఉషారైన పాటల్ని వినొచ్చు. ఫిల్మీ గానాలో 9:40 హిందీ సినిమా పాటల్ని, 10:30 మధురిమలో పూర్తిగా మధురమైన పాత కొత్త పాటల్ని వినడు మరవద్దు. మొత్తానికి మిమ్మల్ని అలరించేటటువంటి ప్రత్యేక కార్యక్రమాలని ప్రతిరోజట్లాగానే ఈ రోజు కూడా రూపొందించి మరీ వినిపిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఆకాశవాణి సమయం 6:45 కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో ప్రాంతీయ వార్తల్ని విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తల్ని ఢిల్లీ నుంచి, 7:00 జిల్లా సమగ్ర నివేదికను, 7:05 తెలుగులో వార్తల్ని వరుసగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి విందాం. ట్యూన్ చేసి వింటనే ఉండుండ్రీ 100.2 FM ను. తిరిగి మనం 7:15 ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో కలుద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమవుతారు. ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్షయ నిర్మూలనకు ప్రభుత్వం, సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో నిన్న రాత్రి సమావేశమయ్యారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్, జిల్లాల వారీ కార్యాచరణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో కేంద్ర రాష్టాల వాటాలపైనా చర్చించారు. కాగా ఈరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో, బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదంతో పాటు నదుల అనుసంధానం, కరువు నివారణకు కేంద్ర సహాయం కోరనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రాష్టంలో విదేశీ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యా సంస్థల ఏర్పాటు కోసం రూపొందించిన ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలసు పాడదసారథి పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవ ప్రస్థానాన్ని అభినందిస్తూ రాష్ట మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలిపారు. తల్లికి వందనం పథకానికి 10,208 కోట్ల రూపాయల కేటాయింపుతో పాటు వసతి గృహాలు, గురుకులాల డైట్ ఛార్జీలను 10% పెంపు వంటి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరిస్తూ,
1: ప్రైవేటు పాఠశాలల ఏర్పాటు లేదా రిజిస్ట్రేషన్ అనుమతించే ముందు ఆ ప్రాంతంలో ముందుగా సర్వే చేయాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, అక్కడ బడి అవసరం ఉందని నిరూపించాలనే నిబంధనలను ఈ సవరణ ద్వారా తొలగిస్తారు. రాష్టంలో అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలు, నాణ్యమైన ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఆకర్షించేందుకు విద్యారంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఉన్నత విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మన పిల్లలకి వెంటనే ఉద్యోగావకాశాలు లభించే విధంగా కరికులం, సిలబస్ కూడా మార్పులు చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మనం
0: చేస్తాం. క్షయ నిర్మూలనకు ప్రభుత్వం, సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. విజయవాడలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో 77వ టీబీసీల్ విక్రయ కార్యక్రమాన్ని గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షయ నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ ఈ వ్యాధి ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉందని పేర్కొన్నారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రభుత్వం, ప్రజలు సమిష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలని గవర్నర్ కోరారు. కృత్రిమ మేధతో ప్రయోజనాలు ఉన్నప్పటికీ భవిష్యత్తులో దానివల్ల తలెత్తే సమస్యల నివారణకు ఐటీ నిపుణులు కృషి చేయాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మనిషి అందించిన డేటా ఆధారంగానే కృత్రిమ మేధ అభివృద్ది చెందుతోందని అన్నారు. మారుమూల ప్రాంతాలు, ఆదివాసీలకు దూర విద్యను అందించడంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని గవర్నర్ ప్రశంసించారు. విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం అర్హులైన వారికి 4 నెలల్లోనే కారుణ్య నియామక ఉత్తర్వులు ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏపీ జెన్కో సంస్థలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 27 మందికి అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా విధులు నిర్వహిస్తా, వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోతే వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద పడకూడదు, వాళ్ళు కూడా అన్నదానంగా ఉండాలి ఈ డిపార్ట్మెంట్ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాం. 27 మంది ఇంజనీర్లుగా గానీ, లేకపోతే జూనియర్ ఇంజనీర్లుగా గానీ, జూనియర్ ప్లాంట్ అటెండర్లుగా గానీ, ఆఫీస్ అపార్ట్మెంట్ గానీ, ఏ ఎడ్యుకేషన్ చదువుకుని ఉంటే వాళ్ళు చదువుకున్న చదువుకి తగ్గట్టుగా ఈ ఉద్యోగ నియమ పత్రాలు ఇస్తున్నాము.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా గవర్నమెంట్ ఈ మార్కెట్ జీఈఎంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ను పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్లోని సివెల్లేలో జరుగుతున్న టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో పాల్గొన్న మంత్రి ఎక్స్ప్లర్జర్ సంస్థ రూపొందించిన నివు ఏఏను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో కృత్రిమ మేధ ఏఏ స్మార్ట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటక ప్రాంతాల సమాచారం తెలుసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందించి స్థిరమైన ఉపాధి కల్పించడమే

0: దీన్దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 లక్ష్యమని కేంద్ర రాష్ట అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీడాప్ ఆధ్వర్యంలో కౌశల్య యోజనపై దక్షిణాది రాష్టాల ప్రాంతీయ కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు పలు రాష్టాలకు చెందిన అధికారులు శిక్షణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక, ఉపాధి కల్పన, అనంతర పర్యవేక్షణ వంటి అంశాలపై కార్యశాలలో చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన వికసిత్ భారత సంకల్ప సభలో పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న పాల్గొన్నారు. సుమారు 2000 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పురంధేశ్వరి మాట్లాడుతూ,
1: మోదీ గారు ఇచ్చినటువంటి సందేశం విన్న తర్వాత యువత కోసం వారిని దేశ భవిష్యత్తుగా భావిస్తూ వారిని సుదృఢం చేయాలి అనేటువంటి లక్ష్యంతో వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇవన్నీ కూడా వారు సైతం వేదిక నెక్కి మా అందరికి తెలియజేసినటువంటి విషయం. భావి తరాల వారు డ్రగ్స్ కి దూరంగా, మద్యపానానికి దూరంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది సక్రమంగా వినియోగించుకుంటూ భావి భారత పునాదులు వారు కావాలని చెప్పి అభ్యర్థిస్తూ,
0: యువతలోని నైపుణ్యం, ప్రతిభ, ప్రపంచస్థాయి పోటీతత్వమే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్లో జరిగిన డీఈషా ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. యువత ప్రతిభ కారణంగానే హైదరాబాద్ సాంకేతికత, ఆవిష్కరణలు, ఆర్థిక సేవలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రముఖ గమ్యస్థానంగా ఎదుగుతోందని తెలిపారు. ప్రపంచ సంస్థలు కేవలం తమ కార్యకలాపాలను నిర్వహించే ప్రదేశంగా కాకుండా కొత్త ఆవిష్కరణలు, భవిష్యత్ సాంకేతికతల అభివృద్దికి తెలంగాణను కేంద్రంగా ఎంచుకునేలా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజావ్యాజ్య విధానం, ఏపీ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ విధి విధానాల ఖరారుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న సమావేశమయ్యింది. మంత్రులు ఎన్ఎండి ఫారూక్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, వై సత్యకుమార్ యాదవ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై న్యాయశాఖ అధికారులు మంత్రివర్గ ఉపసంఘానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమవుతారు. ఉన్నత విద్యా విధానం 2026 విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్షయ నిర్మూలనకు ప్రభుత్వం, సమాజం సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద వనరులని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अस्य नीतयः सर्वेषां नागरिकाणां कृते समाधानोपायानां प्रदाने केन्द्रिताः सन्ति।
1: सबका साथ सबका विकास यही मेरे लिए सुशासन का आधार रहा है। समस्या सबकी है तो समाधान भी सबके लिए होना चाहिए और इसलिए हमने सुशासन को सैचुरेशन से जोड़ा। सैचुरेशन यानी हर लाभार्थी जुड़े, कोई पात्र छूटे नहीं, कोई हकदार पीछे रहे नहीं और किसी के हक पर कोई डाका न डाल सके।
0: प्रधानमंत्री नरेंद्र मोदी अद्य नवदिल्ल्यां यशो भूमि इत्यत्र इंडिया मोबाइल कांग्रेस इत्यस्य दशम संस्करणस्य उद्घाटनं करिष्यति। ह्यः आरब्धः ह्यः अयं चतुर्दिवसीय कार्यक्रमः दूरसंचार विभागेन अथ सेल्युलर ऑपरेटर्स एसोसिएशन ऑफ इंडिया इत्यनेन च संयुक्त रूपेण आयोज्यते। अस्मिन् कार्यक्रमे दूरसंचारस्य अंकीय संपर्कस्य तथा प्रौद्योगिकी नवोन्मेषस्य क्षेत्रेषु भारतस्य उल्लेखनीय प्रगतिं प्रदर्शयिष्यते। सहैव वैश्विकस्तरे सहकाराय निवेशाय तथा ज्ञानविनिमयाय अयं कार्यक्रमः मञ्चं प्रदास्यति। संस्कृतवार्तायाः संस्करणमिदं आकाशवाणीतः प्रसार्यते।
2: अद्यतनाः तिष्ठन्तु, अग्रेसराः भवन्तु। एक्स्पटले @AIRNews हिन्दी अथ इन्स्टाग्राम माध्यमे AIRNews अलर्ट्स् इत्यत्र अस्मान् अनुसरन्तु।
0: वस्तु सेवा कर परिषदः 57वं उपवेशनम् अद्य नवदिल्ल्यां भारत मण्डपम् इत्यत्र आयोजयिष्यते। वित्तमन्त्रिणः निर्मला सीतारमण इत्येतस्याः अध्यक्षतायां भविष्यमाने उपवेशने वस्तु सेवा कर सम्बद्ध विवादानां समाधानाय तथा क्रय सम्बद्ध कर समायोजनस्य प्रवाहं सुदृढीकर्तुं नीति सम्बद्ध परिष्काराणां विषये चर्चा भविष्यति। अस्य उद्देश्यम् अनुपालनाय अपेक्षितं समयं व्ययञ्च न्यूनीकरणमस्ति। वित्त मंत्रालयस्य सूत्रानुसारं प्रशासनं वस्तु सेवा कर व्यवस्थायां आगामी परिष्काराणां कृते पंच सूत्र सम्बद्ध योजनायाः प्रस्तावं प्रस्तोष्यति। प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः जन्म दिवसस्य अवसरात् सितम्बर मासस्य 17 दिनांके गुजरातस्य वडनगरात् काशी पर्यन्तं प्रारब्धा सेवा संकल्प बाइक यात्रा ह्यः सफलतया सम्पन्ना। उत्तर प्रदेशस्य मुख्यमंत्री योगी आदित्यनाथः भाजपा दलस्य राष्ट्रियाध्यक्षस्य नितिन नवीनस्य उपस्थितौ गुजरातस्य वडनगरात् काशी पर्यन्तम् आयोजितायाः अस्याः सेवा यात्रायाः समापन समारोहं सम्बोधितवान्। मुख्यमंत्री योगी आदित्यनाथ उक्तवान् यत् वडनगरात् काशी पर्यन्तमियं यात्रा प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः 25वर्षीयं सेवा संकल्पं सम्मानयितुम् एकः अवसरः अस्ति। भारतर्तु विज्ञान विभागेन अद्य केरल, माहे, तमिलनाडु, पुडुचेरी, कराईकल, उत्तराखण्ड, पश्चिम बंगाल, सिक्किम चेत्येतेषां स्थलानां केषुचित् क्षेत्रेषु प्रबलवृष्टेः पूर्वानुमानं कृतमस्ति। इति वार्ताः।
3: ఆకాశవాణి యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ బి రమేష్.
4: యాదాద్రి భువనగిరి జిల్లాలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ప్రైవేట్ ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో ఏఐ, మెషిన్ లెర్నింగ్, పైథాన్, జావా, జావా స్క్రిప్ట్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని తెలియజేశారు. ఘట్కేసర్ కాజీపేట్ మధ్య 110 కిలోమీటర్ల మేర 4 రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2,419 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2029-30 పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా వెళ్లే ఈ మార్గంలో యాదగిరిగుట్ట భక్తులకు, ఉద్యోగులు, విద్యార్థులకు మరింత సౌకర్యం కలుగుతుంది. జిల్లాలో 867 మంది ఇందిరం మహిళ లబ్దిదారుల ఖాతాల్లో 9,40,00,000 రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. జిల్లాలో మంజూరైన 9,861 ఇళ్లలో 5,200 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రైస్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించి పరిశ్రమను ఆదుకోవాలని మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పెండింగ్

0: సీఎంఆర్ పూర్తయ్యే వరకు కొత్త ధాన్యం కేటాయించవద్దని, మిల్లింగ్ ఛార్జీలను క్వింటాకు 150 రూపాయలకు పెంచాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. యాదాద్రి జిల్లాలో వానాకాలం సీజన్ లో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు తెలిపారు. ఇందుకోసం 325 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శాస్త్ర మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అమరవీరులకు నివాళులర్పించారు. కలెక్టరేట్ ఉద్యోగుల సమయపాలనపై యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. విధులకు ఉద్యోగులు ఆలస్యంగా రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో కొత్త చేయూత పెన్షన్ల కోసం 18,308 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వితంతు పెన్షన్లకు 8,478 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులపై మండల స్థాయి ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నాయి. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు అరెస్టులతో బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరులో హరీష్ రావు సమక్షంలో 150 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. జిల్లాలోని బస్వాపూర్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు న్యాయం చేస్తామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హామీ ఇచ్చారు. నష్టపరిహారం, పునరావాసంలో జాప్యం, ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలపై ఫిర్యాదులతో ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోచంపల్లి సంప్రదాయ చేనేత వస్త్రాలు ఎంతో బాగున్నాయని తమిళనాడు చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టిఎస్ వెంకటేష్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో చేనేత సహకార సంఘం టూరిజం పార్క్ ను సందర్శించి మగ్గాలు, వస్త్రాలను ఆయన పరిశీలించారు. పోచంపల్లి ఇకతో పాటు నారాయణపేట, గద్వాల, సిద్దిపేట, గొల్లబామ చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేసి మహిళలను ఆర్థికంగా అభివృద్ది చేస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలే అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో మహిళా రైతుల ఉత్పత్తిదారుల కంపెనీని ప్రారంభించి 92 మహిళా సంఘాలకు 8.28 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్లను పంపిణీ చేశారు. జిల్లాలోని సంస్థ నారాయణపురంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 17వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. శిబిరంలో 976 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 183 మంది ఆపరేషన్లు ఎంపికయ్యారు. జిల్లాలోని 92 రైతు వేదికలకు సోలార్ పలకలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భవనాల పరిస్థితిపై జిల్లా వ్యవసాయ అధికారుల నుంచి నివేదికలు కోరింది. సోలార్ ఏర్పాట్ల బాధ్యతను హాకాకు అప్పగించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్కో రోజే 62.6 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. మోత్కూరు, అడ్డగూడూరు, రామన్నపేట, ఆత్మకూర్, గుండాల మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పత్తి, కంది వంటి మెట్ట పంటలకు ఊరట లభించింది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రం ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు తరలివెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లిలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎర్రవెల్లి వైపు వెళ్తుండగా మార్గ మధ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం రాళ్లదాడికి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రయోజనం లేదని సూర్యాపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ యువజన విద్యార్థుల ర్యాలీలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా 79 మందిని విద్యాశాఖ ఎంపిక చేసింది. వీరిలో 44 మంది స్కూల్ అసిస్టెంట్లు, 27 మంది ఎస్జీటీలు, కేజీబీలకు చెందిన 8 మంది ఉన్నారు.
1: యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశో భూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ పదవ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత జంట రొమేనియాపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశో భూమిలో భారత మొబైల్ కాంగ్రెస్ పదవ సంచికను ప్రారంభిస్తారు. ఇది టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక ఆవిష్కరణల్లో భారత్ సాధించిన విశేష ప్రగతిని ప్రదర్శించడంతో పాటు సహకారం, పెట్టుబడులు, జ్ఞాన మార్పిడికి గ్లోబల్ వేదికను అందిస్తుంది. హద్దులు లేని విస్తరణ అనేది ఐఎంసీ 2026 ఇతివృత్తం. ఇది డిజిటల్ ఆవిష్కరణలు, తదుపరి తరం అనుసంధానత, సాంకేతికత ఆధారిత వృద్దిలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది. నిన్న ప్రారంభమైన ఈ 4 రోజుల కార్యక్రమాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం ఆవిష్కరణలు, తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలు, సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ది, సమాజంలో అందరికీ డిజిటల్ ప్రాప్యత, సురక్షితమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థల అభివృద్దిపై దృష్టి సారిస్తుంది. ఐఎంసీ 2026 గ్లోబల్ టెక్నాలజీ నాయకులు, విధానకర్తలు, పరిశ్రమ నిపుణులు, స్టార్టప్లు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను ఒకే వేదికపైకి తెచ్చింది. 2026 ఎడిషన్లో 5G, 6G, తదుపరి తరం ఏఐ నెట్వర్కులు, సెమీకండక్టర్లు, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ తయారీతో సహా 9 ప్రధాన రంగాలు ఉంటాయి. అలాగే స్మార్ట్ మొబిలిటీ, స్టేడియం అనుభవాలు, పారిశ్రామిక రోబోటిక్స్, రవాణా సాంకేతికత అనే 4 కొత్త రంగాలకు కూడా తమ దృష్టి విస్తరిస్తుంది. ఈ కార్యక్రమానికి 100కు పైగా దేశాల నుండి 150,000 మందికి పైగా ప్రతినిధులు, 500 మంది భాగస్వాములు, 600 స్టార్టప్లు, 900 మంది ఆలోచనాపరులు హాజరవుతారు. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడానికి, పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడానికి ప్రతిపాదించిన 5 సూత్రాల సంస్కరణల ప్రణాళికలపై చర్చిస్తారు. ఈ సంస్కరణలు చిన్న వ్యాపారాలకు పరిపాలనాపరమైన అడ్డంకులు తొలగించి ప్రక్రియలను సులభతరం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ 5 సూత్రాల ప్రతిపాదనలో ప్రక్రియల సంస్కరణలు, నిర్మాణ సంస్కరణలు, వ్యాపారం చేయడం సులభతరం చేయడం, సేవల ఎగుమతులు, ఈ కామర్స్ అంశాలు ఉన్నాయి. కొనుగోలుదారులు, విక్రేతల మధ్య ఆటోమేటిక్ ఇన్వాయిస్ మ్యాచింగ్, ఐటీసీ క్లెయిమ్ ప్రక్రియల్లో కాగితం పనిని తగ్గించడం, చిన్న పన్ను చెల్లింపుదారులు రిటర్న్స్ దాఖలు చేసే సంఖ్యను తగ్గించడం, చిన్న వ్యాపారాలకు బహుళ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల అవసరాన్ని తొలగించడం వంటి కీలక మార్పులు ఇందులో ప్రతిపాదించారు. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన 56వ సమావేశంలో సామాన్యులు, రైతులు, ఆరోగ్య రంగం, కార్మిక ఆధారిత పరిశ్రమలకు ఉపశమనం కలిగించేలా పన్ను రేట్ల హేతుబద్దీకరణకు కౌన్సిల్ ఆమోదం తెలియజేసిన సంగతి తెలిసిందే. గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీసే నాన్ మార్కెట్ విధానాలను నియంత్రించడానికి, అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తూ అమెరికా, 13 ఇతర దేశాలతో కలిసి భారత్ సంయుక్త మంత్రివర్గ ప్రకటనపై సంతకం చేసింది. 2026 సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో విస్కాన్సిన్లో మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల చర్చల అనంతరం USTR ఈ ప్రకటన విడుదల చేసింది. సంతకం చేసిన 15 దేశాల ప్రతినిధులు మాట్లాడుతూ, మార్కెట్లను దెబ్బతీసే విధానాలను అంతం చేయడం ద్వారా మాత్రమే స్వదేశీ పరిశ్రమలు, కార్మికులు, ఆర్థిక వ్యవస్థలను రక్షించుకోగలమని అన్నారు. దీనికి సమాచార మార్పిడి,
సమన్వయ చర్యలు చాలా అవసరమని ఉద్ఘాటించారు. సంతకం చేసిన దేశాల్లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, పోలాండ్, తుర్కియే, బ్రిటన్, అమెరికా ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతతో దేశాన్ని రక్షించడానికి సిద్దంగా ఉంటుందని తెలిపారు. గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమగ్ర వైమానిక దాడుల శక్తిని, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. ఎక్సర్సైజ్ వాయుశక్తి, ద్రోణధాన్, ప్రస్తుతం జరుగుతున్న తరంగ్ శక్తి వంటి బహుళపక్ష విన్యాసాల ద్వారా ఐఏఎఫ్ తన పోరాట పటిమను నిరంతరం పరీక్షించుకుంటోందని చెప్పారు. యుద్ధ సంసిద్ధతతో పాటు విపత్తులు, సంక్షోభ సమయాల్లో సమాజానికి సేవలందించడంలో వైమానిక దళం ఎల్లప్పుడూ ముందుంటుందని వైమానిక దళాధిపతి గుర్తు చేశారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్య తత్వాన్ని పెంపొందించడానికి ప్రధాని మోదీ ఆలోచనల మేరకు రూపొందించిన 2వ విభాగపు సదస్సు రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ 2 రోజుల సదస్సు 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుంది. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ ద్వారా పోషకాహారం, ప్రాథమిక విద్యను అందించడం, చిన్నపిల్లల సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, చట్టపరమైన సంస్థాగత చట్రాల ద్వారా మహిళల భద్రతను నిర్ధారించడం, సంక్షేమ పథకాల ద్వారా మహిళా సాధికారతను పెంచడం ఉన్నాయి. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలు తమ అనుభవాలు, ఉత్తమ విధానాలు పంచుకుని నివేదికలు సమర్పిస్తాయి. ముగింపు సమావేశంలో ఈ కార్యాచరణ ప్రణాళికను ప్రధాని మోదీకి సమర్పిస్తాయి. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు విస్తీర్ణం పెరగడం, సానుకూల పంట పరిస్థితులు, కొత్త పంట దిగుబడులు మార్కెట్లకు రావడం వల్ల ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనివల్ల ప్రధాన వినియోగ మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల నుండి కొత్త ఉల్లి దిగుబడులు ప్రారంభమయ్యాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన మండీల్లో ఉల్లి సగటు ధర క్వింటాలుకు 4,030 రూపాయల నుండి 3,475కి, అంటే దాదాపు 13% తగ్గింది. వినియోగదారులకు తక్కువ ధరకే అందించడానికి ప్రభుత్వం రైలు రవాణా కాందా ఎక్స్ప్రెస్ ట్రక్కుల ద్వారా 2,00,000 క్వింటాళ్లకు పైగా ఉల్లిని 123 నగరాలకు సరఫరా చేసింది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత ఆటగాళ్లు మానుష్ షా, దియా చితాలే చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్లో రుమేనియాకు చెందిన ఎడ్వర్డ్ ఐఎన్ఎస్కు బెర్నాడెట్ జోడీపై 11-9, 13-11, 11-3 తేడాతో విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్కు చేరిన మొదటి భారత మిశ్రమ డబుల్స్ జోడీగా నిలిచారు. అయితే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో మానవ్ ఠక్కర్ 0-3 తేడాతో ఫ్రాన్స్కు చెందిన అలెక్సిస్ లెబ్రూన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల డబుల్స్ రౌండ్ ఆఫ్ 16లో దియా చితాలే, యశస్విని ఘోర్పడే జంట చైనా జోడీ చేతిలో 2-3 తేడాతో ఓటమి పాలయ్యారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ 10వ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత జంట రొమేనియాపై విజయం సాధించి
డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అంబటాల సంగతులు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వినోదం సంగీత భరితం ఇట్లా అన్ని రకాల అంశాలను కలగలిపి అక్కరికొచ్చేటి ముచ్చట్లు నినిపించేటి కార్యక్రమమే మా ఈ అంబటాల సంగతులు కార్యక్రమం. ఈరోజుటి కార్యక్రమంలో విందాము పానంపల్లం శీర్షికన చర్మ సమస్యలు హోమియో వైద్యం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందినటువంటి హోమియో ఫిజిషియన్ డాక్టర్ బెల్లాల సృజనతో ముచ్చట విందాం. న్యాయం చట్టం శీర్షికన పనిచేసేటటువంటి స్థలాలలో వేధింపుల నుంచి మహిళలకు రక్షణ. ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చట విందాం. సత్యం అంటే ఏంటి, మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగాన్ని కూడా విందాం ఈరోజుటి అంబటాల సంగతుల కార్యక్రమంలో. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి. ట్యూన్ చేసుకుని వింటనే ఉండండి 100.2 ఎఫ్ఎం. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభావనామ సంవత్సరం భాద్రపద మాసం కృష్ణపక్షం త్రయోదశి పుబ్బ నక్షత్రం గురువారం ఈరోజు. వాతావరణ సూచన. ఆదిలాబాద్లో అయితే ప్రస్తుతం ఎండగా ఉండి ఉష్ణోగ్రత 25 డిగ్రీ సెంటీగ్రేడ్గా నమోదవుతుంది. గాలిలో తేమ 78% ఉండడం వల్ల ఇది చాలా వేడిగా అనిపిస్తూ సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉండేలా అనిపిస్తుంది. ఈరోజు గాలి పశ్చిమ దిశ నుంచి గంటకు 1 మైలు వేగంతో చాలా నెమ్మదిగా వీస్తున్నది. ఆదిలాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. అట్లనే రాత్రి వేళల్లో ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటీగ్రేడ్కి పడిపోయి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. వాతావరణ సూచన విన్నారు. అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాము ఊపిరి. ఈ శీర్షికన మధురమైన సంగీతాన్ని ఓ 2 నిమిషాల పాటు అందరం ఆస్వాదిద్దాం.

0: ఊపిరి ఈ శీర్షికన మధురమైన సంగీతాన్ని ఆస్వాదించను కదా. ఇప్పుడు వ్యవసాయదారుల కోసం విందాము వ్యవసాయ సలహాని.
1: నా పేరు డాక్టర్ ఎం సునీల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన విభాగం, వ్యవసాయ కళాశాల, ఆదిలాబాద్.
2: అయితే ముఖ్యంగా ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినప్పుడు క్యాబేజీ కాలీఫ్లవర్ సాగు చేయడానికి మనము ఏదైతే నేల తయారు చేస్తామో దుక్కి దున్నేటప్పుడు దాదాపుగా ఏంటంటే ఒక 10 టన్నుల వరకు పశువుల ఎరువు వేసుకోవాలి. అయితే దీంట్లో వచ్చిన సమస్య ఏంటంటే 10 టన్నుల పశువుల ఎరువు ఇప్పుడు దొరకట్లేదు. ఏదంటే పశువుల సంతతి తగ్గిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? దీనికి ప్రత్యామ్నాయం కూడా ఉన్నది. ప్రత్యామ్నాయాలని ఆలోచించాలి రైతులు. ప్రత్యామ్నాయంగా చూసినప్పుడు మనకు వర్మీ కంపోస్ట్ అంటాం, వానపాముల ఎరువు. వానపాములతో తయారు చేసినటువంటి ఎరువు వర్మీ కంపోస్ట్ అయితే గనక మనకు దాదాపుగా 3 నుంచి 4 టన్నులు వేసుకున్నా సరిపోతుంది. దీంట్లో రెట్టింపు మోతాదులో పోషకాలు ఉంటాయి మనం పశువుల ఎరువుతో పోల్చినప్పుడు. అప్పుడు ఏంటంటే 3 నుంచి 4 టన్నుల ఎరువు వేసుకోవాలి. అదేవిధంగా మనము భాస్వరం ఎరువు ఏదైతే ఉన్నదో అదే విషయానికి వచ్చినప్పుడు 1 ఎకరానికి 40 కిలోల వరకు భాస్వరం ఎరువు వేసుకోవాలి. అదేవిధంగా పొటాష్ ఎరువు కూడా 40 కిలోల వరకు. ఇవన్నీ మనం చివరి దుక్కులో వేసుకుంటాం. అంటే ఇక్కడ మనం ఏంటంటే నత్రజని వేయట్లేము, మనం డిఏపి గానీ యూరియా గానీ వేయట్లేము. దీంట్లో ఏంటంటే మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకుంటున్నాం. తర్వాత మనం నత్రజని ఎప్పుడు వేసుకోవాలా? మనం యూరియా విషయానికి వచ్చినప్పుడు నత్రజనిని మనం యూరియా రూపంలో అందజేస్తారు కొంతమంది రైతులు, డిఏపి రూపంలో అందజేస్తారు. అది ఏంటంటే మనకు 3 దఫాలుగా అందజేసుకోవాలి. మొదటిది ఏంటంటే మనము నాటిన 25 నుంచి 30 రోజులకు ఒకసారి, తర్వాత 2వ దఫా 50 నుంచి 60 రోజులకు ఒకసారి అందించాలి. ఇక 3వ దఫా దీర్ఘకాలిక రకాలు ఏవైతే ఉన్నాయో, లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ అంటాం, వీటిలో అయితే కనుక 75 నుంచి 80 రోజులకు 3వ దఫాను అందజేసినట్లయితే కనుక ఎరువులు తగిన మోతాదులు అంది మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంది.
0: ఇది ఇయాలటి వ్యవసాయ సలహా. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో మరొక వ్యవసాయ సలహాను వినడం మరవద్దు.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. చరిత్రలో ఈరోజు ఏడాదిలోని 365 రోజులలో ప్రతిరోజుకు ఒక విశిష్టత, తగిన గుర్తింపు, ఆ రోజు ఏదైనా పండుగ రోజు, ప్రత్యేకమైన రోజు, ఇలా ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. మరి ఈరోజుకు ఉన్నటువంటి విశేషాలను ఒకసారి గమనిద్దాం. స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత అడవి బాపిరాజు, నటుడు దర్శకుడు ఎం ప్రభాకర రెడ్డి, హిందీ నటుడు రాజ్ కుమార్, వీళ్ళందరి జయంతులు ఈరోజు. నటి అర్చన, దర్శకుడు నిర్మాత మారుతి, నటి నిర్మాత మంచులక్ష్మి, వీళ్ళ ముగ్గురి పుట్టినరోజులు ఈరోజు. అలాగే ఈరోజు భారత వైమానిక దళ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. శ్రోతలు ఒక పాటలోని ఒక చిన్న లైన్ని వినిపిస్తాను, ఒకసారి వినండి.

విన్నారు కదా, తెలుగుదేశం అంతటా విస్తృతంగా ప్రచారంలో ఉన్నటువంటి బావా బావా పన్నీరు పాట రాసిన స్వాతంత్ర సమరయోధుడు రచయిత అడవి బాపిరాజు గారి జయంతి ఈరోజు. బహుముఖ ప్రజ్ఞాశీలి స్వాతంత్ర సమరయోధులు, రచయిత, కళాకారుడు, నాటకకర్త, చిన్నతనం నుంచే సాహిత్యంపై ఎక్కువ ఆసక్తి చూపినారు తను. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయనని ముద్దుగా బాపి బావా అని పిలిచేటోళ్ళు. నవరంగ సంప్రదాయ రీతిలో అడవి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించిండ్రు. తను చిత్రించినటువంటి శబ్దబ్రహ్మ అనే చిత్రం డెన్మార్క్లో ప్రదర్శనశాలలో ఉన్నది. తను కొంతకాలం న్యాయవాద వృత్తిని నిర్వహించిన తర్వాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించేటందుకు న్యాయవాద వృత్తిని విరమించిండ్రు. హైదరాబాద్ నుంచి వెలువడే తెలుగు దినపత్రిక మీజాన్ సంపాదకునిగా కూడా పనిచేశారు. విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నటువంటి అడవి బాపిరాజు గారి జయంతి సందర్భంగా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM తనని యాద్ చేసుకుంటున్నది.

ఇది మన భాష మనియాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాము పానం పదిలం. ప్రతి బుధ గురు వారాలలో పొద్దుగల్ల అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన వివిధ రకాల ఆరోగ్య సమస్యలను గురించి, వాటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి, నివారణ పద్ధతులను గురించి వివిధ రకాల వైద్య నిపుణులు వచ్చి సలహాలు సూచనలు అందించేటటువంటి శీర్షిక పానం పదిలం. ఈరోజటి పానం పదిలం శీర్షికన చర్మ సమస్యలు హోమియో వైద్యం. శరీరం బలపడి వ్యాధితో పోరాడాలంటే వ్యాధి నిరోధక వ్యవస్థను మరింత చైతన్యపరచాలి. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని హోమియో వైద్యం ప్రారంభంలో లక్షణాలు పెరుగుతాయి. మరి

0: ఎప్పుడైతే రోగనిరోధక వ్యవస్థ చర్మ సమస్యను తీవ్రంగా గ్రహించి అందుకు విరుగుడుగా చురుగ్గా పనిచేస్తుందో ఆ వ్యాధి అంతే త్వరగా అదుపులోకి రావడంతో పాటు భవిష్యత్తులో తిరగబెట్టదు. హోమియో పనితీరు ఇలా ఉంటుందన్నమాట. చర్మ సమస్యలు తేలికగా వదిలిపోవు, వాటికి శాశ్వత పరిష్కారం హోమియో వైద్యంలోనే సాధ్యపడుతుంది. మరి ఈ చర్మ సమస్యలు హోమియో వైద్యం, ఈ అంశం గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందినటువంటి హోమియో ఫిజిషియన్ డాక్టర్ బెల్లాల సృజనతో ముచ్చట పెడుతున్నారు కేలేని. తన ముచ్చటలో ఇంకా వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం.
1: మానవ శరీరంలోని అవయవాలన్నింటినీ కప్పి ఉంచే రక్షణ కవచం చర్మం. అలాంటి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ చర్మ సంబంధమైన సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఆ సమస్యలకు ఎలాంటి చికిత్సలు అందజేయాలి? ముఖ్యంగా హోమియోపతి వైద్యం ద్వారా ఆ చర్మ సమస్యలను ఎలా నివారించవచ్చు, ఎలా తగ్గించవచ్చు అని ముచ్చట్లు చెప్పేందుకు ఆదిలాబాద్కు చెందిన హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ బెల్లాల సృజన గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సృజన గారు.
2: నమస్తే అండి.
1: ముందుగా ఈ హోమియోపతి వైద్యం గురించి మాట్లాడుకుందాం. అసలు హోమియోపతి వైద్యం అంటే ఏమి? ఇది ఏ రకంగా రుగ్మతలను తగ్గించడానికి పనికి వస్తుంది? వివరిస్తారా?
2: హోమియోపతి అనేది ఒక అద్భుతమైన వైద్య విధానం అండి. ఇండియాలో అలోపతి తర్వాత ఎక్కువ ప్రాధాన్యంలో ఉన్న వైద్య విధానం హోమియోపతి. హోమియోపతిని జర్మన్ డాక్టర్ అయిన శామ్యుల్ హ్యాన్మన్ గారు రూపొందించారు. ఇది సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అనే సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. అంటే హోమియోపతి మెడిసిన్ ని చాలా తక్కువ మోతాదులో ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి ఇచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు అయితే కనబడతాయో అలాంటి లక్షణాలు ఉన్న రోగికి ఈ మందు ఇచ్చినప్పుడు జబ్బు నయమవుతుంది. అలాగే హోమియోపతి వర్క్స్ ఆన్ థియరీ ఆఫ్ ఇండివిజువలైజేషన్, అంటే ఒక్కొక్క వ్యక్తి నుండి వారి ప్రత్యేక లక్షణాలను గుర్తించి దానికి తగిన మందు ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, ఫీవర్ అంటే అందరూ పారాసెటమాల్ ఇస్తారు, బట్ హోమియోపతిలో అలా ఉండదు. ఒక్కొక్కరికి ఫీవర్ లో ఒక్కొక్క వ్యక్తిగత అనుభవం ఉంటుంది. ఆ లక్షణాలను బట్టి మందులు ఒక్కొక్కరికి వేరే విధంగా ఉంటాయి. అలాగే హోమియోపతిలో రోగి యొక్క శారీరక మానసిక లక్షణాలను పరిగణలోకి తీసుకుంటారు. దానిని టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ అంటారు. దాన్ని బట్టి మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇస్తారు. ఇంకా మయాజం ఆధారంగా కూడా చికిత్స ఉంటుంది. ఇలా ట్రీట్ చేసినప్పుడు రోగికి శాశ్వత ఉపశమనం అందించగలుగుతాము.
1: అయితే ఇప్పుడు ఈ హోమియోపతిలో మయాజం ఆధారంగా చేసుకుని రోగికి చికిత్సలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు కదా, అసలు ఈ మయాజం అంటే ఏమి? దీని గురించి కొంత క్లుప్తంగా చెప్తారు.
2: మయాజం అనేది వ్యాధి యొక్క మూల కారణాన్ని సూచిస్తుంది. ఇది శారీరక మానసిక వంశ పారంపర్య సమస్యలకు దారితీస్తుంది. డాక్టర్ శామ్యుల్ హ్యాన్మన్ గారు దీర్ఘకాలిక వ్యాధులకు అధ్యయనం చేసే క్రమంలో ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఇందులో మెయిన్ గా 3 మయాజమ్స్ ఉంటాయి. సోరా, సిఫిలిస్, సైకోసిస్. సోరా అనేది చాలా పురాతనమైనది అండ్ ప్రాథమికమైనది. దీనికి కారణం అనేక చర్మ సమస్యలు, అందులో మెయిన్ గజ్జి. సోరా ప్రభావం ఉన్న వాళ్ళు చర్మ సంబంధ సమస్యలు, ఆందోళన, భయం, ఆత్మవిశ్వాసం లేకపోవడం, తరచుగా జలుబు వంటి లక్షణాలను ప్రదర్శిస్తారు. రెండవది సైకోసిస్. ఇది శరీరంలో కణజాలాల అధిక పెరుగుదలకు సంబంధించింది. ఇది గోనోరియా వంటి లైంగిక సంక్రమణ వ్యాధుల వల్ల వచ్చిందని నమ్ముతారు. సో పింపుల్స్, పులిపిర్లు, ట్యూమర్స్, ఆస్తమా, జ్ఞాపక శక్తి లోపం, అధిక బరువు వంటి లక్షణాలు ఇందులో ఉంటాయి. మూడవది సిఫిలిస్. ఈ ప్రభావం ఉన్న వ్యక్తులలో ఎముకల నొప్పి, అల్సర్స్, నిరాశ, ఆత్మహత్యా ధోరణులు, నిద్రలేమి, అసాధారణ భయాలు, వినాశకరమైన ఆలోచనలు, అంటే డిస్ట్రక్టివ్ మెంటాలిటీ ఉంటాయి. సో ఈ లక్షణాలను వేరే మందుల ద్వారా అణచివేసినప్పుడు అది లోతుగా వెళ్లి లోపల ఉన్న వేరే అవయవాల మీద ప్రభావం చూపుతుంది. దీన్నే సప్రెషన్ అంటారు. అలా కాకుండా హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్లినట్లయితే ఈ మయాజం ని స్టార్టింగ్ స్టేజ్ లోనే గుర్తించి దానికి అనుగుణమైన మందులను ఇచ్చి రోగికి శాశ్వత పరిష్కారం అందిస్తారు. సో హోమియోపతిలో ఉన్న ఈ విధమైన చికిత్స ఎప్పటికీ సక్సెస్ అవుతుంది. చాలా రకాలైన ఫ్యాటల్ డిసీజెస్ కి క్యూర్ కూడా చేశారు హోమియోపతిలో.
1: అయితే ఇప్పుడు ఈ హోమియోపతి విధానంలో ఏ ఏ సమస్యలకు వైద్యం అందుబాటులో ఉందో చెప్తారా?
2: హోమియోపతిలో అన్ని రకాల తాత్కాలిక దీర్ఘకాలిక సమస్యలకు ట్రీట్మెంట్ ఉంది. సో సర్జికల్ కండిషన్స్ ని, క్యాన్సర్స్ ని కూడా ట్రీట్ చేశారు. ఇందులో తాత్కాలికంగా అంటే మనకి ఫీవర్, కఫ్, కోల్డ్, సీజనల్ చేంజెస్, ఎలర్జీస్ ని కూడా తక్కువ సమయంలోనే క్యూర్ చేయవచ్చు. దీర్ఘకాలిక సమస్యలు అంటే స్కిన్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ, కీళ్ల నొప్పులు, హెయిర్

0: పెద్ద అవయవం. ఇది మనకు ఒక కవచంలా ఉంటుంది. ప్రతిరోజు ఈ చర్మం ఎన్నో రకాల పొల్యూటెంట్స్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో చాలా రకాల జబ్బులకి స్కిన్ పైన వస్తున్నాయి. మెయిన్ గా ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఫుడ్, వాటర్, ఎయిర్ పొల్యూషన్ వల్ల ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అధికమవుతున్నాయి. సో హార్మోనల్ ఇష్యూస్ కూడా దానికి తోడవుతున్నాయి. ఇందులో తాత్కాలిక చర్మ సమస్యలు వచ్చేసి ఇచ్చింగ్, పింపుల్స్, ఎలర్జీ, క్రాషెస్, అర్టికేరియా అంటారు. అలాంటివి తాత్కాలికంగా వస్తాయి. ఇవి 2 నుంచి 4 వారాల వరకు మన పైన కనబడతాయి. మెడిసిన్ ఇచ్చినప్పుడు తగ్గిపోతాయి, మళ్లీ రావు. అదే దీర్ఘకాలిక సమస్యలు అంటే 4 నుంచి 6 వారాల పైన ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి. మెడిసిన్ ఇచ్చినప్పుడు తగ్గిపోయి మళ్లీ రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. ఇందులో సోరియాసిస్, డెర్మటైటిస్, విటిలిగో, లైకెన్ ప్లానస్, హెర్పీస్, రింగ్ వామ్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ లాంటి సమస్యలు ఎక్కువ రోజులు ఉంటే అవి వేరే ఇతర సమస్యలకు దారితీస్తాయి. లాంగ్ టర్మ్ లో అది కీళ్లపై, గోళ్లపై ప్రభావం చూపుతుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. ఒక్కొక్కసారి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నప్పుడు మెడిసిన్ ఇస్తే తగ్గి మళ్లీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకి మారే అవకాశం ఉంటుంది. సో అందుకోసమని స్టార్టింగ్ స్టేజ్ లోనే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని దీర్ఘకాలిక సమస్యగా మారకుండా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ చర్మ సమస్యలు ఎక్కువగా వర్షాకాలం, చలికాలం అధికమవుతాయండి. ఫేస్ పై వచ్చే నల్ల బొంగు ఇలాంటివి ఎండాకాలం అధికంగా కనిపిస్తాయి.
1: అయితే ఇప్పుడు ఈ తాత్కాలిక చర్మ సంబంధ సమస్యలకు పైపూతలు వాడడం వల్ల అవి తగ్గిపోతాయా, లేక ఇవే దీర్ఘకాలికంగా మారే అవకాశం ఏమైనా ఉన్నదా?
0: తాత్కాలికంగా అప్పటి వరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి చాలా మంది ఆయింట్మెంట్స్ ప్రిఫర్ చేస్తారండి. కానీ అది టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది. ప్రాబ్లం రిపీట్ అయినప్పుడు చర్మం ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే అలా టెంపరీగా ఆయింట్మెంట్స్ యూజ్ చేయకుండా హోమియోపతి డాక్టర్ ని సంప్రదిస్తే దానికి తగిన కారణాలు అడిగి తెలుసుకుని ఇంటర్నల్ గా మందులు ఇచ్చినప్పుడు ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తారు. అలాగే కాకుండా ఆయింట్మెంట్ తో సప్రెస్ చేస్తే అది దీర్ఘకాలికంగా మారే అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ చర్మ సంబంధమైన సమస్యలకు హోమియోపతిలో ఎట్లాంటి వైద్యం అందుబాటులో ఉన్నది, దాని గురించి వివరిస్తారు?
0: హోమియోపతిలో మెయిన్ గా కాజ్ ని బట్టి, అంటే కారణం ఏంటి, అది జెనటికల్ ప్రాబ్లమా, హార్మోనలా, లైఫ్ స్టైల్ చేంజెసా, హైజీన్ ఇష్యూసా అని కనుక్కొని కేస్ తీసుకొని ప్రజెంట్ అండ్ పర్టికులర్ సిమ్టమ్స్ ఏమి ఉన్నాయో, డిసీజ్ తీవ్రతను బట్టి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నాయో అన్ని చూసి మెడిసిన్ సెలెక్ట్ చేస్తాము. కొందరికి స్ట్రెస్, ఎమోషన్స్ వల్ల కూడా సమస్యలు అధికం కావచ్చు. సో పర్ఫెక్ట్ కాజ్ ఏంటి అని రూల్అవుట్ చేసి మందులు ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ డెర్మటైటిస్ అంటే ఎగ్జిమా అని కూడా అంటారు. ఇది ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్. ఇందులో చిన్న చిన్న పొక్కుల మాదిరిగా వచ్చేసి రెడ్నెస్, దురద, మంట అనేవి దీని ముఖ్య లక్షణాలు. చలికాలంలో ఇవి పెరుగుతాయి, ఎండాకాలం కొంచెం తక్కువగా ఉంటాయి. ఇందులో కాంటాక్ట్ డెర్మటైటిస్, అటోపిక్ డెర్మటైటిస్, సెబోరిక్ డెర్మటైటిస్, డిస్కాయిడ్ డెర్మటైటిస్ అని టైప్స్ ఉంటాయి. కొన్ని రకాల ఇరిటెంట్స్ వల్ల ఈ కాంటాక్ట్ డెర్మటైటిస్ వస్తుందండి, మెయిన్ గా ఫ్యాక్టరీస్ లో వర్క్ చేసే వాళ్ళకి. అటోపిక్ డెర్మటైటిస్ చిన్న పిల్లల్లో కామన్ గా వస్తుంది. ఇది దురద, స్కిన్ డ్రై అవ్వడము, రెడ్నెస్, మెయిన్ గా ఫేస్, నెక్, హ్యాండ్స్, లెగ్స్ పైన ఎఫెక్ట్ అవుతుంది. సెబోరిక్ డెర్మటైటిస్ వచ్చేసి ఇందులో ఎక్కడైతే ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ ఉంటాయో అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, అంటే ఫేస్ పైన, స్కాల్ప్, తలలో ఎక్కువగా కనబడుతుంది. డిస్కాయిడ్ అంటే కాయిన్ షేప్ లో స్కిన్ లో ఎక్కడైనా రావచ్చు, ఇది రెడ్ గా దురద ఉంటుంది. ఇంకొకటి విటిలిగో. విటిలిగో అంటే అందరికి తెలుసు, బొల్లి అంటారు మన కామన్ లాంగ్వేజ్ లో. సో ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. బొల్లి అంటే శరీరంపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. ఇది చాలా దీర్ఘకాలికమైన సమస్య. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన కణాలు, మెలనోసైట్స్, కణాల మీద దాడి చేసినప్పుడు అక్కడ మెలనిన్ కణాలు తగ్గి శరీరం రంగును కోల్పోతుంది. సో అక్కడ బొల్లి మచ్చలు ఏర్పడతాయి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మానసికంగా కూడా చాలా డల్ గా ఉంటారు. ఇది అంటువ్యాధి కాదు, భయపడాల్సిన అవసరం లేదు. దీనికి అనేక రకాల యూవీ లైట్ థెరపీ అని, మెలనోసైట్ గ్రాఫ్టింగ్ అని ఉంటాయి. బట్ అవి పర్మనెంట్ సొల్యూషన్ కాదు. హోమియోపతిలో ఏంటంటే ఎగ్జాక్ట్ రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి మీకు తగిన మందులు ఇవ్వడం వల్ల శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇది మెయిన్ గా ఎక్కడంటే ఫేస్, లిప్స్, హ్యాండ్స్, ఫింగర్స్ అండ్ లెగ్స్ పైన కనబడుతుంది. సో అందరికి ఈజీగా కనబడే ప్లేస్ లో ఉంటుంది కాబట్టి చాలా మంది దాని ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అవుతారు. అందుకే త్వరగా మీకు చిన్న మచ్చ కనబడగానే వచ్చి డాక్టర్ని సంప్రదించేసి

0: బొల్లి ఆ లేకపోతే వైటమిన్ డెఫిషియన్సీ ఆ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా అలాంటి మచ్చలు ఉంటాయి అని కరెక్ట్ గా తెలుసుకొని మందులు వాడాలి. అప్పుడు మనం దాని నుంచి మనం బయటపడగలుగుతాము.
1: అయితే ఇప్పుడు సాధారణంగా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు.
0: చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల వాటర్ అయినా తాగాలి. స్కిన్ డ్రై అవ్వకుండా మాయిశ్చరైజర్స్ యూజ్ చేసుకోవాలి. అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు రోజుకు 2-3 సార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి. కెమికల్స్ ఎక్కువగా ఉండే మేకప్స్ యూజ్ చేయొద్దు. ఎండకు వెళ్ళినప్పుడు ఫేస్ ని కవర్ చేసుకోవాలి. మెయిన్ గా హైజీన్ గా ఉండాలి. హైజీన్ గా అంటే రోజుకు 2 సార్లు స్నానం చేయడము, ఉతికిన బట్టలనే వేసుకోవాలి. ఒకరు వాడిన టవల్స్ కానీ కర్చీఫ్స్ కానీ మరొకరు వాడకూడదు. విటమిన్ ఈ కి సంబంధించిన ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకోవాలి. అంటే గుమ్మడి గింజలు, బాదం, అవిసెలు, ఇందులో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది.
1: చాలా సంతోషం సృజన గారు. ముఖ్యంగా చర్మ సంబంధమైన సమస్యలు ఏమున్నాయి, వీటికి హోమియోపతి ద్వారా ఏ రకమైన వైద్యం అందుబాటులో ఉన్నది, అట్లాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి సవివరంగా తెలియజేసినారు. అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.
2: పానం పదలం ఈ శీర్షికన చర్మ సమస్యలు హోమియో వైద్యం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందినటువంటి హోమియో ఫిజిషియన్ డాక్టర్ బెల్లాల సృజనతో ముచ్చట విన్నాము. తనతో ముచ్చట పెట్టిండ్రు కేలెనిన్.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తెలంగాణ యాసాబాసలకు అచ్చమైన నిలవుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నటువంటి నాలుగు జిల్లాల కుమ్రంభీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల, ఆదిలాబాద్ ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు అమ్మటాల సంగతుల కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాము న్యాయం చట్టం. ఈ శీర్షికన పనిచేసేటటువంటి స్థలాలలో వేధింపుల నుంచి మహిళలకు ఎలా రక్షణ, ఇది చట్టం. దీనికి ఉన్నటువంటి చట్టం గురించి ఆదిలాబాద్కు చెందినటువంటి న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చటలో విందాము. తనతో ముచ్చట వెళ్తున్నారు సి ప్రియాంక.
2: మహిళలు పనిచేసే చోట లింగ వివక్షత మరియు లైంగిక వేధింపుల నుండి తమని తాము రక్షించుకునే విధానాలు, మార్గదర్శకాలు చెప్పడానికి మనతో ప్రముఖ న్యాయవాది సుధీర్ బొల్లారం గారు ఉన్నారు. నమస్తే సార్.
3: నమస్కారం అమ్మా.
2: ఎటువంటి విషయాల్లో ఎక్కువగా మహిళలు లైంగిక వివక్షతని ఎదుర్కొంటున్నారో వివరిస్తారా?
3: మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మనకి మహిళల మీద జరిగే అత్యాచారాలు కావచ్చు, అదేవిధంగా లైంగిక వేధింపులు కావచ్చు, వీరి నుంచి కాపాడడానికి ప్రభుత్వం అనేకమైనటువంటి చర్యలను చేపట్టింది. అటువంటి చర్యలలో భాగంగానే మనులు రాజకీయంగా సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నారు, అదేవిధంగా విద్యావంతులు అవుతున్నారు. కానీ ఈ ప్రభావం ఆ మహిళలపై ఎక్కువగా ఉన్నది. అందులో భాగంగానే దీంట్లో పార్లమెంట్లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి కొన్ని కమిటీలను నిర్దేశించింది. ఆ కమిటీలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆఫీసులలో తీసేసుకుంటే మహిళలపై ఎక్కువగా లైంగిక వేధింపులు కొన్ని ఆఫీసులలో ఎక్కువగా ఉన్నాయి, కానీ అవి బయటపడట్లేదు, కొందరు చెప్పుకోవట్లేదు.
2: కొన్ని దేశాలలో మరియు మన దేశంలో కూడా కొన్ని ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలలో మెన్స్ట్రువల్ లీవ్ అనేది ఉందంట, అట్లాగే చట్టపరంగా ఒక హక్కుగా అడిగే అవకాశం ఉందా మహిళలు?
3: మనం పార్లమెంట్ ని మనం ఏ అమెండ్మెంట్ చేసుకోవాలన్నా, ఎటువంటి హక్కులు అడగాలన్నా అడిగే హక్కు మనకు భారత రాజ్యాంగం కల్పించింది. భారత రాజ్యాంగం ప్రకారం దీనిపై మాకు కావాలి అని అధిక సంఖ్యలో అడిగితే పార్లమెంట్ అమెండ్మెంట్ చేసి ఆ సెలవులు ఇచ్చే అధికారం కూడా పార్లమెంట్ కు ఉంది.
2: అవసరం ఎంతవరకు ఉంది అనే దాన్ని
3: గుర్తిస్తారు. అది మీకు అవసరం అనుకున్నప్పుడు పార్లమెంట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి పనివేళలో లేదా సెలవులో రాయితీ ఇవ్వడం జరుగుతుంది.
2: అంటే ప్రైవేట్ రంగ సంస్థలలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాల్సింది.
3: ఆ పార్లమెంట్ అమెండ్మెంట్ చేసిందంటే ప్రైవేటు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఇంకా ఏవైనా సంస్థలు కావచ్చు, దానికి లోబడి పని చేయవలసినవే.
2: మరి మహిళలందరూ అంటే ఇది ఎట్లా సాధించుకోవచ్చు, మెజారిటీని ఎట్లా గ్యాదర్ చేసుకోవాలి?
3: అంటే మహిళలందరు కలిసి అవసరాన్ని బట్టి ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ పీరియడ్ లో శారీరక అవసరాన్ని బట్టి వారి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి మాకు హక్కు కావాలి, మాకు సెలవులు కావాలి అని అనుకున్నప్పుడు 100% దాన్ని పార్లమెంట్ అమెండ్మెంట్ చేస్తారు. అది మన గవర్నమెంట్ అనుమతి ఇస్తుంది, జీవో కూడా అమల్లోకి వస్తుంది. కానీ అది మీరు కోరుకోవాలి,
2: కోరికని తీసుకెళ్లాలి,
3: అమెండ్మెంట్ అయ్యే విధంగా మీరు ప్రయత్నించాలి.
2: ప్రయత్నం చేస్తే మాత్రం
3: సాధ్యం.
2: ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వకపోతే న్యాయపరంగా ఏ విధంగా సాధించుకోవచ్చు మహిళలు?
3: దీనికి ప్రభుత్వం, మన తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, దీనిపై సమాన పనికి సమాన వేతనం ఉండాలి ఖచ్చితంగా. మహిళలకు కొంత వారి యొక్క ఆర్థిక పరిస్థితిని అనుసరించి ఎక్కువ సమయం పనిచేసి తక్కువ వేతనాన్ని పొందడం జరుగుతున్నది. కానీ ఇది సమాన పనికి సమాన వేతనం అన్నది సరైన నిర్ణయమే.
2: ప్రైవేట్ రంగ సంస్థలలో ఏం జరుగుతుందంటే పురుషులతో సమానంగా స్త్రీలు పనిచేసినప్పటికీ స్త్రీలకి కొంత తక్కువ వేతనాన్ని ఇవ్వడం అనేది కొన్ని సంస్థలలో జరుగుతుంది, కనుక ఇది న్యాయపరంగా సాధించుకునే వెసులుబాటు ఉందంటారు. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆడవారి మాతృత్వ అవసరాన్ని బట్టి, దేహదారుఢ్యం ని బట్టి కేవలం నైపుణ్య సంబంధమైన పనులు, కేవలం ఆలోచనపరమైన మేధాపరమైన పనులు, అంటే ఇంట్లో కూర్చునే పనిచేసే వెసులుబాటు కూడా కల్పిస్తున్నాయట. అవి మన దేశంలో మన దగ్గర చట్టపరంగా సాధించుకోవచ్చా మహిళలు?
3: మన దగ్గర మేధస్సు ఉన్నవాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ గవర్నమెంట్ అధికారులు పనిచేస్తున్నారు. అదే మేధస్సు ఉన్నవారు ఇంట్లో కూర్చొని కంప్యూటర్ ద్వారా కంప్యూటర్ ఆపరేట్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు. సాధించుకోవడమే కాదు, ఈ ప్రస్తుత పరిస్థితిలో కొనసాగుతూ కూడా ఉంది. దేహదారుఢ్యమే కాదు, దేహదారుఢ్యము అని అంటే ఇప్పుడు ఐపీఎస్ కు సంబంధించినటువంటి దాంట్లో తెలివి ప్లస్ దేహదారుఢ్యం ఉండి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి ఐపీఎస్ అవుతున్నారు. అదే లేదు అనుకుంటే మనం మంచి తెలివి మంతులై ఉండి దేహదారుఢ్యం లేకుండా ఉంటే ఎందరో మంది ఐఏఎస్ మహిళలు కూడా ఉన్నారు. అదే విధంగా ఉదాహరణ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే, కొన్ని ప్రైవేట్ డిపార్ట్మెంట్లను తీసుకుంటే దాంట్లో అన్నీ ఉండి కూడా కొంతమంది ఖాళీగా ఉన్నవారు ఉన్నారు, కొంతమంది పనిచేస్తూ ఉన్నవారు, లక్షలు సంపాదిస్తున్న వారు ఉన్నారు.
2: అంటే మహిళలకు ఏమిటంటే ఒక ఉద్యోగము చేయడానికి ఒప్పుకుని అందులో చేరినప్పటికీ కూడా వాళ్ళకి పిల్లల సంరక్షణ భారం అనేది ఉంటది కదా మహిళల జీవితంలో. అట్లాంటప్పుడు వాళ్ళ పెళ్లి తర్వాత వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ పనిని మార్చుకోవడానికి హక్కుగా అడిగే అవకాశం లేదేమో మన దేశంలో.
3: మనం ఒక జాబ్ కొట్టిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఈ మెటర్నిటీ లీవ్ అయిన తర్వాత వారికైనా భారంతో కూడుకున్నటువంటివి కాకుండా వెసులుబాటు కల్పించే అవకాశాన్ని ప్రభుత్వం
2: ప్రైవేటీకరణ
3: దీంట్లో ఇది లేదు, ఇది రావాలి.
2: ప్రైవేట్ రంగంలో కూడా అదే అవేర్నెస్ వస్తే కొంత మార్పులు చేసుకోవడానికి వాళ్ళ పని వేళల్లో గానీ పని భారంలో గానీ చేసే పని. అంటే కొన్నిసార్లు నేను ఇంటి నుంచే పని చేస్తాను మీకు కావాల్సిన పని అన్నప్పుడు, అంటే ఆ వెసులుబాటు ఆ అవేర్నెస్ అనేది గవర్నమెంట్ నుంచి న్యాయపరంగా
3: మీరు అడగచ్చు.
2: ఇక లైంగిక వేధింపులు అయితే నిత్య కృత్యం పనిచేసే చోట ఉద్యోగుల వేధింపులకి గురైతే ఎటువంటి ఆధారాలు సమర్పించకుండా, అంటే ఒక్కోసారి ఆధారాలు సమర్పించలేని పరిస్థితి ఉంటుంది పనిచేసే చోట. సో ఎలాంటి ఆధారాలు వాళ్ళు సేకరించలేనట్టి సమయంలో తోటి ఉద్యోగుల పట్ల, పురుష ఉద్యోగుల మీద ఎలాంటి చట్టపరమైన న్యాయాన్ని కోరవచ్చు?
3: మన స్టేట్ లెవెల్లో దీనిపై ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది 2/11/2013 రోజున. మనకు సెక్సువల్ హరాస్మెంట్ పై ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో ఎక్కడైతే వర్కింగ్ ప్లేస్ లో ఉన్నారో, గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఏ సెక్టార్లో ఉన్నా కావచ్చు, అక్కడ స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఒక కమిటీలను ఏర్పాటు చేసుకోమని చెప్పింది. 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మందితో కూడుకొని ఉంటే గవర్నమెంట్ లో, అంటే మహిళలు ఉంటే అటువంటి దాంట్లో మనకు ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేదా అసిస్టెంట్ కలెక్టర్ లేదా ఎవరైనా వాళ్ళు దానికి ప్రెసిడెంట్ గా ఉంటారు. అయితే ఆ ప్రెసిడెంట్ గా ఉండి మిగతా వాళ్ళు సభ్యులుగా ఉంటారు. దీనికి ఈ కమిటీకి టోటల్ సివిల్ కోర్టు కథ ఏవైతే హక్కులు ఉన్నాయో అటువంటి వాటిని ఈ కమిటీ కల్పించింది
2: హక్కులు.
3: కానీ ఈ కమిటీలు మన ఆదిలాబాద్ లో లేదు. ఇది ఏర్పాటు చేస్తే అది గ్రీవెన్స్, సమ్ టైప్ ఆఫ్ గ్రీవెన్స్. ఎక్కడికి ఏది జరిగినా, ఏ మహిళకు ఏం జరిగినా అక్కడ ఒక పిటిషన్ ఇస్తే ఆ మహిళలందరూ ఈ యొక్క మహిళకు సపోర్ట్ గా నిలుస్తారు. ఎప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం వీళ్ళకు ఉంది. అక్కడ జరిగిందా లేదా, ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు, లేదు అయ్యింది అనుకుంటే పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇవ్వవచ్చు. ఆ బాధిత మహిళకు అన్ని విధాలుగా సహకరించవచ్చు. అయితే ఫస్ట్ ఈ కమిటీ అన్నది ఏర్పాటు చేసుకుంటే మహిళలకు చాలా మట్టుకు ఈ జరిగే సెక్సువల్ హరాస్మెంట్ ఏదైతే ఉందో, అదేవిధంగా ఈ ఆఫీసులో కావచ్చు ప్రైవేట్ యాజమాన్యం

0: కావచ్చు, ఇవి తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి.
1: అంటే ఒంటరి మహిళగా ఉద్యోగంలో ఉంటూ అందరు పురుషుల మధ్యన కలిసి పనిచేస్తున్న టైంలో లైంగిక వేధింపులకు ఏమైనా గురైతే, తను ఎలాంటి ఆధారాలు సేకరించలేనప్పుడు ఆ సివియారిటీని బట్టి తాను ఏమైనా రిపోర్ట్ చేస్తే చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవడానికి అవకాశం ఉందా?
0: వెంటనే తీసుకుంటారు, దాంట్లో ఏ భేదం లేదు. పూర్తి యాక్ట్స్ అన్ని మహిళలకు అనుకూలంగానే ఉన్నాయి. 100% మహిళ పోయి చెప్తే సరిపోతుంది, 100% కంప్లైంట్ తీసుకుంటారు.
1: సాక్ష్యాలు అడగరంటారా?
0: సాక్ష్యాలు తర్వాత, ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయితే, ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఫైల్ చేయాల్సిందే. దాని మీద పోలీస్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెక్సువల్ హరాస్మెంట్ అని అంటే, ఒక అమ్మాయిని కంటి చూపు ద్వారా ఏడిపించడం కూడా సెక్సువల్ హరాస్మెంటే. చేత్తో కాదు, చూపుతో కూడా చూసినా సెక్సువల్ హరాస్మెంటే. ఆ అమ్మాయిని ఏ విధంగా చేసినా, చూపు ద్వారా కానీ, చేతి ద్వారా కానీ, లేకపోతే కాళ్ళ ద్వారా, సైగలు కానీ, మాటలు కానీ, ఇవన్నీ కూడా సెక్సువల్ హరాస్మెంట్ కిందే వస్తాయి. మన వాళ్ళు ఏమనుకుంటారంటే, కొన్ని సెక్సువల్ హరాస్మెంట్ అనుకుంటారు, అది కాదు, మాటలు కూడా సెక్సువల్ హరాస్మెంటే. ఆమెకు నచ్చని మాటలు మాట్లాడితే అది హరాస్మెంట్ కిందకే వస్తుంది. ఇవన్నీ తీసుకొని కూడా మనం ఫైల్ చేయవచ్చు.
1: మీరు అన్నట్టు ఇప్పుడు చూపు కూడా సెక్సువల్ హరాస్మెంట్ కిందకు వస్తుంది. చూపుని తను ఎట్లాగూ ప్రూవ్ చేయలేదు కదా, నన్ను ఇలా చూశారు అని చెప్పేసి తను సాక్ష్యాలైతే సమర్పించలేదు. అంటే ఇలాంటప్పుడు కూడా చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు. మహిళలు పనిచేసే చోట కనీస అవసరాలని, అంటే టాయిలెట్స్ కానీ, శానిటరీ నాపీస్ కానీ, విశ్రాంతి గదుల్ని కానీ, పిల్లల సంరక్షణ కోసం ఏమైనా గదుల్ని కానీ సాధించుకునే వెసులుబాటు ఉందా?
0: ఖచ్చితంగా ఉంది. దాన్ని అమెండ్మెంట్ చేసింది, వచ్చింది, కానీ అమలు కావట్లేదు. ఖచ్చితంగా మహిళలు పనిచేసే చోట మీరు అడిగిన అవసరాలు 100% ఉండాల్సిందే. దీనిపై మనకి కమిటీ ఏదైతే ఉందో మీరు కమిటీ ఏర్పాటు చేసుకుంటే, ఆ కమిటీ అన్నది ఈ ఆఫీసులలో ఎక్కడ ఏమున్నాయి, ఏమీ లేవని చూస్తుంది. చూసి అది ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ కు రిపోర్ట్ చేయవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయవచ్చు, కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయవచ్చు. ఈ రిపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, మీరు అనుకున్నట్టుగా ఇవన్నీ డెవలప్ లోకి వస్తాయి. ఫస్ట్ మనం కమిటీ ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉండాలి.
1: అంటే మొదట కమిటీ ఏర్పాటు చేసుకుని,
0: ఫస్ట్ మన కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. కమిటీ ఏర్పాటు చేసుకుని అందులో 10 మంది కూడితో సభ్యులు ఉండాలి. దానికి ప్రెసిడెంట్ గారు, కలెక్టర్ గారు ఉంటారు. అదేవిధంగా జేసీ గారు అన్న ఉండొచ్చు, లేకపోతే అసిస్టెంట్ కలెక్టర్ గారు అన్న ఉండొచ్చు, హయ్యర్ క్యాడర్ ఎవరైనా ఉండొచ్చు. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్, ఉదాహరణకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, డిఓ డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రతి డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్ లో 10 మందికి మించి ఏ మహిళలు ఉన్నా ఆ అదర్ డిపార్ట్మెంట్ కలుపుకొని 10 మందితో కూడుకుని కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీ సివిల్ రైట్స్ కలిగి ఉంది. అదేంటి, ఒక గ్రీవెన్స్ ఏది వచ్చినా అక్కడికి పోయి పిటిషన్ ఇవ్వచ్చు. ఆ కమిటీ ఆ మహిళకు న్యాయం చేసే విధంగా ఉంటుంది. ఒక మహిళకు ఇబ్బంది జరిగినప్పుడు ఈ మహిళలతో కూడుకున్న అన్యాయం చేయరు కదా. మరి చేయనప్పుడు అక్కడ ఏది జరిగింది వాస్తవం, ఏది జరగలేదు అన్నది నిర్ధారణ జరుగుతుంది కదా. ఆ జరిగిన తర్వాత వీళ్ళు ఒక పంచనామా చేసుకుని ఆ రిపోర్ట్ ని కూడా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసే అధికారం మీకుంది. ఇది మంచి పవర్ తో కూడుకున్నది.
1: ఎందుకంటే మహిళా సాధికారత అని చెప్పి ఎక్కువగా ఆడవాళ్ళు ఏంటంటే, ఇది వరకు ఇంట్లో కూర్చుని ఉన్నట్టు కాకుండా ఇప్పుడు బయటకు వచ్చి అన్ని సాధిస్తున్నారు, అన్ని రంగాలలో ఉన్నారు. ఎక్కువ టైం వాళ్ళు బయట ఉంటున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలనేవి కల్పించడం అనేది కనీస బాధ్యత కదా.
0: పని అవసరం లేని సమయంలో మన యొక్క అధికారి మనల్ని కావాలని ఉంచుకున్నప్పుడు కూడా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు, మనపై బడని తీసుకొస్తే, నో డౌట్. అంటే పని వేళలో ఏదైతే లేదు, అవసరం లేకుండా మనల్ని హరాస్మెంట్ చేద్దాం, ఆ పని అయిపోయిన తర్వాత కూడా మీరు 5 గంటల నుంచి 9 గంటల దాకా ఉండాలి అని అనుకున్నప్పుడు అది సమ్ టైప్ ఆఫ్ హరాస్మెంటే, నో డౌట్. అక్కడ ఏ పని లేదు, లేకున్నా కూడా ఆయన ఉంచుకుంటున్నాడు అంటే హరాస్మెంటే కదమ్మా. కాబట్టి 100% దాని మీద మనం ఎఫ్ఐఆర్ చేయించవచ్చు. ఆ అటువంటి దాంట్లో ఏర్పాటు చేసుకునే కమిటీ కూడా సహాయ సహకారాలను తీసుకొని అటువంటి వారిపై మనం ఒత్తిడి తీసుకొస్తే ఈ హరాస్మెంట్ అనేది చాలా వరకు తగ్గుతుందమ్మా.
1: లింగ వివక్షత నుండి తనను తాను రక్షించుకుంటూ మహిళ సాధికారత దిశగా అడుగులు వేయడానికి కావలసిన సూచనలు, మార్గదర్శకాలు అందించినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
2: న్యాయం చట్టం ఈ శీర్షికన పనిచేసే స్థలాల్లో వేధింపుల నుంచి మహిళలకు రక్షణ, ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందినటువంటి న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చట విన్నాము. తనతో ముచ్చట పెట్టినరు సి ప్రియాంక. శ్రోతలు, ఇలాంటి అంబటాల సంగతులు కార్యక్రమంలో పానంపదిలం న్యాయం చట్టం శీర్షికన విన్నటువంటి ఈ 2 ముచ్చట్లను మళ్లీ మళ్లీ వినాలనుకున్నా, లేదా ఎవరికైనా సరే వినిపించాలి అనుకున్నా, మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినొచ్చు, వినిపించవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం మరవకుండ్రి. ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనస్సు నిండా. అంబటాల సంగతులు.

0: కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాము, సత్యం అంటే ఏంటి? మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగాన్ని.
1: సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పల్లానికి ప్రవహిస్తుంది, వస్తువుని భూమి ఆకర్షిస్తుంది. ఇవన్నీ సత్యాలా? అవును, నిజాలే. ప్రాంతరాలంలోకి వెళ్ళిపోయి అక్కడి నుండి వేల కిలోమీటర్ల దూరాన ఉన్న భూమిని చూస్తే ఒక చిన్న బంతి వలె కనబడే భూగ్రహానికి సూర్యుడు ఏ దిక్కున ఉన్నట్లు? జార విడిచిన నీళ్లు ఎటువైపు ప్రవహించకుండా ఉన్నచోటే నీటి ముద్దగా ఎందుకుంటున్నట్లు? సుదూర ఆకాశంలో విడిచిపెట్టిన వస్తువు కిందకు పడిపోకుండా అక్కడే స్థిరంగా ఎందుకు ఉంటున్నట్లు? భూపరిధికి లోబడి చూసినప్పుడే అవి సత్యాలు, కానీ విశ్వం దృష్ట్యా అవి అసత్యాలు. పరిమిత సత్యాలు కొన్ని ఉంటాయి, అవన్నీ దాదాపుగా కుదుర్చుకున్న ఒప్పందాలే. సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న విషయాలే అవి. కాండం, కొమ్మలు, పువ్వులు మొదలగు వాటితో కూడిన ఒక ఆకారం భూమిపై ఉంటుంది. ఆ ఆకృతికి చెట్టు అని లేదా వృక్షం అని ఒక పేరు పెట్టుకుంటాం. అది ఒక ఒప్పందమే, అది జ్ఞాపకాల ఖజానాలో భద్రంగా ఉండిపోతుంది. ఇక బతుకు పయనంలో వృక్షం ఎదురైనప్పుడల్లా దాన్ని చెట్టు అని చెబితేనే సత్యమని అంటాం. అలా కాకుండా వేరొక పేరు పలికితే అసత్యమని అంటాం. కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా ఉంటేనే ఒప్పంటాం, లేదంటే తప్పంటాం. చింతపండుని నోట్లో వేసుకున్న మరుక్షణంలో ఒక రుచి అనుభవంలోకి వస్తుంది. లాలాజలం సహాయంతో ఆ రసాన్ని గ్రోలిన జీవికి తెలుసు అసలు రుచి ఏంటో. అయితే తప్పని పరిస్థితుల్లో దానికొక పేరు పెట్టుకుంటాం, పులుపు అని. నిజానికి అదొక సర్దుబాటు. పశుపక్షాదులు పులుపు పదార్థాలని సేవిస్తాయి. ఆ రుచుల్ని అవి జ్ఞాపకం ఉంచుకోవు, అందుకే అవి దేనికి కూడా పేర్లు పెట్టుకోవు. అవి కేవలం అనుభవిస్తాయి, కానీ మనిషి పేరు పెట్టుకుంటాడు. కారణం, అతడు ప్రతిదానిని జ్ఞాపకం ఉంచుకోవాలి కాబట్టి. మనిషి పోగు చేసుకున్న జ్ఞాపకాల నిదే జ్ఞానం. ఒకసారి పులుపుని అనుభవించి దాన్ని జ్ఞాపకం ఉంచుకున్న వ్యక్తికి మరొకనాడు చిమ్మ చీకట్లో చింతకాయ ముక్కని తన నోటికి అందిస్తే కాసేపట్లోనే అదేంటో అతడు చెబుతాడు. కానీ అప్పటి వరకు పులుపు రుచి ఎరుగని ఒక మనిషికి పులుపు గురించి ఎంతగా వర్ణించి వివరించినా అతడి మనసులో మాటల రాశి మాత్రమే నిండుకుంటుంది. కానీ పులుపు రుచి అతడి అనుభవంలోకి రాదు, అర్థం కాదు. కారణం, పులుపు అనే మాట పులుపు కాదు కనుక. ఆ ప్రయాసంతా చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా ఉంటుంది, పుట్టు గుడ్డివానికి వెలుతురు గురించి చెప్పినట్లుగా ఉంటుంది. సత్యాన్ని మాటలతో చెప్పలేం, మరే రకంగాను కూడా వ్యక్తం చేయలేం, ఏ విధానంతోనూ దాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించలేం. ఏ రీతిలో చెప్పినా అది పాక్షిక సత్యమే అవుతుంది. తొమ్మిది, వంచన చేయడం ఇష్టం లేక అతడు నిశ్శబ్దంలోనే ఉండిపోయాడు. అడిగిన వారికి అర్థమైంది. గౌతమ బుద్ధుడికి కూడా అదే ప్రశ్న వేశారు. అప్పుడు బుద్ధుడు వెంటనే కళ్ళు మూసుకున్నాడు, చాలాసేపు అలాగే ఉండిపోయాడు. సత్యానికి నిర్వచనం ఇవ్వలేక కాదు, ఇచ్చే సమాధానాలన్నీ సర్వ సమగ్ర దృష్ట్యా అబద్ధాలే అని అతడి ఉద్దేశం. వచ్చిన వారు గౌతమ బుద్ధుడి పాదాలపై పడి వెళ్లిపోయారు. ఒక శిష్యుడు యోగిని అడిగాడు, గురువుగారు, సత్యమంటే ఏంటో వివరించండి అని. అప్పుడా గురువు ఇలా అన్నాడు, అది చెప్పేది కాదు అనుభవించేది అని.
0: సత్యం అంటే ఏమిటి? మునిమడుగుల రాజారావు గారు అందించినటువంటి తాత్విక ప్రసంగం అది. ఇది మన భాష మన ఆస్తులు ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా ట్యూన్ చేసుకుని వింటున్నారు శ్రోతలు మీరు అంబటాల సంగతుల కార్యక్రమాన్ని. ఈరోజు భారత వైమానిక దళ దినోత్సవం. ఆకాశ వీధుల్లో అజేయ రక్షణ కవచం, వాయుసేన పరాక్రమానికి సెల్యూట్. ఈరోజు భారత వైమానిక దళ దినోత్సవం, 94వ వార్షికోత్సవం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న, అంటే ఇవాళటి రోజున, ఘనంగా నిర్వహించబడుతున్నది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సరిహద్దులను శత్రు దుర్భేద్యమైన ఆకాశ మార్గంలో అహర్నిశలు పరిరక్షిస్తూ, యుద్ద సమయాలలో శత్రువుల గుండెల్లో సింహస్వప్నమై విరుచుకుపడుతూ, శాంతి సమయాలలో మరియు ప్రకృతి విపత్తుల వేళల్లో దేశ ప్రజలకు ఆపద్బాంధవుడిగా నిలిచే భారత రక్షణ వ్యవస్థలోని అత్యంత శక్తివంతమైన విభాగం భారత వైమానిక దళం. భారతీయ వాయుసేన సాధించిన విజయాలు, వీర జవాన్ల బలిదానాలు మరియు అసమాన శౌర్యాన్ని స్మరించుకునే మహోన్నత లక్ష్యంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 8వ తేదీని భారత వైమానిక దళ దినోత్సవం దేశవ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. బ్రిటిష్ ఇండియా పాలనా కాలంలో క్రీస్తు శకం 1932 అక్టోబర్ 8న అధికారికంగా వైమానిక దళ చట్టం ఆమోదం పొంది రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా ఏర్పాటైన చారిత్రక ఘట్టానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నభస్పర్శం దీప్తం భగవద్గీత నుంచి స్వీకరించబడింది. దీని అర్థము కీర్తితో ఆకాశాన్ని తాకడం. 2026 సంవత్సరపు థీమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్ఫాలబుల్ ఇంప్రెషన్స్ ఇన్ పర్విషియస్ అండ్ ప్రిషైస్. ఈ థీమ్ తోటి, ఈ ఇతివృత్తంతో ఈ భారత వైమానిక దళ దినోత్సవం జరుపుకోబడుతున్నది.

ఇంతటితో ఈ అలటి అంబటాల సంగతుల కార్యక్రమం సమాప్తం. రేపు పొద్దున ప్రసారమయ్యే అంబటాల సంగతుల కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన పాలు పోషకాలు. విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట విందాం. మన విత్తనం మనమే ఎంచుకోవాలి. వ్యవసాయం చేనేత శుభ్రత రంగంలో విధాన నిపుణులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి ప్రసంగాన్ని విందాం. కవితా శీర్షికన బి శైలజ స్వీయ కవితలు రెండవ భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలకు అవస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార ప్రభాత్ను 8:30 మార్నింగ్ న్యూస్ వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాం. ట్యూన్ చేసి వింటనే ఉండండి 100.2 ఎఫ్ఎం. తిరిగి మనం 8:30 ప్రసారమైన నవలతో కార్యక్రమంలో కలుద్దాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నవలతో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 78వ భాగాన్ని ఈరోజు విందాము. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతిరెడ్డి.

పోలీసులు మరింత రాక్షసంగా మారిపోయారు. జీవితం మొత్తాన్ని ఆనందంలో ముంచి తేల్చగల వార్తేదో విన్నంత సంబరంగా విన్నారు. మన్యం నలుమూలలా ఇంతకాలం గాలింపు చర్యలు చేపట్టిన దళాలన్నీ చేరుకున్నాయి. వందలాది కళ్ళు తాగిన కోతులు యథేచ్ఛగా గ్రామంలో విహరిస్తున్నట్టే ఉంది. బలగాలు పెరిగే కొద్దీ భయం కూడా పెరుగుతోందా? అధికారులందరి ముఖాల్లోనూ భయమే. ఏ మూల నుంచి దాడి జరుగుతుందోనన్న భీతి. బీ కేర్ఫుల్ అంటూ హెచ్చరిస్తూనే ఉన్నారు ఆఫీసర్లు. పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్మిటేజ్, ఏజెన్సీ కమిషనర్ జాన్, అడ్డతీగల నుంచి డాసన్, కృష్ణదేవిపేటలోనే ఉన్న ఫర్బీస్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కీనే, గుర్తేడు నుంచి హ్యూమ్, పెద్దవలస నుంచి శాండర్స్, గూడెం నుంచి టాల్బర్ట్ చాడ్విక్, లంబసింగ్ నుంచి మార్టిన్, ఇలా హేమాహేమీలంతా అప్పటికే కృష్ణదేవిపేట చేరిపోయారు. వందల మంది పోలీసులు పిచ్చెత్తినట్టు అరుస్తుంటే, ఉన్మాదుల బృందంలా గెంతుతుంటే ఆ చిన్న గ్రామం విలవిల్లాడిపోతోంది. రాత్రి 7 గంటలవుతూ ఉండగా రామరాజు పార్థివ శరీరాన్ని కట్టిన మంచాన్ని మోసుకుంటూ గ్రామంలోకి వచ్చారు పోలీసులు. చిత్రంగా ఒక్కసారి మహామానం ఏర్పడింది అక్కడంతా. అరుపులు నిలిచిపోయాయి. వందలాది బూటుకాళ్ల సవ్వడి స్పష్టంగా వినిపిస్తోంది. ఎక్కడైతే రామరాజు ప్రజానీకానికి పరిచయమయ్యాడో, ఎక్కడ ఒక యోగిగా ఆధ్యాత్మిక వేత్తగా హారతులు అందుకుంటూ ప్రబోధాలు చేశాడు, ఒక పెద్ద దిక్కుగా పంచాయతీ తీర్చాడు, ఆఖరికి విప్లవకారుడై దర్శనమిచ్చాడు, సరిగ్గా అక్కడే ఆ రామమందిరం దగ్గరే రామరాజు భౌతిక కాయాన్ని కట్టి ఉంచిన నొలక మంచం దింపించారు. శరీరమంతా గడ్డకట్టిన నెత్తురుతో ఉన్న ఆయన భౌతిక కాయాన్ని ప్రదర్శించారు. నొలక మంచానికి కట్టేసుంది శవం. వెల్లకిలా పడేసి కట్టారు గట్టిగా బిగించి. ప్రజలంతా వచ్చి దర్శనం చేసుకు వెళ్లాలంటూ ఉదయం నుంచి పోలీసులు చెప్పింది ఈ మాంసం ముద్దనా? ఏజెన్సీ కమిషనర్ జాన్, చాడ్విక్, టాల్బర్ట్, శాండర్స్ అడుగులు అడుగు వేసుకుంటూ అక్కడికి వచ్చారు. వెనకే ఉన్నాడు గూడెం డిప్యూటీ తహసీల్దార్ మూర్తెన్న పంతులు. రామరాజు శవాన్ని చూడగానే విజయ గర్వంతో జాన్ అన్నాడు పక్కనే ఉన్న శాండర్స్తో, మూర్ఖుడు, ఆయుధాలు లేకుండా సాయుధ పోరాటం చేయాలనుకున్నాడు. నిజంగా పోలీసు స్టేషన్లను ఆయుధాలు లేకుండా చేయడమే మన విజయ రహస్యం.

0: ఈ శవం దొరతనానికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీసిన రాజద్రోహి అల్లూరి శ్రీరామరాజుదేనని నీవు నిర్ధారిస్తున్నావా? ఆ శవాన్ని చూపిస్తూనే అడిగాడు మూర్తెన్న పంతులు. పక్కనే నిలబడి ఉన్నాడు ఏజెన్సీ కమిషనర్ జాన్. ఒక్క క్షణం పరిశీలనగా చూసి తలూపాడతడు. గోదావరి లోయ నుంచి ఉరుకులు పరుగుల మీద వచ్చిన ఆ కోయ మునసబుకు నోట మాట కూడా రావడం లేదు. అలసట అంతా ముఖంలోనే తాండవిస్తోంది. పదే పదే పెదవులు తడుపుకుంటున్నాడు.
1: నోటితో చెప్పు,
0: దాదాపు అదిరిస్తున్నట్టు అన్నాడు మూర్తెన్న పంతులు.
1: చిత్తం, ఈ శవం రాజుగోర్దే దొరా,
0: ఎక్కడో నూతిలో నుంచి వచ్చినట్టుంది అతడి మాట.
2: వెళ్ళి కూర్చో,
0: గ్రామ చావడి కేసు చూపిస్తూ ఆజ్ఞాపించాడు మూర్తెన్న పంతులు. చీకటి, అమావాస్యల కొలుబులా ఉంది అంధకారం. చుట్టుముట్టిన దండును సర్వశక్తులు ఒడ్డి నిలువరిస్తున్నట్టు ఆ రెండు పెట్రోమాక్స్ లైట్లు ధగధగా మండుతున్నాయి. గ్రామ చావడి చూరుకు ఒకటి, దానికి 5-6 గజాల దూరంలోనే ఉన్న రావి చెట్టు మొదట్లో వేసిన మేజా మీద మరొకటి. చెట్టు కింద పెట్టిన ఆ లైటు వెలుగులోనే నొలక మంచం మీది ఆ శవం ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ముఖం స్పష్టంగా కనిపించడానికే ఆ లైటు పెట్టారు. రాత్రి 1 గంట ప్రాంతం. చుట్టూ ఉన్న కొండలు చీకటి రాజ్యానికి కాటుక కోటలా కనిపిస్తున్నాయి. ఒక్కసారి వీచింది గాలి, వల విసిరి లాగినట్టు. గుప్పుమన్నాయి లైట్లు, లిప్తపాటు రెట్టింపై. మళ్లీ తగ్గింది కాంతి. ముఖమే కాదు, శవం మీద బిగిసి ఉన్న తాళ్ళు, రక్తసిక్తమైన శరీరం, మొలమీది గుడ్డంతా గడ్డకట్టి ఉంది రక్తం.

0: చూస్తుంటే కడుపులో దేవుతోంది, గుండెల్లో కలుక్కుమంటోంది. కానీ కళ్ళు చెమర్చరాదు, కన్నీళ్లు ఉబకరాదు. ఆఖరికి చూపులకు అశ్రునయనాలకు కూడా తుపాకుల పహరా. చెట్టు చుట్టూనే కాదు, 200 గజాల వరకు అడుక్కో సాయుధుడు కాపలా కాస్తున్నాడక్కడ. గ్రామ చావడిలో కిక్కిరిసి కూర్చున్నారు గ్రామాల పెద్దలు, మునసబులు. భాస్కరుడు గారు కూడా ఉన్నారు మధ్యలో. తొలిజాము గడిచిపోతున్నా గాలిలో వేడి తగ్గలేదు. మళ్లీ వీచింది గాలి, వెచ్చగా బలంగా. ఉత్తర దిక్కుగా ఎవరో ఉరికినట్టు శబ్దం వినిపించింది. తటాలన వెలిగిన 7-8 టార్చ్ లైట్లు ఒకేసారి ఆ దిక్కుమీదకు ప్రసరించాయి. ఏమీ లేదక్కడ. నిజానికి చీమ చిటుక్కుమన్నా అప్రమత్తమవుతున్నారు సాయుధులు. అలాంటి దుస్థితిలో రామరాజు పార్థివదేహాన్ని చూడలేక ఆ లైట్లకేసి, లారీలకేసి, రకరకాల యూనిఫారాలకేసి చూస్తున్నారు అక్కడి జనం. ఈస్ట్ కోస్ట్ దళం, మలబారు దళం, అస్సాం రైఫిల్స్, స్థానిక పోలీసులు 1000 కళ్లతో కాపలా కాస్తున్నారు. ఎక్కడ్నుంచి వచ్చాడో అంత రాత్రివేళ? అప్పుడే వచ్చిన మరొకరిని అడుగుతున్నాడు మూర్తెన్న పంతులు. మునసబే కాబోలు, వచ్చాడు. మంచం దగ్గర నుంచి చావడి దగ్గరకు వచ్చాక పళ్ళు నూరుతూ అన్నాడు చిక్కాల రామస్వామి, కృష్ణదేవిపేట స్టేషన్లోనే సెంట్రీ కానిస్టేబుల్.
1: ఏరా, 3 జాము దాకా నీకు తీరలేదా? తాగి తొంగున్నావా? మమ్మల్ని శవజాగారం చేయించాలనుకున్నావా?
0: మంచం చుట్టూ కృష్ణదేవిపేట పోలీసులు చేస్తున్న హడావుడి, హంగామా పరమ జుగుప్సాకరంగా ఉన్నాయి. వాళ్లే రామరాజును అరెస్టు చేసి కాల్చి చంపినట్టు వీరంగం చేస్తున్నారు.
2: నే చాలా కుంటిని, ఎర్రబుట్టలోళ్ళు మన్నెంలో మనిషిని కదలనిస్తున్నారా దొరా?
0: అన్నాడు అతడు ఏడుపు ముఖం పెట్టి.
1: సరేలే
0: అంటూ తర్వాత ఒక కాగితం మీద అక్షరాలు చూపించి నెమ్మదిగా చదివి వినిపించి వేలిముద్ర వేయించాడు. అదయ్యాక,
1: పో ఆ చావడిలో కూర్చో
0: విసుగ్గా అన్నాడు రామస్వామి. కొద్దిసేపటి క్రితం భాస్కరుడు గారికి కూడా మూర్తెన్న పంతులే చదివి వినిపించాడు. ఆ కాగితంలో ఏం రాశారో అదే కళ్ల ముందు కదులుతోంది ఇప్పుడు. 7/5/1924 మంప గ్రామం వద్ద జమీదార్ కుంజామేనన్ అరెస్టు చేసిన అల్లూరి శ్రీరామరాజును, వెంకటరామరాజు కుమారుడు, కృష్ణదేవిపేట తీసుకొని వస్తుండగా కొయ్యూరులో మాయమాటలు చెప్పి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో ఉండగా కాల్చి చంపడమైనది. ఈ ప్రకటనను నేను విశ్వసించుచున్నాను. శవ పంచాయతీలో పాల్గొని ఈ శవం రామరాజుదేనని నిర్ధారిస్తున్నాను. పహారా మనిషికే కాని మనసుకెలా సాధ్యం? ఏవేవో జ్ఞాపకాలు భాస్కరుడిని వెంటాడుతున్నాయి. ఎప్పుడు కునుకు పట్టేసిందో మూర్తెన్న పంతులు వచ్చి పిలవడంతో ఉలికిపడి లేచారు కూర్చునే నిద్రపోతున్న భాస్కరుడు. 3 జాము గడిచిపోయింది. గాలి బాగా చల్లబడింది. చీకటి చిక్కదనము విరుగుతోంది. ఎదురుగా మూర్తెన్న పంతులు, పక్కనే స్టీవర్డ్స్ ఉన్నారు. భాస్కరుడు గారు, ప్రభుత్వమే దహన సంస్కారం జరిపిస్తుంది. శ్రీరామరాజు కుటుంబానికి, పత్రికలకి కూడా ప్రభుత్వం వారే సమాచారం అందిస్తారు. ఊరి పెద్దగా మీరు అంత్యక్రియల దగ్గర ఉండొచ్చు. మునసబులు, ముఠాదారులు దాదాపు అందరూ వాంగ్మూలం ఇచ్చేశారు. ఇంకా దహన సంస్కారం చేయడమే అన్నట్టు మీ చాకలిని తీసుకురమ్మని కబురంపాను. వచ్చాడా? అన్నాడు మూర్తెన్న. చిత్తం, వచ్చాడు అన్నాడు భాస్కరుడు. రామరాజు ఏమీ కాడు. అయినా ఆయన గొంతులో దుఃఖం అంతుపట్టకుండా ముందుకొచ్చి నిలబడ్డాడు నూకాలమ్మ.
3: నీ పేరేమిటి? అడిగాడు మూర్తెన్న. గంజేటి నూకాలమ్మ దొరా అన్నాడతడు.
1: నాతోరా
0: అంటూ తీసుకెళ్లాడు. ముందే నిర్ణయించినట్టు క్షణాల్లో జరిగిపోయాయి అన్నీ.
1: ముందు కట్లు విప్పి శవాన్ని ఆ చెట్టుకు ఆనించండి, ఫోటో తీస్తారు
0: ఆదేశించాడు మూర్తెన్న. దుఃఖం ఉబికి వస్తుండగా మంచం దగ్గరగా వచ్చాడు నూకాలు. స్వామి, ఎంత పని.

జరిగింది స్వామి. మనసు ఆక్రోషిస్తోంది. కట్లు విప్పడానికి ముందుకు వంగాడు నూకాలమ్మ. పొగిలి పొగిలి వచ్చింది దుఃఖం. పెట్రోమాక్స్ లైటు వెలుగులో అప్పుడు మాత్రమే గమనించగలిగాడు నూకాలమ్మ. కాళ్ల కింద భూమి తప్పుకున్నట్టయింది. అంటే అదంతా కట్టుకథేనా, మనసులోనే అనుకున్నాడు. అవును, అబద్ధం, రామరాజు పారిపోలేదు. ఇదిగో ఇవే, ఈ మూడు గాయాలే సాక్ష్యం అని ఘోషించింది అతడి హృదయం. ఛాతీమీద మూడు గంట్లు అరచేయంతంత, వాటి నుంచి పేలికల్లా జారుతూ మాంసఖండాలు. పాయింట్ బ్లాంక్లో కాల్చిన ఫలితం, మొత్తం తొలిచేశాయి తూటాలు. వీపు, నడుము, పిక్కలు, అంగవస్త్రం అంతా నెత్తురే. రక్తం మొత్తం పోవడం వల్ల పాలిపోయింది దేహం. దానికి తోడు రోహిణి ఎండలో కమిలిపోయింది. గడ్డం, జుట్టు పెడుసెక్కిపోయాయి ఎండకు. అక్కడక్కడ గడ్డకట్టిన రక్తపు చారికల నుంచి, గాయాల నుంచి వెకటు వాసన.

నవలతో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పట్టణం 78వ భాగాన్ని విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించినారు సుమనస్పతి రెడ్డి. శ్రోతలు, ఈ నవలతో కార్యక్రమం ప్రతి మంగళ బుధ వారాలలో రాత్రి 9:30 తిరిగి బుధ గురువారాలలో పొద్దున 8:30 పునఃప్రసారం అవుతుంది. గమనించగలరు. మళ్ళా వచ్చే బిస్తారం నాడు మరొక భాగంతో మీ ముందరుంటది ఆకుపచ్చ సూర్యోదయం నవలతో కార్యక్రమంలో.

ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സു നീണ്ട സിംഗിടി സിനിഗീതല അറിവില്ലു ശ്രോതലു പാട്ടലു മനുഷ്യ അന്തരംഗാന്നി തട്ടിലേപേ ദിവ്യമൈന പ്രണവനാദം ലാണ്ടിദി సంగీతం భావం కలగలిసిన పాట మనస్సును ప్రశాంతపరుస్తుంది. మాటల్లో చెప్పలేని మనిషి అనుభూతుల్ని, ప్రేమను, వేదనను, భక్తిని పాటలు అద్భుతంగా వ్యక్తపరుస్తాయి. సంగీతానికి భాషతో సంబంధం లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి హృదయాలను కలిపే సార్వత్రిక శక్తి పాటలకుంటుంది. మరి అసంటి పాటల్ని వినాలంటే 1.2 FM ట్యూన్ అయిపోవాల్సిందే. మీకు ఇష్టమైన పాటల్ని కోరుకొని మరి వినాల్సిందే ఇవాళటి సింగిడిలో. ఏమంటారు మరి శ్రోతలు, ఫోన్ పట్టుండ్రి, పాటల్ని కోరుకుండ్రి ఇప్పటి నుంచి 10 గంటల వరకు.

0: ఇది మన భాష మనియాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా సింగిడి సినిమా పట్ల కార్యక్రమంలో మావల నుంచి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. తనతో మాట్లాడిద్దాము. హలో, నమస్తే, శుభోదయం అండి.
1: శుభోదయం.
0: బాగున్నారా సార్? ఏం చేస్తున్నారు? ఏం పనులు నడుస్తున్నాయి? ఓకే, ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే అలుపు సొలుపై ఉండదు. ఒక కవి చెప్పినట్టు కదా, పాటలు వింటూ మనం చేసే పనిలో మునిగిపోయినాం అనుకోండి, శ్రమ అనేది ఎక్కువ అనిపించదు. ఆ ఫీలింగ్ అనేది రాదిగా, పక్కన మనతో పాటు మన వాళ్ళు ఉన్నారు అన్న ఆలోచనలతోని పనులకు ముందు సాగిపోతాం, అంతే కదా? ఓకే, చాలా సంతోషం. చెప్పండి సార్.

0: ఏ పాట వినాలి? ఏం పేరు ఫస్ట్? అయితే
1: నా పేరు భూమేశన్.
0: పాట ఏ పాట వినాలనుకుంటున్నారు? ఎందుకు కాల్ చేసారు చెప్పండి.
1: ఈరోజు నానా పాటేకర్ గారు చనిపోయింది కదా.
0: అవును, బాధాకరమైన విషయమే. అవునవును, భారతీయ నటు, హిందీ మరాఠీ సినిమాలలో ఎక్కువగా నటించారు తను. అత్యంత ప్రభావవంతమైన నటుల్లో ఒకరిగా పరిగణించబడే పాటేకర్ తను. అంటే తన నటన ద్వారా, అంటే ఆయన నిజంగా జీవిస్తుండా ఆ పాత్రలో అన్నట్టు ఉంటుంది కదా. అవును, పద్మశ్రీ కూడా వచ్చింది తనకి 2013 సంవత్సరంలో. చాలా సినిమాలలో నటించింది. అంటే ఎక్కువగా సోషల్ సామాజిక పరమైనటువంటి సినిమాలలో ఎక్కువ నటించారు తను. కొన్ని వాణిజ్యపరమైన సినిమాలలో కూడా నటించారు అనుకోండి కదా.
1: అన్ని పాత్రలు పోషించింది ఆయన.
0: ఓకే, అయితే తను నటించిన సినిమాలోనే ఏదైనా పాట వినిపించాలా నేను?
1: తప్పకుండా.
0: క్రాంతివీర్ అనే చిత్రం ఉంది ఆయనది, సినిమాలోంచి ఒక పాట విందాం తనకు నివాళిగా.
1: ఓకే.

ఇది మన భాష మనీ అసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, ఏదో ఒక కారణంతో ఒత్తిడి ఆందోళనని ఎదుర్కొనే వాళ్ళు ఎందరో ఉంటారు, మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. నిజానికి ఇలాంటి టెన్షన్స్, ఒత్తిడిలు దీర్ఘకాలంలో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతాయి. ఈ విషయం తెలిసినా కూడా కొందరు తమ మానసిక ఆందోళనల్ని నియంత్రించుకోలేకపోతారు. ఇంకా మరికొందరు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటారు. తమ చుట్టూ ఏం జరిగినా సానుకూలంగానే స్పందిస్తూ ప్రశాంతంగా కనిపిస్తుంటారు. మరి వాళ్ళని చూసి అలా ఉండడం ఎలా సాధ్యమవుతుంది, అలా ఉండడం అదృష్టం అని అనుకుంటాం. కానీ వాళ్ళ రోజువారీ అలవాట్లు, పాటించే కొన్ని నియమాలే వాళ్ళని మానసికంగా ప్రశాంతంగా ఉంచుతాయని చెప్తారు పెద్దలు, నిపుణులు. ఎందుకంటే అది చిన్న విషయమైనా, పెద్ద సమస్య అయినా, అవసరం ఉన్నా లేకపోయినా కొందరు దాని గురించి పదే పదే లోతుగా ఆలోచిస్తుంటారు. నిజానికి దీంతో టైం వేస్ట్ అవుతుంది, సమయం వృధా అవడంతో పాటు మానసికంగా ఒత్తిడి ఎదురవుతుంది. కానీ మానసికంగా దృఢంగా ఉన్నవాళ్ళు అస్సలు ఇలా చేయరు. ఏదైనా సమస్య వస్తే దాన్ని తొందరగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప దాని గురించి లోతుగా ఆలోచించి మనసును పాడు చేసుకోరు. చదువు, కెరియర్, పెళ్ళి, పిల్లలు, ఇట్లా జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవే కాకుండా జీవితంలో మనం ఊహించని మార్పులు, ఆరోగ్యరీత్యా ఎన్నో కూడా జరుగుతుంటాయి. వాటిని అర్థం చేసుకుని స్వీకరించినప్పుడే సంతోషంగా ఉండగలం. మానసికంగా సంతోషంగా ఉండేటోళ్ళు ఇలాగే చేస్తారు. మరి ఏదైనా విషయం నచ్చకపోతే చిన్న విషయానికే కోపగించుకోవడం, చిరాకు పడడం వంటివి చేస్తుంటారు ఇంకొంతమంది. కానీ మానసికంగా దృఢంగా ఉండేటోళ్ళు ప్రశాంతంగా దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తారంట. ఎందుకు నచ్చలేదు అని తమ ఆధీనంలో లేని దాని గురించి పాకులాడకుండా సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. శరీరాకృతి దగ్గరికి వెళ్ళే వేసుకునే బట్టలు దాంక ఎదుటోళ్ళకు అందంగా కనిపించాలన్న ఆలోచననే కొంతమంది మనసుని తొలిచేస్తూ ఉంటుంది. నిజానికి ఇది కూడా మానసిక ఒత్తిళ్లకు ఒక కారణం. మరి తాము మాత్రం చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కాకుండా తమకు నచ్చినట్టుగా ఉండటంలోనే సంతోషాన్ని, సంతృప్తిని వెతుక్కుంటారు మంచివాళ్ళు. ఇవన్నీ ఆలోచనలు, స్నేహితుల్ని ఎంచుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరించేటోళ్ళు మానసికంగా దృఢంగా ఉండేటోళ్ళే. ఇలాంటి విషయాలు, చిన్న చిన్న విషయాల్ని మనం ఆలోచనల్లో రాణిస్తే మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం అందరిలాగానే.

0: అచ్చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండు నుంచి వెలువడుతున్న సింగిడి సినిమా పాటల కార్యక్రమం. మీ రేడియో నేస్తం జ్యోతితో సినిమా పాటల్ని వింటున్నారు. శ్రోతలు మీకు నచ్చిన పాటని వినాలనుకుంటే 2300981 2950 081 ఈ రెండు నంబర్లలో ఏదో ఒక దానికి ఫోన్ కలపండి. 0873 2 అనే STD కోడ్ని కలిపి ఇప్పటి నుంచి 10 గంటల వరకు సమయం ఉంది. ఇంకా మీకు నచ్చిన పాటల్ని ఉత్తరాల ద్వారా కూడా రాసి పంపించండి. మరి మీరు ఉత్తరాలని పంపించాల్సినటువంటి మా చిరునామా నోట్ చేసుకుని, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా మాకు పాటను వినిపించండి, గీతాంజలి చిత్రం నుంచి ఆమని పాడవే అనే పాటను వినిపించండి అని అంటూ, తెలంగాణ వనపర్తి నుంచి కార్తీక్ ఎం రామయ్య, మను, యామిని, భవ్యశ్రీ, రాణా ప్రతాప్, సుధారామయ్య, చైతికాశ్రీ వీళ్ళందరూ మీకు నమస్కారంలు, మాకు మా నచ్చిన పాట వినిపించండి అని కోరుకున్నారు. తప్పకుండా మీకు నచ్చిన పాట వచ్చేస్తుంది, వినేసేయండి.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. శ్రోతలు మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే మాత్రం ఫోన్ చేసి కోరుకోవాల్సిందే. పాటలు షురైన దగ్గర నుంచి, అంటే పాట సినిమాలల్లో పాటలు ప్రారంభమైన దగ్గర నుంచి నిన్న మొన్నటిదాకా విడుదలైన పాటలల్లో ఈ పాటలైనా మీరు కోరుకోవచ్చు, వెంటనే వినిపించేస్తుంది. మీ రేడియోని ఇస్తాం జ్యోతి. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే, శుభోదయం.
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు, ఎక్కడి నుండి?
1: నేను పూసాయి, బోరజ్ మండలం నుండి మాట్లాడుతున్నాను.
0: అనూష కదా?
1: అనూష.
0: పూసాయి అనగానే అనూష గుర్తుకొస్తుంది, ఎందుకంటే చక్కగా మాట్లాడుతుంది, చక్కని పాటలు పాడేది. చాలా రోజులైంది అనూష మాట్లాడక నీతోటి కదా.
1: అవును.
0: ఎలా ఉన్నావు?
1: బాగానే ఉన్నాను.
0: ఓకే, సినిమాలు చూసినవా మరి ఈ మధ్య కాలంలో?
1: ఈ మధ్య కాలంలో చూడలేదు.
0: మామూలుగా అంటే థియేటర్కి వెళ్ళి కాకుండా, సినిమా టాకీస్లోకి పోయి కాకుండా, ఫోన్లలో కావచ్చు టీవీలో కావచ్చు చూసినావా కొత్తవి?
1: కొత్త సినిమా చూసినాను, అది ఆర్ఎంపి.
0: ర్యాంప్ క్రాంప్ ఏదో వచ్చింది కదా, హీరో పేరు కిరణ్ అబ్బురవరం అంతేనా?
1: హీరో డెలివరీ అని మూవీ చూసాను.
0: అతనే అతనే. అయితే మరి సినిమాలు కాకుండా పాటలలో ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి కొత్త పాటలలో ఏ పాట అంటే బాగా ఇష్టపడుతున్నావు, అంటే పాడుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, ఇట్లా వినగానే అరే పాట మస్తు ఊక వినాలనిపిస్తుంది. కొత్తవి ఏం వినలేదా మరి పాటలు?
1: వినలేదు.
0: సరే, ఇప్పుడు ఏ పాట వినాలి చెప్పు మరి, వినిపిస్తాను నేను.
1: ఇప్పుడు రాజకుమార్ మూవీ నుండి ఏదైనా సాంగ్ వేయండి.
0: దాంట్లో రాజకుమార్ అనగానే గుర్తుకొచ్చేది మన తెలుగు భాష మీద ఉన్నట్టు పాట, తేనె కన్నా తీయనిది తెలుగు భాష. లేదు, శోభన్ బాబు గారిది పాట ఈ సినిమా. రాజకుమార్ అంటే నువ్వు కొత్తది అడిగినావా ఏంది మరి, మహేష్ బాబుది? ఇప్పుడు కొత్తది కావాలా పాతది కావాలా? నువ్వు రాజకుమార్ అనేసరికి నేను అంటే పాట కూడా వాడేసిన నేను వేయడానికి రెడీగా ఉండి. ఈ కొత్త చెప్తున్నావు అనూష, మనం మస్తు సార్లు మాట్లాడినాం కదా. సరే మరి ఇప్పుడు నీ మనసు నచ్చుకుంటుందా నేను మహేష్ బాబు సాంగ్ వేయకపోతే ఈ పాట వేసేయాలనా?

0: కాదు, అట్లేం పర్వాలేదు.
1: ఏదైనా పాట వింటావు అంతే కదా?
0: ఏదైనా సాంగ్.
1: ఓకే, నీ కోరిక మేరకు మరి శోభన్ బాబు గారి పాటనే వేస్తాను, వినేద్దాం. మస్తు రోజులైంది. నేను ఇంతకు ముందే సింగిడి షురు అయినప్పుడు చెప్పిన అన్నమాట, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి హృదయాలను కలిపే పాటలు వింటుంటే మనం మైమర్చిపోతాం, మరో లోకంలోకి వెళ్ళిపోతాం అని చెప్పిన. బాధగా ఉంటేనేమో సంతోషం అవుతుంది, సంతోషంగా ఉంటే ఇంకా ఆనందపరుస్తుంది. ఓకేనా? అయితే పాట వినిద్దాం అనుష. సిగ్నల్ లేని దగ్గర ఉన్నట్టున్నావు, మీ మాట కట్ అవుతుంది. సరే పాట వినిద్దాము. మంచి

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: తెలంగాణ ఈ ఆశాభాషలకు అచ్చమైన నిలువుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే 2300-01-2950-81 ఈ రెండు నంబర్లలో ఏదో ఒకదానికి ఫోన్ కలపండి, మీకు నచ్చిన పాటల్ని కోరుకోండి. శ్రోతలు, సినిమా పాటకు గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి రచయితల్లో ఎందరో రచయితలు ఉన్నారు. వాళ్ళలో ఒకరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ముందుంటారు. సిరివెన్నెల కాలం నుంచి జాలువారినటువంటి అద్భుతమైన పాటల్లో రంగీలా సినిమాలోని రంగీలీ రే అనే పాట ఒకటి. వినటానికి ఫాస్ట్ బీట్ అయిన దాంట్లో ఆ పాటలు ఎంతో అర్థం ఉంటుంది. ప్రతిరోజు కొత్త రంగులతో జీవించాలనే సందేశము, జీవితం పట్ల ఉత్సాహము, ఆశావాదం ఆ పాటలో కనిపిస్తుంది. కళ్ళల్లో కళలుండాలి, వాటిని నిజం చేసుకునే ధైర్యం గుండెలో ఉండాలనే భావాన్ని పాట మొదటి నుంచే బలంగా చెప్తుంది. జీవితం ఎప్పుడు ఒకేట్లా ఒకలాగే ఉండదని, మన ఆలోచనలు ప్రయత్నాలతో దాని కొత్త రంగులు అద్దుకోవచ్చని పాట గుర్తు చేస్తుంది. జీవితాన్ని భారంగా కాకుండా ఆనందంగా ఉత్సాహంగా ఆస్వాదించాలి అనే ఆలోచనను ప్రతిబింబిస్తుంది. అట్లనే కష్టాలు ఎదురైనా వాటిని దాటుకుంటూ ప్రతిరోజును కొత్త అనుభవంగా మార్చుకోవాలి. అట్లనే జనాల మధ్య మనం ఎవరం అనేది మన పనులు మన వ్యక్తిత్వం నిర్ణయించాలనే పాట చెప్తుంది. ఉటిగా అందరిలాగానే జీవించడం కాకుండా మనకంటూ ఒక విలువ, ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే సాహిత్యము ఈ పాటలో సూచిస్తుంది. మళ్ళీ చివరగా ఏంటంటే, కనిపించని తలరాత అరచేతుల్లో గీత అనే భావం ద్వారా విధిని మాత్రమే నమ్ముకుని జీవితాన్ని వదిలేయడాన్ని పాట ప్రశ్నిస్తుంది. మన భవిష్యత్ అంతా ముందే రాసి ఉందని భావించి ప్రయత్నాలను ఆపకూడదనే సంతోషం దీంట్లో ఉంది. పాట చివరిలో నింగిలో నిలిచిపో తారగా అనే భావంతో మన జీవితానికి ఒక ఉన్నతమైన లక్ష్యం ఉండాలని చెప్తుంది. సాధారణంగా ఉట్టి, సాధారణంగా జీవించి, సాధారణంగానే వెళ్ళిపోవడం కాకుండా మనకంటూ ఒక ముద్ర వేసుకొని వెళ్ళాలి అనే స్ఫూర్తి ఈ పాటలో కనిపిస్తుంది. ఇంతగా చెప్పడం, రాద్ధాంతం చెప్పిన తర్వాత పాట వినకుంటే బాగుంటుందా? మరి పాట వినేసి మీరు నేను చెప్పిన అర్థాన్ని వెతుక్కోండి ఆ పాటలో.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమాన్ని. 2300881 2950 081 ఈ రెండు నెంబర్లలో ఏదో ఒక దానికి ఫోన్ కలపండి. మీకు నచ్చిన పాటల్ని ఓరుకోండి, మీ రేడియోని ఇష్టం జ్యోతితో మాట్లాడి మీకు ఇష్టమైన పాటను వినిపించుకోండి. ఈరోజు ప్రముఖ సినీ దర్శకుడు నిర్మాత అయినటువంటి మారుతి పుట్టినరోజు. మారుతి సినిమా పేరు చెప్పంగానే మనకి మొదటగా తీసినటువంటి ఈ రోజుల్లో చిత్రం గుర్తుకొస్తుంది. ఈయన తెలుగు చిత్రసీమలో దర్శకుడిగా, స్క్రీన్ రైటర్గా మరియు నిర్మాతగా అందరికీ సుపరిచితుడు. నటుడు కాదు కానీ తను కొన్ని సినిమాలల్లో అతిథి పాత్రల్లో కనిపించి మెప్పించారు. తన సినీ ప్రయాణం దర్శకుడు రచయితగా 2012 మొదలైనటువంటి ఈ రోజుల్లో సినిమాతో ప్రారంభమై 2024 ది రాజా ప్రభా సినిమా దాకా ఎన్నో సినిమాలకు దర్శకుడు రచయితగా కొనసాగుతూ అందరినీ అలరించిండ్రు. తన పుట్టినరోజు సందర్భంగా తను తీసినటువంటి శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో నుంచి ఒక పాటను విందాం.

0: 100.2 ఎఫ్ఎం మనసు నిండా నుంచి వెలువడుతున్న సింగిడి సినిమా పాటల కార్యక్రమం. మీ రేడియో నిస్తం జ్యోతితో సినిమా పాటల్ని వింటున్నారు. మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే సింగిడికి ఫోన్ చేయొచ్చు, నచ్చిన పాటని ఊరుకోవచ్చు. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ నుంచి విష్ణు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, తనతో మాట్లాడిద్దాము. హలో నమస్తే, శుభోదయం అండి. బాగున్నారా సార్? ఏం చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు? ఓకే సార్, ఇది మీరు మాట్లాడడం మొదటిసారా, ఇంతకు ముందు ఎప్పుడైనా కాల్ కలిసిందా మీకు? అంటే లాంగ్ టైమ్ అంటే చాలా సంవత్సరాల క్రిందట చేస్తుంటారు ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కి వింటుంటారు. ఓకే, ఎలాంటి పాటలు అంటే బాగా ఇష్టం? ఫాస్ట్ బీటా, మెలోడియా, సైలెంట్ సాంగ్సా, ఎలాంటి వింటూ ఉంటారు? ప్లెజెంట్ గా ఉంటది, జర్నీ సుకూన్ గా సాగిపోతుంది ప్రయాణం కార్లో గిట్ట చేస్తుంటే. ఓకే, అయితే మీకు అభిమాన నటుడు ఎవరు, ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు?
1: మహేష్ బాబు.
0: ఎందుకని?
1: హీస్ వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్. ఆయన చాలా పిల్లలకు హార్ట్ సర్జరీ చేయించింది.
0: ఓకే, ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిగా అతన్ని ఇష్టపడతారన్నమాట మీరు. మహేష్ బాబు చాలా మందరిని కట్టి పడేస్తుంది, అమ్మాయిల్ని కాదు అబ్బాయిల్ని కూడా.

0: నవ్వుకోవడానికి పనికి వస్తుంది. అయితే ఏ పాట విందాం ఇప్పుడు? మరి మహేష్ బాబు గారిది ఏ పాట అయినా ఎవరైనా నేను వినిపించేస్తాను.
1: మురారి మూవీ నుంచి
0: ఎవర్ గ్రీన్ పాట విందాం సార్, పెళ్లిది, అలనాటి రామచంద్రుడు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, మంచి మాట్లాడినారు. ఇలాగే కాల్ చేస్తుండండి సార్ విష్ణు గారు, మళ్ళీ మీకు నచ్చిన పాటలు వినిపించేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది మీ మా మనందరి నాలుగు జిల్లాల కుమ్రమీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు మీ రేడియో నిస్తం జ్యోతితో. శ్రోతలు, ఈరోజు ప్రముఖ సినీ నటి, భారతీయ నటి అయినటువంటి మంచు లక్ష్మి పుట్టినరోజు. తన నిర్మాత కూడా నటుడు మోహన్ బాబు గారి కుమార్తె. తన పూర్తి పేరు మంచు లక్ష్మి ప్రసన్న. తను నటించినటువంటి అనగనగా ఓ ధీరుడు సినిమాలో ఉత్తమ విలన్గా తను నంది పురస్కారాన్ని, దొంగాట సినిమాలో ఏందిరో అనే పాటకు గాను గామా అవార్డ్స్లో బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డుని అందుకున్నారు. మంచి సినిమా కథల్ని చూజ్ చేసుకుని దానిలో తక్కువ సినిమాల్లో నటించినా కూడా మంచి పాత్రలలో తను నటిస్తారు. చందమామ కథలు సినిమాకు గాను తెలుగు ఫిలింఫేర్ అవార్డ్స్, దొంగాటకు స్పెషల్ జ్యూరీ అవార్డు, గుండెల్లో గోదారి సినిమాకు ఉత్తమ సహాయ నటిగా సైమా అవార్డును అందుకున్నారు. ఇలా తను పలు సినిమాలలో నటిస్తూ అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మంచు లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా తను పాడిన పాటని నేను వినిపించేస్తాను దొంగాట చిత్రం నుంచి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి బంగారుగూడ నుంచి ప్రశాంత్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. శుభోదయం అండి. నమస్తే. ఎలా ఉన్నారు ప్రశాంత్ గారు? ఏం చేస్తుంటారు మీరు? మంచి ఉన్నారు. ఓకే, ఏ పాట వినాలనుకుంటున్నారు? ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నారు? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి. తన అభిమానం, ఎందుకు అభిమానిస్తారు తనని? తన అంటే ఎందుకు
2: ఇష్టం?
1: మీరు చిన్న ఉన్నప్పటి నుంచి ఇష్టం. మొట్టమొదట మీరు ఆయన సినిమా ఏ చూసినారు? అంటే అది అతని ఫస్ట్ సినిమానే చూసి ఇష్టపడ్డారు అన్నమాట. సరే, అంతేగా. ఒకరు నచ్చిండ్రంటే అంతేగా, దానికి ప్రత్యేకమైన కారణాలు అని చెప్పమంటే సడన్ గా గుర్తురావు కదా. ఎన్ని ఆయన సినిమాని ఎన్నిసార్లు చూసి ఉంటారు? ఒక సినిమాని ఏదైనా చాలా సార్లు చూసిన సినిమా ఏదైనా ఉందా తనది? ఏది? ఓకే, అది ఇష్టపడని వాళ్ళంటూ ఉండరులేండి. తొలి ప్రేమ చాలా బాగుంటుంది చూడ్డానికి కదా. ఇంకా ఓకే, రెండు బాగానే ఉంటాయి. అన్ని బాగానే ఉంటాయి సార్, తనవి అన్ని చాలా బాగుంటాయి. పవర్ స్టార్ కాబట్టి కదా. అంటే ఫస్ట్ బాగా నచ్చింది సినిమా అనమాట అది. ఓకే, పాట విందాం మరి దానిలో నుంచి ఏదైనా. అంతేగా, సరే వినేద్దాం.

ఇది 100.2 FM మనసు నిండా నుంచి వెలువడుతున్న సింగిడి పాటల కార్యక్రమం ఇది. శ్రోతలు ఈరోజు భారతీయ సినీ నటి, తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించినటువంటి నటి అర్చన పుట్టినరోజు. తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్న తను ఎన్నో దేవి పాత్రల్ని సినిమాలలో చేసింది. దాంట్లో పాండురంగుడు, దక్షిణకాళి, శ్రీరామదాసు, సీతమ్మవారి పాత్రల్ని ఇలా చేసింది తను. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నటువంటి అర్చన పుట్టినరోజు ఈరోజు. తన పుట్టినరోజు సందర్భంగా తను సీతాదేవిగా నటించినటువంటి శ్రీరామదాసు చిత్రంలోని పాటను విందాం.

సింగడి సినిమా పాటల కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. మీకు నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం పూట ఇప్పుడైతే సింగడి సమయం అయిపోయింది. సింగడిలో చివరగా ఈ పాట విందాము.

0: మీరు విన్న ఈ పాటతోటి ఇయాలటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఇయాలనైతే సినిమా పాటల్ని మాట చెప్పుంటే పాట ఇంటిలో 5 గంటలకు, 8 గంటలకు హుషారులో హుషారైన పాటల్ని, 10:30కు మధ్యమలో హాయిన పాటల్ని వినొచ్చు. రేపు పొద్దున సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో 8:40 నుంచి 10 గంటల వరకు సినిమా పాటల్ని వినండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 10 గంటలకు అవస్తున్నది. మరికొన్ని క్షణాలలో వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 3:00 నుంచి 3:30 గంటల వరకు కొనసాగుతాయి. 3:00 నుంచి 5 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలను విందాం ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి. సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుని పాట ఇనురి కార్యక్రమంతో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM స్వంత ప్రసారాలు ప్రారంభమవుతాయి. రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి. ట్యూన్ చేసి వింటనే ఉన్నరి 100.2 FM.
1: బలం యువతలోని నైపుణ్యాలే అని, దానివల్లనే హైదరాబాద్ జీసీసీలు ఆవిష్కరణలకు ప్రముఖ కేంద్రంగా మారిందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. డిఈ షా ఇండియా 30వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన, ఆ సంస్థ 3 దశాబ్దాల ప్రస్థానం తెలంగాణ మానవ వనరులపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని వెల్లడించారు. సామాజిక బహిష్కరణలపై నిజామాబాద్లోని బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ బృందానికి బాధితుల నుంచి ఫిర్యాదులందాయి. కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వాగతం పలకగా గ్రామాభివృద్ది కమిటీలపై అరాచకాలపై బాధితులు, ప్రజా సంఘాల నాయకులు లిఖితపూర్వకంగా మౌఖికంగా కమిషన్కు వివరించి విజ్ఞాపనలు అందించారు. తెలంగాణలో వాయు నాణ్యత మెరుగుదలకు ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం తెలియజేశారు. సెక్రటేరియట్లో నిర్వహించిన సమావేశంలో సిపిసిబి ఆమోదించినటువంటి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలోని పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈరోజు సేవ్ డెమోక్రసీ పేరిట చలో లోక్ భవన్ నిర్వహిస్తున్నారు. నెక్లెస్ రోడ్ నుండి లోక్ భవన్ వరకు జరిగే ఈ భారీ ప్రదర్శన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననుండగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. అమెరికాకు చెందిన కొలరాడో డెన్వర్ యూనివర్సిటీ భారత్లోనే తొలి ప్రాంగణాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు యూజీసీ నుంచి అనుమతి పొందింది. 2027 ఆగస్టు నుంచి బిజినెస్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో తరగతులు ప్రారంభించి గ్లోబల్ ఎడ్యుకేషన్ కంపెనీ ఎమిరిటస్ భాగస్వామ్యంతో నాణ్యమైన విద్యను అందించనుంది. విద్యుత్ వినియోగదారులపై 1,000 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల వసూలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట కమిటీ డిమాండ్ చేసింది. ఈ భారాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు చేపడతామని, ప్రజలపై ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు పెరగడం, కొత్త పంట మార్కెట్లకు రావడంతో ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ నుండి కొత్త దిగుబడులు ప్రారంభం కావడంతో ప్రధాన మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు మానుష్ షా, దియా చితాలే చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్స్ లో రొమేనియాకు చెందిన ఎడ్వర్డ్ అయోనెస్కు బెర్నాడెట్ జోడీపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్ కు చేరిన మొదటి భారత మిక్స్డ్ డబుల్స్ జోడీగా నిలిచారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04. నేను మీ రోజు వెల్కమ్ టు మార్నింగ్ మస్తీ. ఈరోజు మార్నింగ్ మస్తీలో ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది. ఊరి పేరు భైరవకొన చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట, శ్రీమణి సాహిత్యానికి శేఖర్ చంద్ర సంగీతం.

ముఖారవిందాన్ని ఇనుమడింపు చేసేవి కళ్ళు. ఆ కళ్ళని జాగ్రత్తగా ఆరోగ్యంగా కాపాడుకోవాలి. మరి ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్లో మనం వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మీరు మీ సందేహాలు నివృత్తి చేసుకోవాలి అంటే 0400 STD కోడ్ జత చేసి 2324852 2324852 2955 2959 ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ అనే అంశం గురించి డైరెక్ట్ గా డాక్టర్ తలుపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు. మార్నింగ్ మస్తీలో నెక్స్ట్ సాంగ్ ద పారడైజ్ చిత్రం నుంచి జంగరెడ్డి ప్రభా పాడిన పాట కాసర్ల శ్యాం, సాహిత్యానికి అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మార్నింగ్ మస్తీ వింటున్నారు మీ రోజుతో. ఇప్పుడు ఇరుముడి చిత్రం నుండి డప్పు శ్రీను ఆలపించిన పాట. చౌడం శ్రీనివాసరావు సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.
2: వీరమణి గంటనే

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:15 దాటి 54 సెకండ్లు. మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ, నేను మీ రోజీ. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రం నుంచి శేఖర్ చంద్ర ఆలపించిన పాట, రెహమాన్ సాహిత్యానికి శేఖర్ చంద్ర సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. నెక్స్ట్ మీకోసం వచ్చేస్తుంది దేవరా సినిమా నుంచి శిల్పారావు పాడిన పాట, రామజోగేశాస్త్రి సాహిత్యానికి అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగం గౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324085252 2324085353 2955059023 అనే నెంబర్లకు కాల్ చేసి కంటిచూపు సమస్యలు నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగం గౌడ్ గారితో మాట్లాడవచ్చు.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం 10:00 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: Yes, welcome back to Morning Masti. ఇప్పుడు మీరు వింటారు హిట్ 3 చిత్రం నుండి సిద్ శ్రీరామ్ నూతన మోహన్ పాడిన పాట, కృష్ణకాంత్ సాహిత్యానికి మిక్కీ జెమేయర్ సంగీతం.

0: ఫ్రెండ్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026 లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:30. మార్నింగ్ మస్తీలో ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది విరూపాక్ష చిత్రం నుంచి కార్తిక్ పాడిన పాట. కృష్ణకాంత్ సాహిత్యానికి, అజనీష్ లోక్నాథ్ సంగీతం.

0: ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలను నేరుగా డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ఓ అద్భుతమైన కార్యక్రమం హలో డాక్టర్. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటారు. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టిడి కోడ్ 040 జత చేసి 2324085239 2324085239 అనే ఫోన్ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు, మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. నేను బటర్ఫ్లై అంటూ సుభాషిణి పాడిన పాట మీ ముందుకు వచ్చేస్తుంది. విశ్వనాథన్ సన్స్ మూవీ నుండి రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

మార్నింగ్ మస్తీలో నెక్స్ట్ సాంగ్ మెకానిక్ రాకీ నుండి మంగ్లీ పాడిన పాట. సుద్దాల అశోక్ తేజ సాహిత్యానికి జేక్స్ బెజాయ్ సంగీతం.

శ్రోతలకు మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085323 2954855923 అనే ఫోన్ నెంబర్లకు కాల్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. నేను మీ రోజీ. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ని పాడిన పాట వింటారు. శ్రీహర్ష ఈమని సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కళ్లకు కాటుకందము కాని కనుచూపు మరి ముఖ్యం. కాబట్టి ఈరోజు వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు. హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మరి ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాలి అంటే మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085323 2945592 అనే నెంబర్లకి కాల్ చేసి కంటి సమస్యల గురించి మీకేవైనా సందేహాలు ఉంటే డాక్టర్ గారితో నేరుగా మాట్లాడి మీ సందేహాల్ని తీర్చుకోవచ్చు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. మార్నింగ్ మస్తీలో నెక్స్ట్ సాంగ్ లెనిన్ చిత్రం నుండి. ఎస్ఎస్ తమన్ శ్రీకృష్ణ పాడిన పాట. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి తమన్ సంగీతం.

0: మార్నింగ్ మస్తీలో చివరిగా స్కంద చిత్రం నుండి సిద్ శ్రీరామ్ సంజన పాడిన పాట రఘురామ్ సాహిత్యానికి యశస్తమంత్ సంగీతం.
1: There's something about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby. If you're looking for mine with golden heart, then baby, try me.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం స్టూడియోలో సమయం 11:04 దాటి 39 సెకండ్లు. కొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటారు.

శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా ఫోన్ ఇన్ కార్యక్రమంలో మరి ఈ అంశంపై కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగం గౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, ఇంకో నెంబర్ 2324 0853, మరొక నెంబర్ 2955 0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ ఈ అంశం గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగం గౌడ్ గారితో మాట్లాడవచ్చు. తప్పక గుర్తుంచుకోండి, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమై హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం.

గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. నేను మీ అశోక్. క్వీన్ ఆఫ్ ద హమ్మింగ్. మధురమైన గాత్రంతో ది క్వీన్ ఆఫ్ టోన్ గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్న గాయనివని విలక్షణ శృతి విన్యాసంతో సంగీతాభిమానులను ఉరువు తొలగించిన రంగీలాపని మత్తు కైపు వలపు శృంగార కలబోత ఆమె పాట. హుషారు చలాకీ కొంటితనం సమ్మేళితం ఆమె గానం. పరుగు పరుగు పాయలోన పాలనురుగ తీరు ఆమె గాన మాధుర్యం. కుచికుచ్చి పాటల కోలనమ్మ. దక్షిణాది ఉత్తరాది చలనచిత్రాల సంచలన చిత్రాలలో మైమరిపించే ఎవర్ గ్రీన్ గీతాలతో ఏరువాకలా సాగిన ఆమె సినీ గీతాల ప్రస్థానం ఓ ప్రత్యేకం. కేవలం 22 సంవత్సరాల కెరియర్ మాత్రమే, కాని 10,000కు పైగా సినీ గీతాలు ఆమె కలం నుంచి జాలువారాయి, సంచలన నిలయాలుగా మారాయి. ఆమె స్వరపీఠిక ఘనత అలాంటిది మరి. ఆమె ఎవరు కాదు, గాయని స్వర్ణత. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో పాటల పరంగా సినీ జీవిత విశేషాలు తెలుసుకుందాం. ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ తో పాటుగా

మూడు సంవత్సరాలుండే పాటలు పాడటం మొదలుపెట్టి 14 ఏళ్లకే కమ్మని గానమాధుర్యంతో ప్రదర్శనలిచ్చి తన ప్రతిభను కనపరిచారు స్వర్ణలత గారు. ఉద్ధండులైన సంగీత సామ్రాజ్యాలు ఒకవైపు, ప్రజాదరణ పొందిన గాయనిమణులు మరోవైపు అయినప్పటికీ సంగీతంలో శిక్షణ తీసుకుని తన సినీ పాటల ప్రయాణాన్ని మొదలుపెట్టి అనతి కాలంలోనే అగ్రదర్శకుల స్వరకల్పనలో వైవిధ్యమైన గానాలాపనతో హామింగ్ క్వీన్ గా ప్రత్యేక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేశారు సొన్నత గారు. గాయనిగా ఆమె కెరీర్ ఎలా మొదలైంది, ఏ సినిమా పాటలతో పాపులర్ అయ్యారు, ప్రోత్సాహం ఎవరు అందించారు, ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు, అన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM వివిధ భారతి.

గుర్తుకొస్తున్న కార్యక్రమంలో గాయని స్వర్ణలత పాడిన పాటలు వింటూ ఆమె సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తమిళం, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, పంజాబీ, బాడిగ లాంటి భాషల్లో వినసం పైన కలకాలం నిలిచేలా పాటలు పాడిన స్వర్ణలత ఇప్పటి తరానికి కూడా సుపరిచితమే. ఎందుకంటే ఆమె పాడిన పాటలు సంచలనం రేపిన నేపథ్యం అలాంటిది. మరి అలాంటి ఆల్ టైమ్ వండర్ఫుల్ సాంగ్స్ పాడారు ఆమె. సోషల్ మీడియాలో ఇంకా కూడా బోల్డెన్ వ్యూస్ వస్తున్నాయి ఆమె పాడిన పాటలకు. ముక్కాల అనే పాట ప్రేమకుడి సినిమాలోని మరి స్వర్ణలత పాడినటువంటి ఆ ఉషారైన గీతం దుమ్ము రేపింది ఆ రోజుల్లో, ఇప్పటికీ అంతే.

మూవీ సాంగ్స్ కెరీర్ పరంగా తనకు సంగీతం పట్ల అభిమానం, పాటల పట్ల ఆసక్తిని గమనించిన అప్పటి ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ గారు గానగంధర్వులు యేసుదాస్తో కలిసి పాడే అవకాశాన్ని స్వర్ణలతకు ఇచ్చారన్నమాట 1987లో మలయాళ సినిమాకు. ఆమె గొంతులో ఉన్న వైవిధ్య భిన్న పార్శ్వాలను గమనించిన మూవీ మేకర్స్ ఆమె పాట కోసం క్యూలు కట్టారు, సక్సెస్ అయ్యారు. ఆమె పాట కూడా చిందులు వేయించింది.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈ రోజు గుర్తుకొస్తున్నాయి స్పెషల్ సింగర్ స్పెషల్ లో భాగంగా మేటి గాయనిమణి స్వర్ణలత సినీ కెరియర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె గలములోంచి ఉబికి వచ్చిన కమ్మటి గీతాలను వింటున్నాం. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు ఒక రకంగా చెప్పాలంటే గాయనిమణి స్వర్ణలత గారు ఓ వరమే అని చెప్పవచ్చు. సంగీత దర్శకులకైతే ఇంకా మంచి అవకాశం స్వర్ణలత గారి గానం రూపంలో కలకాలం చరిత్ర నిలిచిపోయేలా కాలం కలిసి వచ్చింది. ప్రయోగాలకు కెరఫ్ అడ్రస్ గా ఆమె గానం నిలిచింది. దర్శకులు రామ్ గోపాల్ దర్శకత్వం చేసినటువంటి రంగీలా మూవీ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. అందులో స్వర్ణలత గారి గలం నుంచి వచ్చిన పాటలు సరికొత్త రసానందాన్ని కలిగించి మోస్ట్ పాపులర్ అయ్యాయి ఆ పాటలని కూడా. అలా కొద్ది కాలంలోనే ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డు అందుకునే స్థాయికి ఎదిగిపోయారు స్వర్ణలత గారు. 1994లో ఏఆర్ రెహమాన్ కంపోజిషన్లో కరుత్తమ్మ సినిమాలో స్వర్ణలత గారికి పాడిన మరి ఆమె అద్భుతమైనటువంటి గలములోంచి వచ్చిన పాటలకు గాను ఆమెకు బెస్ట్ ఫిమేల్ సింగర్గా అవార్డు దక్కింది. అదొక గొప్ప విశేషం. అంటే వచ్చిన కొద్ది కాలంలోనే జాతీయ స్థాయిలో అవార్డు పొందడం అనేది ఆమె కెరీర్కి ఒక మచ్చుతునక అని చెప్పవచ్చు.

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోనే కాక బాలీవుడ్లు సైతం సమ్మోహనపరిచే కానామృతంతో ఓ ఊపు ఊపేశారు స్వర్ణత గారు. తన కెరీర్ పీక్ స్టేజ్లోకి రావటానికి సంగీత దర్శకులే కారణం. అందులో రెహమాన్ జోడితో చేసిన సినిమాలు, ఆమె పాడిన పాటలు అన్ని కూడా ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి. అలాగే ఇళయరాజా స్వరకల్పనలో దాదాపు 300కు పైగా పాటలు పాడారు. అందులో చాలా వరకు సూపర్ హిట్ సాంగ్స్ అవ్వటం, ఇంకా కూడా ఆ పాటలన్నీ జనాలను ఒక రకమైనటువంటి కైపెక్కించడం, మత్తుగొలిపే విధంగా ఉండటం, అందుకని ఇంకా ఎక్కువ వ్యూస్ ఇంకా వస్తూ ఉండటం ఆమె ప్రతిభకు తారకాణమని చెప్పవచ్చు. అలాగే వందే మాతరం శ్రీనివాస్ కంపోజిషన్లో దాదాపు 100కు పైగా పాటలు పాడారు. అలాగే మణిశర్మ సంగీతంలో కూడా చిరస్థాయిగా నిలిచే పాటలు పాడారు. ఇక ఇళయరాజా గారి స్వరకల్పనలు మరి చాలా పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందులో ఒకటి మనం మచ్చుకు తీసుకుందాం, దళపతి సినిమాలో ఆమె పాడిన పాట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

0: 26 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026 రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ది శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి FM. శ్రోతలకు గమనిక, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయవలసిన మా

నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, ఇంకో నెంబర్ 2324 0853, మరొక నెంబర్ 2955 0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటి చూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగం గౌడ్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో, గుర్తుకోసనే కార్యక్రమంలో సింగర్ స్పెషల్ గా ఈరోజు ప్రముఖ నేపథ్య గాయనీమణి స్వర్ణలత గారి సినీ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె గలం నుంచి జాలువారిన అమృతం లాంటి పాటలు మనం వింటున్నాం. అయితే మరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం శ్రీనివాస్ గారిది ఒక ప్రత్యేకమైనటువంటి మార్క్. తన సినిమాలో స్వర్ణలత పాడిన పాటలు విశేష ఆదరణ పొందాయి. అడవిలో అన్న సినిమాలో అద్దాల మేడకు అనే పాట, మా ఆయన బంగారం సినిమాలో తెల్లచీర, ఆయుధం సినిమాలు మేఘాలే, స్వయంవరం సినిమాలో కీరవాణి రాగంలో లాంటి ఎన్నో పాటలు ఎప్పటికీ వీణులు విందును ఆనంద పరవశం కలిగిస్తూనే ఉన్నాయి. అలాగే వస్సై రామలంబ సినిమా ఓ సెన్సేషన్, పాటలైతే ఉర్రు తొలగించాయి. అందులో స్వర్ణలత గారు పాడిన పాటలు మరి ఒక ఎత్తు. టైటిల్ సాంగ్ అయితే ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో వినండి.

హీరో వెంకటేష్ గారు ఇతర హీరోయిన్లతో కలిసి నటించి విజయం సాధించిన అనేక చిత్రాలలో స్వర్ణలత గారు మెస్మరే చేసే ట్రాక్స్ పాడి అదరగొట్టారు. సూర్యవంశంలో చెలకు చెలకు అనే పాట, పెళ్లి చేసుకుందాంలో ఓ లైలా, ప్రేమించుకుందాం రా అనే సినిమాలు, పెళ్లి కల వచ్చేసిందే బాల, ప్రేమంటే ఇదేరా ఆ సినిమాలో ఇందాకే విన్నారు కదా నైజాం బాబులు, కలుసుందాంరా సినిమాలు, వచ్చింది పాలపిట్ట, జయం అనదేరా సినిమాలు, మెరిసేటి జావిలు నువ్వే, వాసులు ఇందాక విన్నారు కదా, పాటకు ప్రాణం పల్లవి అంటూ ఇలా ఎన్నో సూపర్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.

టాలీవుడ్ లో 1990 నుండి 2012 వరకు చిన్న పెద్ద హీరో అనే తేడా లేకుండా అందరికీ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ను పాడారు స్వర్ణలత గారు. నరసింహనాయుడు సినిమాలు, నాదిర్దిన్న, దేవుళ్లు సినిమాలు, నీ ప్రేమ కోరే అనే పాట, అలాగే సిరుల నొసగు అనే రెండు పాటలు కూడా ఎంత ప్రజాదరణ పొందాయి అందరికీ తెలిసిందే. సఖీ సినిమాలో, అలాగే పోస్ట్ మ్యాన్ సినిమాలో మనుషుల్లో అనే పాట, తర్వాత ఒకే ఒక్కడిలో ఎరువాక సాగుతున్నదా ప్రేమికుల రోజు సినిమా.

ప్రేమ అనే పాట నిర్ణయంలో, ఓ పాపలు ఐ లవ్ యూ అనే పాట, అలాగే పరదేశిలో కూడా ఒక పాట పాడారు. ఇవన్నీ కూడా ఆమెకు మంచి పేరు తేవటమే కాక ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచేలా, విన్న ప్రతిసారి ఒక రసానందం కలిగేలా, ప్రతి ఒక్క పాట కూడా నిత్య చైతన్యంగా ఉండేలా ఉన్నటువంటి పాటలు అనమాట. అలాగే కాకుండా ఇంకా చాలా చాలా పాటలు పాడారు. అయితే ఇక చిరంజీవి గారిది మరొక స్థానం అని చెప్పొచ్చు. చిరంజీవి గారి సినిమాలో ఆమె పాడినటువంటి కొన్ని పాటలు అయినప్పటికీ అవన్నీ కూడా అదరగొట్టాయనమాట. చూడాలని ఉంది సినిమాలు రామ్మా చిలకమ్మ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ పాట వింటూ ఉంటే మెలికలు తిరిగిపోతుంది బాడీ. అలాగే మురుగరాజు సినిమాలో కూడా ఒక పాట పాడారు.

సినిమా పాటల పరంగా 10 భాషలు తనదైన విశేష గుర్తింపే కాకుండా తక్కువ కాలంలోనే ఎన్నో అవార్డ్స్ అందుకోవడం ఆమె అసాధారణ ప్రతిభకు తార్కాణం. తమిళనాడు ప్రభుత్వంచి కలై మామని పురస్కారంతో పాటు ఉత్తమ గాయనిమణిగా పలుమార్లు అనేక అవార్డులు గెలుచుకున్నటువంటి గొప్ప గాయనిమణి స్వర్ణత గారు.

ఎంతో కెరీర్ ఉన్న సురలత గారు ఒక వింత వ్యాధితో తారాలోకంలో పాటలు పాడేందుకు వెళ్లిపోయారు. కాని ఆమె గాత్రంతో, ఆమె గానంతో మనల్ని ఓలాడించిన, ఆమె గలం నుంచి జలజల పారిన ఆనుమత్యం లాంటి పాటలు మాత్రం ఎప్పటికీ సజీవంగా, నిత్య నూతనంగా, చైతన్యంగానే ఉంటాయి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ స్టూడియోలో సమయం 12:05:30. ఇప్పుడు విందాం అమృత గీతం. అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. 10 కాలాల పాటు అలరిస్తూనే ఉంటే అది కమ్మని పాట అవుతుంది. మాధుర్యాన్ని నింపుతూ మదిని పరవశింపజేస్తుంటే ఆ పాట మైమరచే గీతమవుతుంది. అదే పాట రసానందంలో తేలియాడేలా సరికొత్త అనుభూతిని కొత్త చైతన్యంతో పులకరింపచేస్తుంటే సాహిత్య విలువలతో తరింపచేసే ఆ పాట అమృత గీతమవుతుంది. 1988లో ప్రభు, కార్తీక్, అమలా, నిరోషాల అందరూ కలిసి నటించినటువంటి ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ ఘర్షణ ఇళయరాజా మ్యూజిక్ మాయాజాలానికి కళ్లు మూసుకుని చెవులకు మరి పని చెప్పారు అందరూ కూడా. అంతలా అద్భుతమైనటువంటి పాటలు అందులో. మణిరత్నం దర్శకత్వంలో ఇదొక గోల్డెన్ స్టోన్ అని చెప్పవచ్చు. వాణి జయరాం గలం నుంచి వచ్చిన ఒక పాట ఒక బృందావనంలో అమృత వర్షన్లా ఉంటుంది పాట. ఇక సాహిత్యమైతే తేలిక పదాలే, కానీ ఒక వయసులో ఉన్న యువతి ఆలోచన ఎలా ఉంటాయో అక్షరాలతో మాలగుచ్చి ఎదను కోలాహలంతో ముంచేశారు కవి. నా పలుకు తేనె కవితలే, నా కొలుకు చిలుక పలుకులే, నే కన్న కలల మేడ నందనం, అలాగే నే మనసు పడిన వెంటనే ఓ ఇంద్రధనస్సు పొందునే, వాటే లిరిక్స్. దట్ ఈజ్ రాజశ్రీ కళం. సంగీతంలో ప్రయోగాలు,

అమృత గీతం వింటున్నాం. 1986లో కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ విజయం సాధించిన సినిమా స్వాతిముత్యం. కమల్ హాసన్ ఏమీ తెలియని అమాయక పాత్రలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఇక రాధిక కూడా అంతేలా జీవించారు తన పాత్రలు. వీరిద్దరి మధ్య కల్మషన్ లేని ప్రేమ ఒక రూపంలో మరి వివరించాలంటే, వారి ప్రేమను వ్యక్తం చేయాలంటే కవి డాక్టర్ సి నారాయణరెడ్డి గారు అద్భుతంగా తన పాట రూపంలో రాశారు. అండాదండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే గుండె లేని మనుషుల్లే నేను కొండా కోనలకు వదిలేశాడా అని కథానాయక పరిస్థితిని వివరిస్తాడు. అలాగే ఓదార్పును ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేలా చుట్టూ ఉన్న చెట్టు చేమ తో బుట్టువు లింక నీకమ్మ అని ఒక సందేశాన్ని ఇస్తారు. ధైర్యాన్ని నింపుతారు. నీకంత తోడు ఉన్నారు అని భరోసా ఇస్తారు. అలాగే ఇళయరాజా గారు కూడా మరి స్వరపరిచినటువంటి ఆ పాట రాగం మధ్యమావతి. ఆ మధ్యమావతి రాగం తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే కదా, హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. అలాగే సంగీత వాయిద్యాల ప్రయోగం కూడా సరికొత్తగా చేశారు ఈ సినిమాలో. బాలు జానకి గారిలా గానామృతం మరువలేమో.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మందరం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. మనం వింటున్నాం అమృత గీతం. మరి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగం గౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం పెట్టారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852, ఇంకో నెంబర్ 23240853, మరొక నెంబర్ 29550923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ దీని గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగమగౌడ్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా అర్చన చేసుకోండి. మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మనం వింటున్నాం అమృత గీతం కార్యక్రమం. మరొక అమృత గీతం విందాము. తెలుగు సినీ సాహిత్యంలో ఒక్కొక్కరిది ఒక్కో మహాప్రస్థానం. అందులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది సువర్ణాధ్యాయం. ప్రతి పాట సందేశమే కాకుండా ప్రబోధం, చైతన్యం, ఇలా ఎన్ని చెప్పినా తక్కువే. జీవిత సారాన్ని తెలిపాయి ఆయన పాటలు, వినోదంతో పాటు కూడా. 2000 అక్కినేని నాగార్జున సిమ్రాన్ జంటగా తెరకెక్కిన ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ నువ్వు వస్తావని పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. సంగీత దర్శకులు ఎస్సీ రాజ్కుమార్ గారి మెలోడీ స్వరాలతో అదరగొట్టారు. సిరివెన్నెల గారి తన కళాన్ని కదిలిస్తూ మరి పల్లవిలోని అనంత భావాన్ని ఇలా చెప్పారన్నమాట. పాటల పల్లకివై ఊరేగే చెరగాలి, కంటికి కనపడవి నిన్నెక్కడ వెతకాలి. అలాగే నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది కాని తన రూపు తానెప్పుడు చూపించలేనంది అంటూ జ్ఞానోదయమే కాదు వాస్తవాన్ని చెప్పారు. పాట నేపథ్యం ఏమైనా సరే కాని నిజ జీవిత సత్యాన్ని రంగరించి రాశారు. మరి సంగీతం కూడా అలాగే ఉంటుంది, జలజలా పారే గోదారిలా, కనువింద చేసేలా, వీణులు విందు లాంటి అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది విన్న ప్రతిసారీ.

సాహిత్యం అంటే అలా ఉంటుంది. మరో అమృత గీతం విందాం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ చూడాలని ఉంది. చిరంజీవి గారి హిట్ లిస్టులో ఇదో మైల్ స్టోన్. పాటలన్నీ కూడా ఓ రేంజ్ లో కిక్ ఇచ్చాయి. అందులో వేటూరు గారు కలకత్తా మహానగరాన్ని వర్ణిస్తూ దేశ కీర్తిని పొగిడారు. హరిహరన్ గానం ఆహో చెప్పలేము. ఒక చరణంలో వందే మాతరమే అన్న వంగా భూతలమే మిన్న జాతీయే గీతిరా అంటూ ఆ ప్రాంతంలో పుట్టిన వారి చరిత్రను సృష్టించిన వారి నాయకులను ఆ పాటల్లో మనులుగా ఒదిగించారు. పాటను హైలైట్ చేశారు. ఆ పాట హైలైట్ కాదు, అది జాతికే ఒక కీర్తిగా హిస్టరీలో క్రియేట్ చేసిందనమాట. తనకంటూ ఆ పాటకంటూ ఒక రికార్డ్ అనేది వచ్చేలా చేశారు మణిశర్మ గారు, అలాగే వేటూరు గారు అద్భుతంగా ఎంతో పరిశోధించి రాశారనమాట. అమృత గీతంగా చివరిగా విందాం.

0: వాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలు సమయం సరిగ్గా 12:30 తెలుగులో వార్తలు.
1: సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంభిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. న్యూఢిల్లీలోని యశోభూమిలో జరుగుతున్న 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ప్రారంభించారు. నిన్న ప్రారంభమైన ఈ 4 రోజుల సదస్సు టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన అద్భుత ప్రగతిని చాటి చెబుతోంది. ఈ ఏడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ హద్దులు లేని విస్తరణ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో మాట్లాడుతూ నరేంద్రమోదీ సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇది ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. దేశంలో టెలికాం రంగం డిజిటల్ విస్తరణ వేగంగా పురోగమించడానికి ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా నిలిచిందన్నారు.
2: देश के हर जिले तक 5G कनेक्टिविटी पहुंच चुकी है. आज 5.5 लाख से अधिक बेस स्टेशन भारत में है जहां से 5G नेटवर्क ऑपरेट कर रहा और मोबाइल इंटरनेट स्पीड 2022 की तुलना में 10 गुना बढ़ी है.
1: केंद्र समाचार प्रसार कम्युनिकेशन शाखा मंत्री ज्योतिरादित्य सिंधिया మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ప్రతి పౌరుడికి అందాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. చవకైనా అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ వ్యవస్థ ద్వారానే సాంకేతికత వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం భారత్లో 55 కోట్ల కంటే ఎక్కువ మంది 5G వినియోగదారులున్నారని సింధియా వెల్లడించారు.
3: That technology must permeate not only the last village but reach every single citizen.
1: ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంభిస్తోందని భారతదేశం ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ గురించిన సమాచారం అందించిన వారికి బహుమతి ప్రకటిస్తూ ఉగ్రవాద సంస్థలకు ఇస్తున్న మద్దతును కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని విమర్శించింది. సెప్టెంబర్ 11, 2001, నవంబర్ 26, 2008 పెహల్గాం ఉగ్రదాడులను ప్రపంచం ఇంకా మర్చిపోలేదని భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్ తరపున కార్యదర్శి రఘుపురి మాట్లాడుతూ కేవలం ప్రకటనల ద్వారా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని, దానికి పాల్పడేవారిపై, ఆర్థిక సహాయం అందించేవారిపై, ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 57వ జీఎస్టీ మండలి సమాపేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కొనసాగుతోంది. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనితో పాటు వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ సమాపేశానికి హాజరయ్యారు. జీఎస్టీ వివాదాలను పరిష్కరించడం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడం, వ్యాపార వ్యయాన్ని, సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన విధానపరమైన సంస్కరణలపై ఈ సమాపేశంలో చర్చిస్తున్నారు. జీఎస్టీ వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ 5 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదిస్తుంది. ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారులకు పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడం, పరిపాలనాపరమైన చిక్కులు తొలగించడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తం.

ఎన్నో విజయవంతమైన చిత్రాల ద్వారా ఆయన విశేష గుర్తింపు పొందారు. నానా పటేకర్ మృతిపై సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ రాష్టపతి ద్రౌపదీ ముర్ము, తన విలక్షణ పాత్రలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన సమాజ సేవ పట్ల కూడా ఎంతో నిబద్దత కలిగి ఉండేవారని పేర్కొన్నారు. నానా పటేకర్ ఆకస్మిక మృతి పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సంతాపం ప్రకటించారు. పటేకర్ ఎంతో ప్రతిభావంతుడైన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. భారత చలనచిత్ర రంగానికి ఆయన అందించిన అసమాన సేవలు ఎల్లప్పుడూ స్మరణీయమని ఉపరాష్టపతి గుర్తు చేసుకున్నారు. నానా పటేకర్ వంటి విశిష్టత, చెరగని గుర్తింపు ఉన్న నటులు చాలా అరుదుగా ఉంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నానా పటేకర్ తన ప్రతి పాత్రలోనూ అద్భుతమైన వైవిధ్యత, సృజనాత్మకత కనబరిచి తరతరాలు గుర్తించుకునే పాత్రలకు జీవం పోశారని కొనియాడారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా నానా పటేకర్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు పూణే సమీపంలోని దోంజే గ్రామంలో మహారాష్ట ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన చెన్నైలో పర్యటిస్తారు. ఈ సందర్బంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు మెట్రో రైలు ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. చెన్నైలోని 14.6 కిలోమీటర్ల పూనమల్లి వడపళని మెట్రో మార్గాన్ని, అలాగే పళని, పరమకుడి, నామక్కల్, అంబసముద్రం, వెల్లూరు కంటోన్మెంట్ స్టేషన్లలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో ఉపగ్రహ ప్రసారాలతో సహా అన్ని టెలికాం సేవలకు నిష్పాక్షికమైన, సమానమైన అనుమతుల విధానాన్ని అమలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ విధానం కింద ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ విభాగంలో ఇప్పటి వరకు 3 సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం లైసెన్సులు పొందిన ఆ 3 సంస్థల భద్రతా తనిఖీల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ సంస్థకైతే ఈ భద్రతా పరిశీలన పూర్తవుతుందో ఆ సంస్థ స్పెక్ట్రం కేటాయింపుల తదుపరి దశకు వెళుతుందని స్పష్టం చేసింది. ఈ 3 సంస్థలు ప్రస్తుతం ఒకే విధమైన నియంత్రణ దశలో ఉన్నాయని, కాబట్టి ఈ విధానం వివక్షతతో కూడుకుందని ఉందనడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ఫిజీలో ఆస్టేలియా వాతావరణ మార్పులు, ఇంధన శాఖ మంత్రి క్రిస్ బొవెన్తో సమావేశమయ్యారు. ప్రీ కాప్ 31 సదస్సు ప్రాంగణంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో రాబోయే కాప్ 31 సదస్సుకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలపై ఇరు దేశాల నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు లోక్ నాయక్ కోట్లాది మంది ప్రజల గొంతుగగా నిలిచారని హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పిస్తూ స్వాతంత్ర సంగ్రామం నుండి సంపూర్ణ విప్లవం వరకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ప్రజాస్వామ్యం, ప్రజాభాగస్వామ్యం, సామాజిక మార్పుకే అంకితమైందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతిక రంగం భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. శ్రోతలకు ఒక గమనిక, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగం గౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853, ఇంకో నెంబర్ 2955 0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగం గౌడ్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో
2: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. స్టూడియో సమయం 12:43 దాటి 22 సెకండ్లు. హీట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం.

మీరు విన్న పాట విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా నుంచి సుభాషిణి పాడిన పాట అది. ఈట్ ఫుట్ కార్యక్రమం మనం వింటున్నాం. మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవాలంటే మనకు తెలిసినటువంటి విద్య కాకుండా నిపుణులు ఏం చెబుతారో, వారి యొక్క సలహాలు ఏంటో, వారు చెప్పిన దాంట్లో నిజమెంత, న్యూట్రిషన్ ఫాల్లు ఎలా ఉన్నాయి, పోషకాల విలువలు ఎలా ఉన్నాయి, అవి శరీరానికి ఎంతవరకు మేలు చేస్తాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ చెప్పినటువంటి ఆ సలహాల మేరకు మనం నడుచుకోవాలి. ఎందుకంటే అనేక పరిశోధనలు చేసి వారు ఒక ప్రకటన చేస్తారన్నమాట. ఆ చేసినటువంటి ప్రకటన ఆధారంగా మనము ఏం తీసుకుంటే బాగుంటుంది, ఎలా మనం సమతుల్యం చేయాలి తీసుకున్నటువంటి ఆహారాన్ని అని చెప్పేసి. మనం సాధారణంగా ఏం చేస్తుంటాము అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ ఇష్టమున్న ఆహారాన్ని బాగా తీసుకుంటాం. కానీ అలా కాదు, మనకు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. ఎందుకంటే ఇండైషన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా అనేక రోగాలకు కారణమయ్యేటువంటి ఆహార పదార్థాలను అవాయిడ్ చేయాలనేది చెబుతుంది అంతర్జాతీయ సంస్థ. అందులో ఒకటి, నూనెలు బాగా వాడకూడదు. ఎంతవరకు వాడాలో అంతవరకే. ఎందుకంటే ఆ నూనెలు వాడడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి మరి అనేక రోగాలకు కారణమవుతుంది. తద్వారా గుండె సంబంధ వ్యాధులు వస్తున్నాయి, అదే దానికి సైడ్ ఎఫెక్ట్స్గా ఇంకా అనేక రోగాలకు కారణమవుతున్నాయి అని చెప్పేసి పరిశోధనలు తేలింది. కాబట్టి వారి యొక్క సలహాలు, సూచనలు, నిపుణులు సూచించే వాటిని మనం తప్పకుండా పాటిస్తూ మన సాంప్రదాయక వంటకాల మీద ఆధారపడి మనం లైఫ్ను కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇంకా ఇదే అంశం గురించి మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM 102.8 MHz.

0: ఒకవేళ
1: మీరు విన్న పాట ది పారడైస్ మూవీ కోసం అనిరుద్ రవిచంద్రన్ సుభాషిణి పాడిన పాట అది. మనం ఈట్ ఫిట్ అనే టాపిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏది తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము అనే అంశం గురించి, పలానా ఆహారం తీసుకుంటే పలానా అవయవాలు బాగా పనిచేస్తాయి, పలానా శక్తి వస్తుంది అని చెప్తూ ఉంటారు. అలాగని చెప్పేసి మనం దాని మీదే ఫోకస్ చేసి ఆ ఒక్క ఆహార పదార్థం ఆ ఒక్క ఐటమే తీసుకున్నట్లయితే మనకు అన్ని రకాల పోషకాలు శరీరానికి అందవు. శరీరానికి కొన్ని ఆవశ్యకమైన ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ లాంటివి, ప్రోటీన్స్ లాంటివి ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ అని ఉంటాయి. ఎసెన్షియల్ అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు బయట నుంచి వచ్చేటువంటి పదార్థాలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. కొన్ని శరీరమే తయారు చేసుకుంటుంది కొన్ని యాసిడ్స్, కొన్ని రకాల ప్రోటీన్స్. సో మనం బయట నుంచి వచ్చేటువంటి ప్రోటీన్స్ మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు ఫలానా అని చెప్పేసి కాకుండా మనం సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకుంటే శరీరానికి కావలసినటువంటి శక్తి వస్తుంది, అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. ఉదాహరణకు మెదడు, తర్వాత ఉదాహరణకు రక్తం తయారీకి మనకు ఏ ఆహారం తీసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన బీట్రూట్, దానిమ్మ, ఇంకా వెల్లుల్లి రక్తాన్ని ఇవన్నీ బాగా శుభ్రం చేసేటువంటి కాబట్టి ఇలా అని అనుకుంటాం. అలాగని చెప్పేసి మనం బీట్రూట్, దానిమ్మ సంబంధించినటువంటి ఏవైతే మనం అనుకుంటున్నామో అవన్నీ ఎక్కువ పాళ్లలో తీసుకున్నాం అనుకోండి, దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అందుకని నిపుణులు ఎప్పుడు ఏం చెప్తుంటారంటే ఈట్ ఫిట్ అంటే మనం ఫిట్ గా ఉండడానికి మనం తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు మనం బ్యాలెన్స్డ్ గా ఉండేటట్టుగా తీసుకోవాలి అని చెబుతూ ఉంటారు. మెదడుకు సంబంధించిన వరకు పసుపు, వాల్నట్స్, ఇంకా ఇవన్నీ కూడా తీసుకుంటే మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందని మనకు రకరకాలు చెప్తుంటారు. అలాగే కళ్ళకు సంబంధించినప్పుడు క్యారెట్లు, గుమ్మడికాయ, తర్వాత ఇంకా ఇతరత్ర ఆకుకూరలు తీసుకోవాలని చెప్తుంటారు. అలాగని చెప్పేసి అస్తమానం మన ఆకుకూరలు తీసుకున్నాం అనుకోండి, మన కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇలా అనమాట. అందుకనే నిపుణులు ఏం చెప్తున్నారు, మనం అన్ని రకాలైనటువంటి పోషకాలు శరీరానికి అందాలి కాబట్టి మనం బ్యాలెన్స్డ్గా అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఒకరోజు ఒకటి, ఒకరోజు ఒకటి, ఒక్కొక్కసారి ఒకేసారి అన్నింటినీ వచ్చేటట్టుగా అన్ని పోషకాలు అందేటట్టుగా కూడా తీసుకుంటారు. సో అది కూడా కరెక్టే, కానీ మనకు నిజానికి ఇంకొంత లేటెస్ట్గా పరిశోధనలు తేలింది ఏంటంటే మనకు ఏదైతే ఆహారం తీసుకుంటే శరీరానికి సరిపోతుందో అలాంటి వాటిని తీసుకోవాలి. మనం కొత్త రకాలైనటువంటి ఆహార పదార్థాలు వాటి జోలికి వెళ్ళకూడదు, ఎందుకంటే అప్పటికే మన బాడీ ట్యూన్ అయిపోయి ఉంటుంది ఆహార పదార్థాలను తీసుకోవడానికి. సో ఈ విషయం కూడా ఇప్పుడు కొత్తగా పరిశోధన తేలిందనమాట. అలాగని చెప్పేసి ఇప్పుడు మనం కొత్త దానికి వెళ్ళి బాగుంటుంది ఇది తినండి అని చెప్తారు, కానీ అది తీసుకుంటే మనకు ఎలర్జీ వస్తుంది. సో ఇవన్నీ చూసుకుని మనం ముందుకెళ్ళాలి, అప్పుడే మనం ఫిట్గా ఉంటాము, శారీరకంగా కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉంటామనేది నిపుణుల యొక్క సూచన. ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, వింటూ

పెద్ద సినిమా కోసం ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీతంలో పాడిన పాట అది. మనం ఈట్ ఫిట్ అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఫిట్ గా ఉండడం కోసం తీసుకునే ఆహారము చాలా చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. మనం తీసుకునే ఆహారం మెదడుపై ప్రభావితం కూడా చూపిస్తూ ఉంటుంది. అలాగే మన ప్రవర్తన కూడా మారుస్తుంది మనం తీసుకునే ఆహారం. సో ఇన్ని రకాల అంశాలు ఉంటాయి. శరీరం పెరగటమే కాకుండా మనకు సంబంధించిన మజిల్స్ ఇవన్నీ పెరగటమే కాకుండా మనసు మీద కూడా ప్రభావితం చూపిస్తాయి మనం తీసుకునే ఆహారాలు. సో ఒక రకమైన ఆహారం తీసుకుంటే

మన లక్షణాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. సో ఇవన్నింటిని క్యారీ చేస్తూ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటూ మనం ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగని చెప్పేసి ఆహారం మీదనే దృష్టి పెట్టడం కూడా అంత సరైన పని కాదు. మన దైనందిన జీవితంలో ఆహారం ఒక భాగం కాబట్టి మనం తీసుకునేటప్పుడు ఇది ఎంతవరకు మేలు చేస్తుంది అని ఆలోచించి మనం అవసరం లేని వాటి జోలికి పోకుండా మనకు అవసరమైన వాటిని తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కూరగాయలు ఆరోగ్యానికి మంచి చేయడం కాకుండా సంతృప్తిని కూడా ఇస్తాయి. అలాగని కొంతమంది కూరగాయలు ఇష్టం ఉండదు, కొంతమందికి నాన్ వెజ్ ఇష్టం ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి కూరగాయల ద్వారా వచ్చేటువంటి పోషకాలు అందాలి కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటే ఆ మాంసము వంటలలోనే వాళ్ళకి తెలియకుండానే ఈ కూరగాయలను కూడా చొప్పించి అందులో మిక్స్ చేసి వాళ్ళకి తెలియకుండా ఒక కొత్త రకమైన రుచిని ఆస్వాదించేటట్లు చేయాలి. ముఖ్యంగా ఏంటంటే అనేక రకరకాల రుచి కోసం అనేక రకరకాల కృత్రిమ పదార్థాలను వేయకుండా సహజ సిద్ధమైన వాటిని మాత్రమే వేసుకుని ఆహారం తీసుకుంటే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తద్వారా మెదడు బాగా పనిచేస్తుంది, సరిగ్గా ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఎలాంటి ఆరోగ్యాలు ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది.

మీరు విన్న పాట రంభావరువసి సినిమా కోసం ధనుంజయ సీపన్ పాడిన పాటది. మనం ఈట్ ఫిట్ అనే అంశం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవాలంటే తీసుకునే ఆహారం చాలా చాలా ముఖ్యం. ఇది అందరికీ చెప్పే విషయమే. అయితే తీసుకునే ఆహారము తర్వాత ఈట్ ఫిట్ మనము ఫిట్ గా ఉండాలంటే వయస్సు వారీగా మనం తీసుకోవాల్సినటువంటి ఆహారం విషయంలో కూడా మనం జాగ్రత్తలు పాటించాలి. పెద్ద వయసు వాళ్ళు, మధ్య వయసు వాళ్ళు, తర్వాత వయసులో ఉన్నవాళ్ళు బాల్యంలో, తర్వాత పసిపిల్లలు, ఇలా కూడా మనం వర్గాలుగా విభజించుకునే

అవకాశం ఉంటుంది. తప్పకుండా పాటించాలి, అవకాశం కాదు. అక్కడ ఏ వయసులో ఎలా అనేది కూడా మనం విచక్షణ అనేది ఉండాలి. ఇప్పుడు ఇది తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ తీసుకెళ్లి పసిపిల్లలకు పెట్టామనుకో, సో అలా ఉండదన్నమాట. అందుకని ఎప్పటికప్పుడు ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసులో తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆ సూపర్ మార్కెట్ ఆహారాలపై వ్యామోహం తగ్గించుకోవాలి. అలాగే జంక్ ఫుడ్ మొత్తమే వాడకూడదు. ఇది కొంతమంది పిల్లల్ని మనం చూస్తూ ఉన్నట్లయితే తీసుకునే ఆహారం వల్ల వాళ్ళ ప్రవర్తనలో చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో కొంతమంది పిల్లల్లో భయంకరమైనటువంటి అలవాట్లు వచ్చేసి భయంకరమైనటువంటి ప్రవర్తన చూపిస్తుంటారు కారణం వారు తీసుకున్నటువంటి ఆహారం. అందువల్ల ఆహారం తీసుకునే విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు కూడా సూచనలు చేస్తూ ఉండాలి. అప్పుడే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు, మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. మనం పలానా ఈ ఆహార పదార్థం తీసుకోండి అని మనం సజెస్ట్ చేయలేం. కారణం ఏంటంటే అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సమతుల ఆహారం తీసుకోవాలి. శరీరానికి అన్ని రకాల పోషకాలు అవసరం. దాన్ని బట్టే శరీరం అనేది వృద్ధి చెందుతుంది, మనసు బ్రెయిన్ వికసిస్తూ ఉంటుంది, ఆలోచన సరళి మారుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పరిశోధనలో వచ్చినటువంటి మార్పుల ప్రకారము, అంటే వాతావరణంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి, పీల్చే గాలిలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి తగ్గట్టుగా మనం ఆహారం తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది, ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్ కార్యక్రమం.

0: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇండీ కూటమి ఈరోజు చలో లోక్భవన్ ర్యాలీ నిర్వహించింది. యువతలోని నైపుణ్యం ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద బలమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. ఎస్ఐఆర్ అంశం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యాంగ వ్యవస్థల ప్రక్రియను గౌరవించాలని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ తెలిపారు. దసరా పండుగ రద్దీ

దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ 7000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో ఇండీ కూటమి టీపీసీసీ ఆధ్వర్యంలో చలో లోక్ భవన్ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలతో పాటు సీపీఎం, సీపీఐ, టీజేఎస్, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడాలని నినాదాలు చేస్తూ సాగిన ర్యాలీ రాజ్భవన్కు చేరుకోగానే పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద బలమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో జరిగిన డీఈ షా ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ సాంకేతిక ఆర్థిక సేవలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యస్థానంగా మారిందన్నారు. 1996లో హైదరాబాద్లో ప్రారంభమైన డీఈ షా వృద్ది నగరంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. నియోపోలిస్లో ఏర్పాటు చేస్తున్న సంస్థ కొత్త కార్యాలయానికి స్వాగతం పలుకుతూ రాష్టంలో ప్రపంచస్థాయి సంస్థల విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు. దేశంలో ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను కొనసాగిస్తోందని ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు పరిరక్షణకు ప్రతిపక్ష నేతలపై అణిచివేతకు వ్యతిరేకంగా వీధుల నుంచి పార్లమెంట్ వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఈ ఉద్యమం కేవలం కాంగ్రెస్ది కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి ప్రజల ఉద్యమమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్టంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్ రావు విమర్శించారు. 5420 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల భారం, కరెంటు కోతలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలను ఆయన ఖండించారు. యాదాద్రి ప్లాంట్కు బొగ్గు కేటాయింపులు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుచేస్తూ ప్రజలపై మోపిన ఛార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, కోతలు లేకుండా చూడాలని కోరారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర పోరాటం, సామాజిక సంస్కరణల కోసం జయప్రకాశ్ నారాయణ్ చేసిన కృషిని స్మరించుకున్నారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ప్రజాసేవ పట్ల ఆయన చూపిన నిబద్దత, ఆదర్శాలు భావితరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తాయని గవర్నర్ పేర్కొన్నారు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలోని వీరభద్రస్వామి గుట్టపై 1,108.27 కోట్ల రూపాయలతో ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ప్రధాన ఆలయానికి 598.98 కోట్లు, అనుబంధ అభివృద్ది పనులకు 349.67 కోట్లు, మూసీ ఒడ్డున రోడ్డు నిర్మాణానికి 159.62 కోట్ల రూపాయలు కేటాయిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్లో భాగంగా అచ్చంపేట మండలంలో ఎలివేటెడ్ కారిడార్, సబ్స్టేషన్ నిర్మాణాల స్థలాలను ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ బెంగళూరు ప్రయాణ సమయం 2 గంటలకు తగ్గుతుందని, ప్రాంతీయ అభివృద్దికి తోడ్పడుతుందని తెలిపారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో ఉపగ్రహ ప్రసారాలతో సహా అన్ని టెలికాం సేవలకు నిష్పాక్షికమైన, సమానమైన అనుమతుల విధానాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విధానం కింద ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ విభాగంలో ఇప్పటివరకు 3 సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం లైసెన్స్ పొందిన ఆ 3 సంస్థల భద్రతా తనిఖీల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ సంస్థకైతే ఈ భద్రతా పరిశీలన పూర్తవుతుందో ఆ సంస్థ స్పెక్ట్రం కేటాయింపుల తదుపరి దశకు వెళ్తుందని స్పష్టం చేసింది. ఈ 3 సంస్థలు ప్రస్తుతం ఒకే విధమైన నియంత్రణ దశలో ఉన్నాయని, కాబట్టి ఈ విధానం వివక్షతో కూడుకుని ఉండడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. భారత్లో బంగ్లాదేశ్ వంటి రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని తెలంగాణ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం ప్రతిపక్షాలు రోడ్లకి నిరసనలు తెలపడాన్ని తప్పుపట్టారు. ఎస్ఐఆర్ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నందున రాజ్యాంగ వ్యవస్థల ప్రక్రియను గౌరవించాలని, వీధి పోరాటాల ద్వారా వ్యవస్థలను బలహీనపరచవద్దని సుభాష్ హితవు పలికారు. దసరా పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ 7,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. వివిధ జోన్ల నుంచి అక్టోబర్ 9, 10, 16, 17 తేదీలతో పాటు తిరుగు ప్రయాణానికి 25, 26 తేదీల్లో హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాల నుండి ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పాత జీవో ప్రకారం అదనపు ఛార్జీలు వర్తిస్తాయని, సాధారణ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ తెలిపింది. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ పరిశీలకులు యోగిత రాణా, కలెక్టర్ హరిత కాగజ్ నగర్ జిల్లా కేంద్రంలో సమావేశాలు నిర్వహించారు. ఇప్పటి వరకు 90.3% హియరింగ్ పూర్తయిందని, మిగిలిన ఓటర్ల ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి 10 రోజుల్లో తుది ముసాయిదా జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. తెలంగాణ సర్కిల్ ముఖ్య తపాలా జనరల్ హైదరాబాద్ కార్యాలయం ద్వారా ఇండియా పోస్ట్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నెల 23 మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్ డాక్ అదాలత్ నిర్వహించబడుతుంది. సేవలకు సంబంధించిన సమస్యలను ఈ నెల 14 సాయంత్రం 5:45 లోపు తపాలా లేదా ఇమెయిల్ ద్వారా పంపవచ్చు. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుబాయ్లో అక్టోబర్ 11 జరిగే బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం పాల్గొననుంది. సెబాబ్ అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీడబ్ల్యూయూ కూటమికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గౌలిగూడ సెంట్రల్ బస్ స్టేషన్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బాణం గుర్తు అభ్యర్థులను గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో ఈ నెల 11 నిర్వహించే 12వ తెలంగాణ రాష్టస్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 33 జిల్లాల నుంచి 1500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. పచ్చదనం పెంపుతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి వెంకన్న తెలిపారు. జీడబ్ల్యూఎంసీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో వినాయక కాలనీలో నిర్వహించిన సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లాలో 2026-27 సంవత్సరానికి మద్దతు ధరకు పత్తి కొనుగోలుకు సిద్దంగా ఉండాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్లో దాదాపు 3.56 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనాతో 26 జిన్నింగ్ మిల్లులు, 10 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీపీఐ నాయకుడు చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సిరిసిల్ల కార్మిక భవనంలో మాట్లాడిన ఆయన, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కమిషన్ ద్వారా ఓట్ల చోరీ జరుగుతోందని విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇండీ కూటమి ఈరోజు చలో లోక్ భవన్ ర్యాలీ నిర్వహించింది. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద బలమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఎస్ఐఆర్ అంశం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యాంగ వ్యవస్థల ప్రక్రియను గౌరవించాలని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ తెలిపారు. దసరా పండుగ రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ 7,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్ స్టూడియోలో సమీప 1:20 దాటి 37 సెకండ్లు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి.

0: మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఒక ఆవిష్కరణ, అనంత విశ్వ రహస్యాలను ఛేదించే మేధోమథన ఫలితం. యావత్ ప్రపంచం నవ నిర్మాణంలో అంతెరగని పాత్ర, మనిషి విశ్వవిజేతగా నిలబెట్టే సైన్స్ చెప్పే వాస్తవ రుజువులు, అలాంటి ఆవిష్కర్తలకు గౌరవ హిమాలయ నగం, నోబెల్ బహుమతి. ఆయా రంగాలలో, శాస్త్రాల్లో, కృషితో పాటు ఆవిష్కరణలు, ప్రయోగాలు, పరిశోధనలు, కొత్త విషయాలు కనుగొన్న వారిని సగౌరవంగా సత్కరించి కీర్తించబడే అత్యున్నత సందర్భం మరి నోబెల్ బహుమతి ప్రకటన, అలాగే బహుమతి ప్రదానోత్సవం కూడా. ఈ సంవత్సరం వైద్య రంగంలో ఆస్ట్రోజెనెటిక్స్ లో మరి కొత్త పరిశోధనలకు గాను కార్ల్ డైసెల్ రోత్, పీటర్ హెగ్మ్యాన్, జార్జ్ నాగల్ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ను ప్రకటించిన సందర్భంగా ఈరోజు చైతన్య స్ఫూర్తులు జార్జ్ నాగిల్ గురించి, ఆయన పరిశోధనల గురించి మరి తెలుసుకుందాం. ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ

మీరు విన్న పాట మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కోసం సాగర్ మేఘ కలిసిన ఇద్దరు కలిసి పాడిన యువల గీతం విన్నారు. అనంత శ్రీరామ్ గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శ్రోతలకు ఒక గమనిక, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశంపై ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085 2324085 3295509923 ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా అటెండ్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ సైట్ డే సందర్భంగా మరి డాక్టర్ గారు వస్తారు. కంటి చూపుకు సంబంధించినటువంటి సమస్యలపై నేరుగా సమాధానం ఇస్తారు డాక్టర్ తొలపనూరి లింగంగౌడ్ గారు. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో 2026 నోబెల్ అవార్డు విన్నర్ ప్రొఫెసర్ జార్జ్ నాగెల్ చేసిన పరిశోధన గురించి మాట్లాడుకుంటాం. ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ, మనిషి మేధాశక్తి పరంగా ఎంత శక్తివంతుడైనప్పటికీ ఏ విషరోగాలు, ఏ ప్రాణాంతక వైరస్లు, వింత రోగాలు ఎలా విజృంభిస్తాయో తెలియదు కాబట్టి మెడిసిన్ రంగంలో ఎప్పటికప్పుడు పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటారు. ఎందుకు అంటే ప్రాణరక్షణ కోసం, ప్రజలను కాపాడేందుకు, ప్రకృతి నుంచి మనిషిని రక్షించబడేందుకు. సో అందులో భాగమే నోబెల్ గ్రహీతల యొక్క నిరంతర కృషి.

పరుగు సినిమా కోసం కైలాష్ ఖేర్ సైంధవి పాడిన పాట విన్నారు. మనం చేతిన స్ఫూర్తి కార్యక్రమంలో 2026 నోబెల్ అవార్డు విన్నర్ ప్రొఫెసర్ జార్జ్ నాగల్ గారి జీవిత ప్రస్థానం, అలాగే తను చేసిన పరిశోధనలకు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మన నోబెల్ ప్రైజ్ పొందినటువంటి విషయం అందరికీ తెలిసిందే. 3 రోజుల క్రితం వైద్య రంగంలో ఆయన చేసినటువంటి విశేష పరిశోధనలుగాను ఈ అవార్డు అందుకోనున్నారు త్వరలో. అయితే 3 రోజుల క్రితమే ప్రకటించినటువంటి నోబెల్ విన్నర్స్ లో ఒకరైన జార్జ్ నాగెల్, ప్రసిద్ధ జర్మన్ బయోఫిజిసిస్ట్ అన్నమాట, జర్మనీలోని వార్జ్బర్గ్ విశ్వవిద్యాలయంలో ఆయన ప్రొఫెసర్. ఇంతకీ మరి దేనిపై పరిశోధన చేసి ఏమి ఆవిష్కరించారు, మరి దాని పనితీరు ఏ విధంగా ఉంది, ఆ తర్వాత ఆ పరిశోధన ఫలాలు రానున్న రోజుల్లో దేనిపై ప్రభావితం చూపిస్తాయి, దేనికి ఉపయోగపడుతుంది అనేది కూడా ఆసక్తికర అంశం అన్నమాట. మరి ఊరికే నోబెల్ అవార్డు ఇవ్వరు కదా, ఏ పరిశోధన చేసి ఏమి రుజువు చేశారు, తద్వారా మనకు మానవాళికి ఎలా ఉపయోగపడుతుంది, ఎంత గొప్ప అంశం అది, ఎలాంటి అంటే ఇంతకుముందుకు చేయనిది కొత్తగా ఆవిష్కరిస్తేనే కదా అలా జరిగేది, అవార్డ్స్ ఇచ్చేది. సో ఏంటి ఆయన చేసినటువంటి విశేషమైనటువంటి కృషి, నిజంగా ఆప్టోజెనెటిక్స్ అనేది ఇది కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఉపయోగిస్తారన్నమాట. అందులో భాగంగా ఇది ఒక కొత్త ఆవిష్కరణ, ఇది రానున్న రోజుల్లో చాలా గొప్పగా ఇది వైద్య రంగంలో ఒక కొత్త వింతైనటువంటి రోగాలకు నయం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది అనేది అందరి యొక్క అభిప్రాయం అన్నమాట. సో అందువల్ల ఆయనకు ఈ గొప్ప పరిశోధన చేసినందుకు ఈ ముగ్గురు కలిసి చేశారు కాబట్టి ఆ ముగ్గురికి ప్రకటించారన్నమాట. అందులో వీరి యొక్క కృషి ఎలా ఉంది, ఏం చేశారు అనే అంశం గురించి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మీరు వింటున్న పాట పరదేశీ సినిమా నుంచి.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో 2026లో అంటే తాజాగా వైద్య రంగంలో విశేషమైనటువంటి కృషి చేసినందుకు ప్రొఫెసర్ జార్జ్ నాగల్కు నోబెల్ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన పరిశోధనల గురించి, ఆయన చేసినటువంటి కృషి గురించి, ముఖ్యంగా ఆయన నోబెల్ బహుమతి పొందడానికి చేసినటువంటి పరిశోధన ఏంటి, దాంట్లో ఉన్న మతలబేంటి, ఆ విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తాజాగా ప్రకటించినటువంటి నోబెల్ అవార్డ్స్కి ఎంపికైన వైద్య శాస్త్రవేత్త జార్జ్ నాగల్ తన సహచరులు ఫీటర్ ఎగ్మాన్లతో కలిసి ఆప్టోజెనెటిక్స్ లో ఒక కొత్త పరిశోధన చేశారు, ఒక ఆవిష్కరణ చేశారు కూడా. అయితే దీని ముఖ్య విధి ఏంటంటే కాంతిని ఉపయోగించి నాడీ కణాల, అంటే ప్రత్యేకంగా న్యూరాన్స్ అనమాట, అయితే న్యూరాన్స్ మెదడులో ఉంటాయన్నమాట ఇవి, ఈ న్యూరాన్స్ పనితీరును నియంత్రించవచ్చు అంటే కాంతిని ఉపయోగించి అనే ఒక సరికొత్త విప్లవాత్మకమైనటువంటి అంశాన్ని కనుగొన్నారనమాట. అంతేకాదు వారి పరిశోధనలో మరొక సరికొత్త విషయాన్ని కూడా కనుగొన్నారు. అది కూడా మెదడుపై ఏమైనా వ్యాధులు వస్తే, ఏమైనా వ్యాధులు దాడి చేస్తే, మెదడులో ఏమైనా కొత్త రోగాలు వస్తే దాన్ని ఏ విధంగా నియంత్రించాలి అనే దానికి కూడా ఉపయోగపడవచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు ఆ వైపు కూడా కృషి చేస్తున్నారన్నమాట. అంత గొప్ప ఆవిష్కరణ చేశారు, ఆ విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను, వింటూ ఉండండి.

అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మీరు వింటున్న పాట ఖుషీ సినిమా నుంచి, గానం జీన్ శ్రీనివాస్ హరిణి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మనం ఈరోజు తాజాగా 2026 సంవత్సరానికి గాను వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణ చేసినందుకు నోబెల్ అవార్డ్స్ ను ప్రకటించారు. అందులో అవార్డ్స్ ను పొందిన ప్రొఫెసర్ జార్జ్ నాగెల్ గురించి మనం, ఆయన సక్సెస్ జర్నీ, ఆయన చేసినటువంటి కృషి గురించి, ఆయన పరిశోధన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రొఫెసర్ జార్జ్ నాగెల్ మొదట మాలిక్యులర్ ప్లాంట్ ఫిజియాలజీ అండ్ బయోఫిజిక్స్ విభాగంలో పనిచేసేవారు అన్నమాట. ప్రస్తుతం న్యూరో ఫిజియాలజీ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మెదడు సంబంధ అరుదైన వ్యాధుల నివారణకు ఆయన తాజా ఆవిష్కరణ ఒక సరికొత్త వెలుగుగా నిలవనుంది అనేది శాస్త్రవేత్తల యొక్క బలమైనటువంటి అంచనా అన్నమాట. అందుకే ఆయన చేసినటువంటి ఆవిష్కరణ గొప్పగా అందరూ ఆశ్చర్యపోయారన్నమాట. అది ఒక వైద్య రంగంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది అనేది ఒక భరోసా కలిగిందన్నమాట. ఎందుకంటే మెదడు సంబంధ వ్యాధులు వచ్చినప్పుడు మనకు చికిత్స చాలా కష్టం అన్నమాట. సో మరి దాన్ని నివారించేందుకు, దాన్ని అరికట్టేందుకు, దాన్ని సమూలంగా నియంత్రించేందుకు ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నారు వైద్య రంగంలో చాలా మంది శాస్త్రవేత్తలు. అయితే వారి యొక్క జీవితాలను కూడా పణంగా పెట్టి త్యాగం చేస్తూ ఆవిష్కరణల మీద, పరిశోధనల మీదనే పనిచేస్తూ ఉన్నారన్నమాట. చాలా మంది యొక్క కళ ఏంటి అంటే వారికి ఎలాగైనా నోబెల్ ప్రైజ్ కొట్టాలి, నోబెల్ ప్రైజ్ సంపాదించాలి అనే ఒక కళ ఉంటుందన్నమాట. కళ కోసమని కాదు, కానీ వారి చేసేటువంటి పరిశోధనలో ఒక రిజల్ట్ వస్తే ఆ ఆనందం వేరు, ఆ సంతృప్తి వేరు, ప్రపంచమంతా జయజీలు పలుకుతుంది. అలాంటి వారిలో వీరొకరు. మీరు వింటున్న పాట ఆగడు సినిమా నుంచి, ఎస్ఎస్ తమన్ దివ్య పాడింది.

ప్రొఫెసర్ జార్జ్ నాగెల్ తన సహచర నోబెల్ గ్రహీతలతో ఆవిష్కరించిన అంశం ఏంటంటే, ఆప్టోజెనెటిక్స్ అభివృద్దిలో భాగంగా తన పరిశోధనలో క్లామిడోమోనాస్ అనే ఏకగణ శైవల ఉపరితలంపై నీలిరంగు కాంతిని ప్రవేశపెట్టినప్పుడు దానికి స్పందించిన ఒక ప్రోటీన్ను గుర్తించారన్నమాట. పైగా ఆ కణంలో ఒక మార్గం తెరుచుకుని అయాన్లు లోపలికి ప్రవేశించడం ద్వారా విద్యుత్ సంకేతం జనిస్తుందని కనుగొని చేసి నిరూపించారన్నమాట. అదే ఛానల్ ఫ్రెడాప్సిన్ అనే ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణ మరి రానున్న రోజుల్లో పక్షవాతం, అంధత్వం, డిప్రెషన్, డైమెన్షియా వంటి మెదడు సంబంధ వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తల యొక్క గట్టి అంచనా అన్నమాట. మరి అందుకు గాను ఈ గొప్ప ఆవిష్కరణ చేసినందుకు గాను, అంటే అక్కడ కాంతి ద్వారా కణాలు ఎలా స్పందిస్తున్నాయి, ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి మెదడులో అనేది ఇది ఒక చాలా గొప్ప ఆవిష్కరణ అనమాట. అందుకనే వారికి నోబెల్ బహుమతి వరించింది. వైద్య శాస్త్రంలో మరిన్ని వారు ఆవిష్కరణ చేయాలని, వారిని స్ఫూర్తిగా తీసుకుని యువ శాస్త్రవేత్తలు కూడా ఎదగాలని కోరుకుంటూ, మరి ఇలాంటి పరిశోధన ఆవిష్కరణ ఫలాలే మనందరికీ రక్షణ కాబట్టి మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని మనం చైతన్యమవుదాం, మనం ఆ వైపు అడుగులు వేసేందుకు ప్రయత్నాలు చేద్దామనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం. ఇది ఇవాల్టి హార్ట్ఫుల్ కంగ్రెషన్ చెబుతూ మరి ఈ కార్యక్రమం బాగా నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్, నమస్తే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాటిది.

0: ये आकाशवाणी है। बॉलीवुड के दिग्गज अभिनेता नाना पाटेकर का आज सुबह गोवा में उनके आवास पर दिल का दौरा पड़ने से निधन हो गया। वे 75 वर्ष के थे। नाना पाटेकर हिंदी और मराठी सिनेमा के जाने माने अभिनेता थे।
1: कैसे बताऊं मैं तुम्हें, तुम धड़कनों का गीत हो, जीवन का तुम संगीत हो, तुम जिंदगी, तुम बंदगी, तुम रोशनी, तुम ताजगी, तुम हर खुशी, तुम प्यार हो, तुम प्रीत हो, मनमीत हो।
2: विश्वनाथ पाटेकर, जिन्हें दुनिया नाना पाटेकर के नाम से जानती है, उनका जन्म 1 जनवरी 1951 को महाराष्ट्र के मुरुड जंजीरा में हुआ था। नाना पाटेकर उन कलाकारों में से थे जो पर्दे पर आते ही किरदार में जान डाल देते थे।
3: आज तुमने राम और अल्लाह को मारने की कोशिश की है, लेकिन एक बात ध्यान में रखना, हम भले ही ऊपर वाले को अलग अलग नाम से पुकारते हैं, लेकिन हमारा धर्म एक है, मजहब एक है, इंसानियत।
2: 3 राष्ट्रीय फिल्म पुरस्कारों से सम्मानित नाना पाटेकर ने परिंदा, क्रांतिवीर, अग्नि साक्षी, नट सम्राट, अब तक 56 और यशवंत जैसी फिल्मों में अपने अभिनय से अमिट छाप छोड़ी। वर्ष 1978 में गमन से बॉलीवुड में कदम रखने वाले नाना पाटेकर ने अलग अलग तरह के किरदारों को पर्दे पर जीवंत किया। शक्ति द पावर, अपहरण, टैक्सी नंबर 9211 और राजनीति जैसी फिल्मों में उनके अभिनय को खूब सराहा गया। फिल्म वेलकम में गैंगस्टर उदय शेट्टी के किरदार से उन्हें खास तौर पर लोकप्रियता मिली। नाना पाटेकर ने अपने जीवन के अंतिम वर्षों में भी सिनेमा से अपना रिश्ता बनाए रखा। हाउसफुल 5, ओ रोमियो और हाल ही में रिलीज हुए सूबेदार में भी नाना नजर आए। प्रार्थना, आकाशवाणी समाचार, मुंबई।
0: दिग्गज अभिनेता नाना पाटेकर का आज शाम 4 बजे पुणे के पास डोंजे में अंतिम संस्कार किया जाएगा। महाराष्ट्र सरकार ने राजकीय सम्मान के साथ उनका अंतिम संस्कार करने का निर्णय लिया है। राष्ट्रपति द्रौपदी मुर्मू, उपराष्ट्रपति सीपी राधाकृष्णन और प्रधानमंत्री नरेंद्र मोदी ने नाना पाटेकर के निधन पर शोक व्यक्त किया है। देश आज भारतीय वायुसेना की 94वीं वर्षगांठ मना रहा है। 8 अक्टूबर 1932 को इसका गठन किया गया था। इस अवसर पर राष्ट्रपति द्रौपदी मुर्मू, उपराष्ट्रपति सीपी राधाकृष्णन, प्रधानमंत्री नरेंद्र मोदी, गृहमंत्री अमित शाह, रक्षा मंत्री राजनाथ सिंह और लोकसभा अध्यक्ष ओम बिरला ने सभी वायु योद्धाओं, अनुभवी सैनिकों और उनके परिवारों को बधाई दी है। वायुसेना प्रमुख एपी सिंह ने आज वायुसेना की बढ़ती क्षमताओं का उल्लेख करते हुए कहा कि वायुसेना की असली ताकत केवल उन्नत उपकरणों और तकनीक में नहीं बल्कि इसके योद्धाओं में निहित है। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, सरकार डिजिटल और ऑनलाइन शिक्षा कार्यक्रमों के माध्यम से 25 करोड़ छात्रों को जोड़ेगी। उन्होंने कहा, 5,50,000 से अधिक बेस स्टेशनों के साथ 5G कनेक्टिविटी हर जिले तक पहुंचे। वस्तु और सेवा कर परिषद में विवादों को सुलझाने और इनपुट टैक्स क्रेडिट के प्रवाह को बेहतर बनाने के लिए नीतिगत सुधारों पर चर्चा। सर्वोच्च न्यायालय ने फार्मास्यूटिकल कंपनियों की विपणन पद्धतियों के वैधानिक नियमन की आवश्यकता की जांच के लिए केंद्र सरकार को समिति गठित करने का निर्देश दिया। दिग्गज अभिनेता नाना पाटेकर का निधन। भारत ने आतंकवाद पर पाकिस्तान पर दोहरा रवैया अपनाने का आरोप लगाया और देश वायुसेना दिवस पर सेना के जवानों के बलिदान को नमन कर रहा है। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
4: కంప్యూటర్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళలో వస్తుంది ఇది, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని. వాళ్ళకి యూజువల్గా ఏంటంటే, మేము కంప్యూటర్ ఆన్ అండ్ ఆఫ్ 1-2 అవర్స్ వర్క్ చేసి ఒక డ్రాప్స్ ఉంటుంది, యూజువల్గా కంట్లో కూడా ఆర్టిఫిషియల్ టీయర్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ టీయర్స్ వేసుకొని కన్ను ఒక 5 మినిట్స్ పూసుకొని మళ్ళీ పని చేసుకోమని చెప్తుంటాం, 5-10 మినిట్స్. సో అది యూజువల్గా రొటీన్ గా చేసే ట్రీట్మెంట్.
5: ఓకే, హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నమస్కారం మేడం.
5: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు శ్యామ్ సుందర్ అండి, నేను రంగారెడ్డి జిల్లా నుంచి మాట్లాడుతున్నా.
5: చెప్పండి శ్యామ్ సుందర్ గారు.
6: నమస్కారం డాక్టర్ గారికి. నమస్కారం సార్.
4: నమస్తే. నమస్తే సార్, చెప్పండి.
6: సార్, ఈ కన్ను రెటీనా ప్రాబ్లం వచ్చింది, రెటీనా ఆపరేషన్ అయింది, చూపు సరిగా కనబడతలేదు. ఈ బ్రెయిన్ నుంచి ఆప్టిక్ నర్వ్ ఒకటే ఉంటుందా, లేకపోతే ఈ కళ్ళకి రెడ్ ఎర్రరక్త కణాలు ఎక్కువైనప్పుడు ఇంజక్షన్ల ద్వారానే క్లియర్ చేయడానికి వస్తుందా, లేకపోతే ఎట్లా సార్? అది
4: బ్రెయిన్ కు ఒకటే నర్వ్ అంటే కంటి నుంచి ఒకటే నర్వ్, ఆప్టిక్ నర్వ్ అనేది వెనుకకు బ్రెయిన్ లోకి పోతుంది, ఆక్సిపిటల్ కార్టెక్స్ కు. ఇక్కడ ఒక కంటినరం, ఇక్కడ ఒక కంటినరం, రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రెండు పోతాయి. బట్ యూజువల్ గా ఏంటంటే, రెటినోపతిలో మనం ట్రీట్మెంట్ సరిగా తీసుకో. హలో,
5: చెప్పండి సార్, కంటిన్యూ చేయండి.
4: హలో, దీంట్లో రెటినోపతిలు ఏంటంటే, మనం ట్రీట్మెంట్ తీసుకునే దాన్ని బట్టి, మనం ట్రీట్మెంట్ మంచిగా తీసుకుంటే దీంట్లో మైల్డ్, మోడరేట్, సివియర్ డయాబెటిక్ రెటినోపతి ఉంటాయి. అయితే వీటిలో మనము సరిగా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటే ప్రాలిఫరేషన్ అంటే హైపాక్సిక్ ఏరియాస్ డెవలప్ అయ్యి రెటినాలో కొత్త వెజల్స్ ఫామ్ అయ్యి అవి బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. విట్రియస్ హిమరేజ్ అంటారు దాన్ని. ఆ విట్రియస్ హిమరేజ్ అట్లాంటి వచ్చినప్పుడు కంప్లీట్ సూప్ పోతుంది. తర్వాత ఇట్లాంటి కండిషన్స్ లేదంటే విట్రియస్ హిమరేజ్ వచ్చింది అనుకోండి, దానికి ఆ హిమరేజ్ తీసేసి ఇంజెక్షన్స్ ఇస్తారు, వెజఫ్ యాంటీ వెజఫ్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. అట్లాంటివి ఇస్తే కొంచెం చూపు రిస్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఎనీహౌ ఏంటంటే యూజువల్గా కంట్లో రెటినోపతి డెవలప్ అయిందంటే మాత్రం చాలా వరకు చూపు ఉన్న చూపు ఉంచడానికి ప్రయత్నమే కానీ కొత్తగా పెద్దగా చూపు తీసుకొచ్చే ప్రయత్నాలు పెద్దగా జరగవు. రెటినోపతి రాకుండా చూసుకోవడమే బెటర్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ రెటినా విషయంలో.
5: ఓకే సార్. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: హలో మేడం
5: చెప్పండి.
7: హైదరాబాద్ మాట్లాడి రామాచరణ్ మాట్లాడుతున్నామా.
5: చెప్పండి.
7: ఇప్పుడు డాక్టర్ గారికి నమస్కారం చెప్పండి.
4: సార్
7: హలో.
4: నమస్తే అండి.
7: నమస్కారం సార్. అయితే ఇప్పుడు రేజీకటిన వాళ్ళకి ట్రీట్మెంట్ వచ్చి కదండి.
4: రేచికట్ ఉన్న వాళ్ళకి ఇంకా రాలేదు సార్ ట్రీట్మెంట్. ట్రయల్స్ లో ఉంది అది. అది
7: ఆర్పీ వాళ్ళకే ట్రీట్మెంట్, ఆర్పీ వాళ్ళకే కానీ గ్లూకోమా వాళ్ళకి ట్రీట్మెంట్ వస్తున్నాయా?
4: ఆర్పీ వాళ్ళకే చెప్పేది రేచికట్, గ్లకోమా రేచికట్ రాదు. ఆర్పీ విటమిన్ ఏ డెఫిషియన్సీస్ అట్లాంటి వాటిల్లో వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కంటిలో శుక్లం సెంటర్ లో వచ్చింది అనుకో, అది కూడా నైట్ బ్లైండ్నెస్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఆర్పీ రెటినైటిస్ పిగ్మెంటస్ అని ఉంటుంది, దానికి కూడా నైట్ బ్లైండ్నెస్ అంటే రాత్రిపూట ఏం కనబడదు, రాత్రి కాగానే వాళ్ళు ఇంకా అది చూపు మొత్తం పోతుంది, చూపు మొత్తం పోతుంది, ఇంకా పెద్దగా లేదు. అది ట్రయల్స్ లో ఉంది, వస్తుంది.
7: కన్ను తీసి డౌట్ కింద పైన కింద పెడతారని చెప్పారు కదా, అనుమానం వచ్చి అడుగుతున్నాను.
4: కంటిది కన్ను పెట్టడం, కన్ను పెట్టడం అనేది ఏం లేదండి.
7: గుడ్డు గుడ్డు గుడ్డు బాగా తెలుసు. ఈ నరం అనేది తీసి పక్క సైడ్ ఇప్పుడు మన కన్ను కదండి, కన్నుకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కన్ను పెట్టాలని డౌట్ వచ్చి అడుగుతాను అనమాట.
4: లేదు లేదు, అట్లాంటి టెక్నిక్స్ ఏం లేదు, రాలేదండి అట్లాంటి.
5: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో డాక్టర్ గారు, ఇందాక మీరు అన్నారు అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రోజంతా కంప్యూటర్ ముందు పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి కొన్ని డ్రాప్స్ మేము సజెస్ట్ చేస్తాము 2 అవర్స్కి ఒకసారి వేసుకోమని. డ్రాప్స్ కాకుండా నేచురల్ గా వాళ్ళు వాళ్ళ పని కంప్యూటర్ ముందు చేసుకుంటూ కళ్ళని కాపాడుకునే ఛాన్స్ ఉందా?
4: కాపాడుకోవచ్చమ్మా, ఈ రోజుల్లో అద్దాలు వచ్చినాయి, యాంటీ రిఫ్లెక్టెడ్ కోటింగ్ గ్లాసెస్ రెగ్యులర్ గా అంటే పాయింట్ ఉండి అద్దం పెట్టుకుని రెగ్యులర్ గా కంప్యూటర్ చూసుకుంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ఎంత ఉన్నా కూడా కన్నుకు ఎక్కువ శ్రమ చేస్తే ఖచ్చితంగా దానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దాన్ని ఏంటంటే మధ్య మధ్యలో స్ట్రెయిన్ కాకుండా కొంచెం రెస్ట్ ఇస్తూ పని చేసుకోవడం బెటర్.
5: డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటారు దీని
4: గురించి, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్.
5: ఓకే డాక్టర్ గారు. ఇంకోటి డాక్టర్ గారు, ఇప్పుడు పిల్లల్లో మనం చూస్తున్నాం, ఇంతకు ముందు మనం ఇంట్రడక్షన్ లో కూడా అనుకున్నాము పిల్లల గురించి మాట్లాడే ముందు, ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: సార్ నా పేరు రాజు, హిమాయత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
5: చెప్పండి రాజు గారు.
8: సార్ నాకు నాకు నాకు చూపు మధ్యలో పోయింది సార్, నాకు యాక్సిడెంట్ అయింది. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు అది యాక్సిడెంట్ లో పోయిందా నాకు వేరే రకంగా పోయిందా తెలియదు, కానీ కాకపోతే చెక్ చేసి చేపించుకున్నప్పుడు మాత్రం స్టాబిలిటీ అన్నారు, స్టాబిలిటీ స్టాబిలిటీ అని అన్నారు. అది మరి ఏంకి సంబంధించిందో ఏమో తెలియదు, కానీ నాకు మాత్రం చూపు ఇంకా తగ్గిపోతూనే ఉంది, ఇంకా తగ్గిపోయింది కూడా మొత్తం. ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయింది. ఇప్పుడు నేను
5: అంటే మీకు ఐ డాక్టర్ చెప్పారండి, అది టాబిలిటీ అని?
8: ఐ డాక్టర్ చెప్పినా, చాలా హాస్పిటల్ తిరిగినాను, కాకపోతే అప్పుడు వాళ్ళు ఇంకా లేదు మందులు లేవు రావు అని ఏదో చెప్పేసినారు వాళ్ళు నాకు. ఇంకా కాకపోతే నా పరిస్థితి చూసి కూడా కొంచెం నాకు అనుమానం వచ్చింది, ఎందుకంటే నేను అన్ని పైసలు నేను ఖర్చు పెట్టుకోలేను అనుకోని కూడా చెప్పిందేమో అనుకున్నా. మీరు గుర్తుపడతారని అనుకుంటా, వేముల్ల శ్రీకాంత్ అని ఉంటారు ఒక ఆయన, వేముల్ల శ్రీకాంత్ డాక్టర్ శ్రీకాంత్ ఈ మెగా సిటీ హాస్పిటల్ వేసిన ఆయన కూడా చెప్తున్నాడు. ఆయన కొద్ది మంచి మంచి మందులు రాసినాడు, కానీ ఆయన

0: కంటినరం అనేది ప్రెషర్ పడుతుంది కంటినరం మీద, ప్రెషర్ పడి కంటినరం ఎండుకుపోతుంది, దాన్ని ఆప్టిక్ ఎట్రోఫీ అంటారు. ఆ ఆప్టిక్ ఎట్రోఫీ అయినప్పుడు కంటినరం ఎండిపోయిన తర్వాత ఆప్టిక్ ఎట్రోఫీ, ఆ ఎట్రోఫీ అయినప్పుడు దానికి ట్రీట్మెంట్ అనేది ఏముండదు, ఏం చేయలేము దాన్ని, అంతే. దానివల్ల చూపు అనేది తగ్గుతుంది. అయితే ఈ బ్లోఅవుట్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఏంటంటే ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకొని ఫ్రాక్చర్స్ ను సరి చేసుకుంటే కంటినరం మీద ఎఫెక్ట్ అంటే బరువు పడదు, దానివల్ల ప్రెషర్ పడకుండా ఆ ప్రెషర్ తగ్గించుకుంటే ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది. లేట్ చేస్తే చూపు పోయే ప్రమాదం ఉంటుంది, అది పోయిన తర్వాత చూపు రాదు.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్తే అండి, నీలమ బంగారు తల్లి.
1: శుభ మధ్యాహ్నం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తి గుప్తా మాట్లాడతాను. డాక్టర్ గౌడ్ సార్ ఇవ్వండి, లింగం గౌడ్ సార్ ఇవ్వండి.
0: ఇక్కడే ఉన్నాను, చెప్పండి.
2: అయ్యా సార్ నమస్తే, శుభ మధ్యాహ్నం అండి. నమస్తే సార్ డాక్టర్ గారు.
0: నమస్తే నమస్తే, చెప్పండి.
2: ఇప్పుడు పంట స్టాక్ చేస్తారు కదా?
0: ఏంటమ్మా?
1: ఏంటండి
0: ఫండస్ ఎగ్జామినేషన్?
2: ఫండస్ ఎగ్జామినేషన్ చేస్తారు, దాని వల్ల ఉపయోగాలు ఏమిటి అదొకటి చెప్పాలి. రెండు, అడ్డగాలి సమకుండా ఉండాలంటే తీసుకొచ్చి జాగ్రత్తలు చెప్పాలి. నేను రేడియోలో వింటాను.
1: ఓకే అండి,
2: ఉంటానండి.
1: ఓకే అండి.
0: ఫండస్ వల్ల, ఫండస్ అంటే ఏంటంటే లోపల కంటి నరము, తర్వాత విట్రియస్ అంటే కంట్లో కూడా నీరు ఉంటుంది. ఆ కంట్లో ఇప్పుడు మనం యూజువల్గా ఏంటంటే యాంటీరియర్ సెగ్మెంట్ కంటి ముందు భాగం వరకు మనం ఒక లూప్ ద్వారా చూస్తే తెలిసిపోతుంది. కంటి వెనక భాగం అంటే నల్లపాప వెనక ఉన్న స్ట్రక్చర్స్ లైక్ విట్రియస్, కంట్లో కూడా నీరు ఉంటుంది. ఆ విట్రియస్ చూడడానికి రెటీనా, కొరాయిడ్, ఆప్టిక్ నర్వ్ అనేటివి చూడడానికి ఈ ఫండస్ టెస్ట్ చూస్తాము. ఫండస్ టెస్ట్ వల్ల వీటి కంట్లో ఉన్న ఈ విట్రియస్ కానీ, రెటీనా కానీ, కొరాయిడ్ కానీ, ఆప్టిక్ నర్వ్ కానీ ఎలా ఉన్నాయనేది మనకు తెలుస్తుంది ఫండస్ చూడడం వల్ల.
1: అలాగే ఆయన డ్రై ఐస్ అవ్వకుండా ఉండడానికి ఎలాంటి ప్రొటెక్షన్ చేసుకోవాలి?
0: డ్రై ఐస్ రాకుండా అంటే ఇప్పుడే చెప్పాను నేను, ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడైనా కూడా కన్ను ఆర్పకుండా కంటిన్యూస్ గా చూడొద్దు. ఇప్పుడు మీరు సినిమా చూసినా తర్వాత ఏది సినిమా అనే కన్ను ఆర్పకుండా చూడడం వల్ల డ్రై ఐస్ అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువగా ఇప్పుడు మామూలుగా వెలుతురు ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో, వేడి ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో, తర్వాత గాలి ఎక్కువ తగిలే ప్లేసెస్ లో మనము ఎక్కువగా తిరిగామనుకో, దానివల్ల కంట్లో నీరు అనేది ఆవిరైపోయి కంట్లో డ్రైనెస్ వస్తుంది. ఇవి మనం ఇప్పుడు కన్నుకు ఎక్కువ గాలి తగలకుండా ఉండాలంటే కన్ను అద్దాలు పెట్టుకోవాలి. అద్దాలు పెట్టుకుంటే చాలా వరకు కంటి డ్రైనెస్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఒకవేళ అట్లాంటి డ్రైనెస్ ఏమన్నా వస్తే మనం దానికి లూబ్రికెంట్ డ్రాప్స్ ఉంటాయి, ఆ డ్రాప్స్ వాడుకోవడం వల్ల తగ్గించవచ్చు.
1: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. ప్రపంచ ఐ సైట్ డే సందర్భంగా కంటి చూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ రిటైర్డ్ సర్జన్, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలపనూరి లింగం గౌడ్ గారు ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2959-55-09-23 ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటి సమస్యల గురించి, అలాగే నేత్ర సంరక్షణపై మీకేమన్నా అవగాహన కావాలంటే ప్రముఖ ఐ సర్జన్, అలాగే ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలపనూరి లింగం గౌడ్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567-4567.
1: హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
5: మేడం నమస్కారం. మేడం
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
5: నేను నిజామాబాద్ జిల్లా గోనగోపుల మేడం.
1: చెప్పండి.
5: అయితే నా వయసు వచ్చేసి 50 చిల్లర ఉంటది. అయితే కంటి చూపు అంటే దగ్గరది చూపు కనిపిస్తలేదు సరిగ్గా. హలో
1: వింటున్నారు డాక్టర్ గారు, చెప్పండి.
0: చెప్పండి.
5: అయితే కంటి చూపు సరిగ్గా కనిపిస్తలేదు, డాక్టర్ దగ్గర పోయినా, పోతే అడ్డు రాసిచ్చిండు చెకప్ చేసి. రాసిచ్చింది.

0: తర్వాత తీసుకున్న, తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి అద్దాలు అనేది ఒక ప్రశ్న. మళ్ళా బస్సు పెట్టుకుని బస్ దిగేటప్పుడు హెచ్చు తగ్గులు కనిపిస్తలేవు మేడం, అది అంతే విషయం.
1: దీన్ని ప్రెస్బయోపియా అంటే చెత్వారం అని అంటారు. యూజువల్ గా ఏంటంటే 40 ఇయర్స్ తర్వాత లేడీస్ లో కొంచెం ఎర్లీ ఏజ్ లో 38-30.
0: ఇంకొకటి అద్దాలు పెట్టుకున్నాం ఇక్కడ బ్లర్ తీసేసిన తర్వాత బయట వస్తువులను చూస్తే బ్లర్ గా కనిపిస్తాయి, ఎందుకోసం సార్?
1: అది చెప్తాను. ఇప్పుడు యూజువల్ గా లేడీస్ లో కొంచెం వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి తొందరగా వస్తుంది ఇది చెత్వారం అనేది. ప్రెస్బయోపియా అంటారు దగ్గర చూపు మాస్క్ అనేది. మగవాళ్ళకి కొంచెం లేట్గా వస్తుంది, 40 ఇయర్స్ దాటిన తర్వాత వస్తుంది చెత్వారం అనేది. దగ్గర చూపు మాస్క, దగ్గర చూపు అంటే సుదిలో దారం ఎక్కించడం, బియ్యంలో రాలేరడం, నెత్తిలో పెయిన్లు చూడడం, పేపర్ చదవడం, సంతకం చేయడం, అట్లాంటి దగ్గర చూపు మాస్క కనబడుతుంది, దాన్ని చెత్వారం అంటారు. దీనికి ఏంటంటే అద్దము, దగ్గర చూపు అద్దం అనేది క్లియర్గా మీకు ఇప్పుడు ఎత్తొంపులు కనబడుతుంది అనుకున్నప్పుడు రెండు చూపుల అద్దం అలవాటు చేసుకోవాలి. మీదికి దూరం చూపు,
0: రెండు చూపుల అద్దం ఉంది,
1: మీదికి దూరం చూపు ఉంటుంది, కిందికి చుక్కలాగా వచ్చి దగ్గర చూపు వస్తుంది. చుక్క లేని కూడా వస్తాయి ఈ మధ్య. అట్లాంటప్పుడు ఏం చేసుకుంటే ప్రోగ్రెసివ్ బైఫోకల్ తీసుకోండి. మీరు బట్టలు మీరు కూర్చునేటప్పుడు అలవాటు చేసుకోండి, మీదికి దూరం చూసుకోవాలి, కిందికి చుక్కల్లోంచి దగ్గరది చూసుకోవడం అలవాటు చేసుకోండి,
0: అంతే అంతే.
1: అది తప్ప వేరే ఏం మార్గం ఏం లేదు దానికి. లేదు నాకు ఓన్లీ దగ్గరదే కావాలనుకున్నప్పుడు దగ్గర అద్దమే తీసుకోండి, దగ్గర మీరు కుట్టుకునేటప్పుడు దగ్గర అద్దం పెట్టుకోండి, అది తీసేసుకొని మీరు బయటకు వెళ్ళేటప్పుడు దూరం అద్దం పెట్టుకోండి అలవాటు కాకపోతే. ఇంకొకటి ఏంటంటే యూజువల్ గా పెద్ద అద్దం తీసుకోండి, ఫ్రేమ్ కొంచెం పెద్దది తీసుకొని దూరం మీదికి ఉంటుంది, కిందికి చుక్కలాగా వచ్చే దగ్గరికి కిందికి ఉంటుంది కాబట్టి కొద్దిగా పెద్ద అద్దం తీసుకుంటే మీకు అలవాటు అయిపోతుంది. చిన్న అద్దం చిన్న ఫ్రేమ్ తీసుకున్నారనుకో కొంచెం కష్టం అవుతుంది, ఎత్తొంపులు కనబడుతుంది.
0: ఓకే సార్, థాంక్ యూ.
1: ఓకే,
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి,
3: ఇక్కడ యాదాద్రి భోనగిరి జిల్లా నుంచి, వడాగుడి గ్రామం నుంచి స్వామి యాదవ్. కారణం నాకు 15 ఏళ్ళ నుంచి ఒక కంటికి గడే చూపు తక్కువ అయింది.
1: చెప్పండి.
3: ఇప్పుడు నాకు వయసు 65 దాకుంటుంది సార్. నేను అయితే మొత్తం ఇప్పుడు చూపు ఏం లేకుండా పోయింది, లైట్ లెక్క వచ్చి మెరుగులు మెరుగులు వచ్చి కంటి చూపు మొత్తం చీకటి అయిపోయింది.
1: మెరుగు మెరుగులాగా వచ్చి చూపు పోయింది అంటే రెటీనా, రెటీనా ప్రాబ్లం ఉండి ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే మా భాషలో ఫోటాప్సియా అని అంటారు. ఫోటాప్సియా అంటే ఏంటంటే మీకు వెలుతురు సడన్ గా వెలుతురులు కనబడి సడన్ గా చూపు పోతుంది, దానివల్ల రెటినైటిస్, రెటినా ప్రాబ్లము, రెటినా డిటాచ్మెంట్ అట్లాంటివి ఉంటే వస్తుంది. మరి దానికి ట్రీట్మెంట్ ఉంది. యూజువల్గా ఏంటంటే దానికి కరెక్ట్ మనము ఇమీడియట్ చూపించుకొని దాన్ని డాక్టర్ గారి దగ్గరకు, రెటినల్ సర్జన్ దగ్గరకు పోయి ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. లేట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది.
3: వెళ్ళాను సార్, నేను డాక్టర్ మన సరోజిని హాస్పిటల్కి వెళ్ళాను.
1: సరోజిని, ఓకే.
3: ఒక కన్నుకు ఆపరేషన్ చేశారు కానీ అది చూపు రాలేదు. ఇంకా ఒక కన్ను చేస్తామన్నారు కానీ అది మిరుగులకి వచ్చి వచ్చి చీకటి అయింది సార్, రెండు మొత్తం కన్నులు డిక్లేర్ గా చీకటి అయిపోయింది.
1: అట్లా అంటే దానికి షుగర్ ఒకటి, ఇప్పుడు రెండు కన్నులు ఇన్వాల్వ్ అయినాయంటే షుగర్, షుగర్ ఏమన్నా ఉందా, బీపీ అట్లా?
3: షుగర్ ఏం లేదు సార్, అంతా ఓకే, నార్మలే.
1: మరి అది డాక్టర్ గారు చూసింది, ఒకసారి చూపించాలి. మీరు చూపిస్తే మేము ఏమైనా చెప్పగలం.
2: మళ్ళీ ఒకసారి మీరు దగ్గరలో ఉన్న ఐ డాక్టర్ దగ్గర,
1: దగ్గరలో ఉన్న ఐ డాక్టర్, మీరు వడాయిగూడెం అంటున్నారు కదా, భువనగిరిలో డాక్టర్ గారు ఉంటారు. భువనగిరిలో ప్రతి ఆదివారం వస్తారు డాక్టర్ గారు, చూపించండి.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం సార్.
1: నమస్తే అండి.
4: సార్, నిజామాబాద్ డిస్టిక్ డిచ్చిపల్లి మండలం మెంట్రాజ్పల్లి ఊరు సార్.
1: చెప్పండి
4: సార్. ఏం లేదు సార్, కొద్ది రోజుల తర్వాత మా మేడంకు కంటి నుండి కుడి భాగంకు ఇట్లా నీరు వస్తుంది సార్. అయితే డాక్టర్ని సంప్రదిస్తే కూడా వాళ్ళు డ్రాప్స్ రాసిచ్చారు, ఈ మధ్య వాడినాము, తగ్గుతుంది మళ్ళీ, తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నీరు కాడుతుంది. అయితే మళ్ళీ ఒక 10 మంది మన ఫ్యామిలీ డాక్టర్ చూపిస్తే ఇది వాడండి అని చెప్పేసి మళ్ళీ డ్రాప్స్ ఇచ్చారు. అయితే వాడిన రోజులు మంచిగా ఉంది సార్, మళ్ళీ తర్వాత మళ్ళీ కాడుతుంది. అయితే మళ్ళీ మన కొద్దిగా ఇది ఏది సిప్రో జిలండి అండ్ కర్బి మెంట్రికులస్ సోడియం ఇవి రెండు కలిపి ఏమన్నారు సార్, అయితే వేస్తున్నా గానీ ఒక టూ త్రీ

0: తర్వాత పర్వాలేదు, ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా మండుతుంది మండుతుంది అని చెప్పేసి మళ్ళీ మా మేడం చెప్తే మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ చూపిస్తే లేదు ఒకటి వేయండి తర్వాత చూద్దామని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు వాడుతున్నాం పర్వాలేదు, మరి మళ్ళీ ఇట్లా టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఇట్లా వస్తుంది సార్, ఇది మరి ఏం ప్రాబ్లం సార్, ఇది దయచేసి చెప్పండి సార్ ప్లీజ్.
1: కంట్లో నీరు గారడం అనేది చాలా కారణాలతో వస్తుంది.
0: ఫోన్ నంబర్ కొద్దిగా మిన్నగా చెప్పండి మేడం, అంత స్పీడ్ చెప్తే మేము రాసుకోలేకపోతున్నాం సార్. ఆ ఫోన్ నంబర్ రికార్డింగ్ చేసేసుకొని మేము ఇప్పుడు మేము రాసుకొని మళ్ళీ ఫోన్ చేస్తున్నాం సార్. ఆ ఫోన్ నంబర్ అయినా కొద్దిగా మిన్నగా చెప్పండి సార్ మేడం.
1: కంట్లో నీరు గారడం అనేది చాలా కారణాలతో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్లో నీరు అబ్స్ట్రక్షన్ అంటే కన్ను కూడా కంట్లో వచ్చిన నీరు చిన్న ఈ కొలుకుల దగ్గర, మన భాషలో తెలంగాణ భాషలో కంట్లో కొలుకుల దగ్గర చిన్న రంధ్రాలు ఉంటాయి, ఇట్లా కన్ను రెప్పలు కొట్టినప్పుడు ఆ కొలుకుల నుంచి ఇక్కడ ఒక తిత్తి ఉంటుంది, లాక్రిమల్ శాక్ అంటారు దాన్ని, ఆ శాక్లోకి పోయి అక్కడి నుంచి ముక్కులోకి వెళ్ళిపోతుంది, అదొక రస్తా ఉంటుంది. కంట్లో వచ్చిన నీరు ముక్కులోకి నోట్లోకి గొంతులోకి వెళ్ళిపోతుంది. ఈ రస్తా ఏమన్నా మూసుకుపోయినప్పుడు, ఈ రస్తా ఆగిపోయినప్పుడు మనకు యూజువల్గా కంట్లో నుంచి నీరు గారడం అనేది జరుగుతుంది. దీనికి ఆపరేషన్స్ ఉన్నాయి, తగ్గిపోతుంది యూజువల్గా. యూజువల్గా ఏంటంటే మనము సిరింజింగ్ అనే ఒక టెస్ట్ చేస్తాము కంట్లో, రెప్పకు రంధ్రం ఉంటుంది కదా, ఆ రంధ్రం కొంచెం పెద్దగా చేసి ఇంజెక్షన్ ఇస్తాము, అప్పుడు నోట్లోకి నీరు వచ్చింది, ముక్కులోకి నోట్లో గొంతులోకి నీరు వచ్చిందంటే ఆ రస్తా కరెక్ట్ ఉన్నట్టు, దానికి ఆపరేషన్ అవసరం ఉండదు. అది ఇంజెక్షన్ సిరింజింగ్ చేసినప్పుడు నీరు రావట్లేదు అన్నప్పుడు వెనకకు వస్తాయి, ఆ వెనకకు వచ్చినప్పుడు కంపల్సరీ ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం చుక్కల మందు వేసుకుంటాం కంట్లో, వేసుకున్నప్పుడు ముక్కులోకి వాసన వస్తుంది, ఆ చుక్కల మందు వాసన వస్తుంది అంటే దాని అర్థం ఏంది, ఆ రంధ్రం కరెక్ట్ ఉంది కాబట్టి ముక్కులోకి వాసన వస్తుంది, గొంతులోకి దిగింది, ఆ వాసన దిగింది అని చెప్తారు పేషెంట్స్. సో దాని అర్థం ఏంటంటే ఆ రంధ్రం కరెక్ట్ ఉందని, అది వాసన రావట్లేదు అని అన్నప్పుడు తర్వాత ఈ ఇంజెక్షన్ సిరింజింగ్ పరీక్ష చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది అది, అప్పుడు మనం ఆపరేషన్ చేసుకోవాల్సిన దానికి డాక్రోసిస్టో రైనాస్టమీ అని ఉంటుంది. యూజువల్గా ఏంటంటే ఎండోనేసల్ రైనాస్టమీ యూజువల్గా ఈఎన్టీ డాక్టర్స్ చేస్తారు, కంటి డాక్టర్స్ కూడా మేము కూడా చేస్తాం అది ఆపరేషను. సో ఇది ఈఎన్టీ డాక్టర్స్ చేయొచ్చు, కంటి డాక్టర్ కూడా చేయొచ్చు. చెప్పండి.
2: హలో.
3: హలో,
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్ మండలం మంత్రి గ్రామం. డాక్టర్ సాబ్
1: చెప్పండి.
3: నాకు 60 సంవత్సరాలు ఉంటాయి.
1: చెప్పండి.
3: ఫస్ట్ 2 సంవత్సరాల కింద లెఫ్ట్ ఆపరేషన్ చేయించాను.
1: ఏం ఆపరేషన్ చేయించారు?
3: కన్ను ఆపరేషన్.
1: కంట్లో చాలా ఆపరేషన్లు ఉంటాయి, క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుంటారు.
3: అయితే అర్థం వేశారు.
1: శుక్లం ఆపరేషన్ చెప్పండి.
3: అర్థం వేశాడు. అయితే మళ్ళా తర్వాత ఏమైందంటే ఒక 50 అయినాక మళ్ళా రైట్ సైడ్ చేపించాను. చేపించినాక షుగర్ ఉంది, ఉన్నాక తర్వాత మరి ఆపరేషన్ చేసినాక ఇప్పుడు 8 నెలలు అవుతున్నది మొత్తం కనిపించడం లేదు.
1: మీకు షుగర్ ఉంది కాబట్టి షుగర్ కంట్రోల్ చేసుకోండి. షుగర్ కంట్రోల్ చేసుకున్న తర్వాత రెటినోపతి వచ్చి ఉంటుంది మీకు. కన్ను ఆపరేషన్ ఏమండి?
3: అద్దం కూడా వేసారు సార్.
1: అద్దం వేసినా కూడా కంటిన్నా. ఇప్పుడు అద్దం అనేది ఏంది, మనం శుక్లం తెల్ల పొర వచ్చింది కదా, ఆ తెల్ల పొర తీసేసి లోపల అద్దం వేస్తాం అంతవరకే. వెనక శుక్లం వెనక కంటి నరం పొరలు ఎలా ఉన్నాయనేది మనకు తెలియదు కదా. వెనక కంటి నరం పొరలు అనేది షుగర్ వల్ల దెబ్బతిన్నప్పుడు దానికి వేరే ట్రీట్మెంట్, రెటినల్ సర్జన్ ట్రీట్మెంట్ చేస్తారు దానికి. రెటినా రెటినోపతి ఇన్వాల్వ్ అయి ఉంటుంది మీకు, అందుకే చూపు తగ్గి ఉంటుంది.
3: రిక్వెస్ట్
1: చెప్పండి.
3: ఇప్పుడు అద్దము 35,000 వేశారు.
1: చెప్పండి.
3: మళ్ళా తర్వాత ఆయిల్ వేయాలన్నాడు కంట్లి.
1: ఆయిల్ వేయాలని అంటే కంట్లో పొర ఊడిపోయి ఉంటుంది. ఆయిల్ వేయాలన్నారా ఇంజక్షన్ ఇవ్వాలన్నారా?
3: ఇంజక్షన్ ఆయిల్ ఇంజక్షన్ వేశాడు, దానికి ఒక 50,000 తీసుకున్నాడు.
1: ఓకే, అవుతుంది.
3: 50,000 తీసుకున్నాడు, ఇచ్చాను.
1: చెప్పండి.
3: మరి ఎందుకు మళ్ళా నీళ్లు కారుతున్నది, ఒకటే నరము రెండు నరాలు ఉన్నాయి, నీకు టాబ్లెట్స్ వాడుతున్నా డ్రాప్స్ వాడుతున్నా మరి కనిపిస్తలేదు. 8-9 నెలలు
1: ఎంత ఉన్నా కూడా ఇప్పుడు శుక్లం అనేది ఏంటంటే, శుక్లం ఆపరేషన్ చేస్తే శుక్లంతో పోయిన చూపు వస్తుంది, కానీ కంటినర వెనక ఉన్న పొరలు, కంటినరానికి సంబంధించిన పొరలు అవి బ్రెయిన్ లోకి పోతాయి. ఆ నరాలు దెబ్బతిన్నప్పుడు ఎవరు చేయగలిగేది?

0: లేదు, వాళ్ళు చేయగలిగినంతా చేస్తారు. ఇప్పుడు ఇంజక్షన్ ఇచ్చింది అని అంటున్నారు. ఇప్పుడు యూజువల్గా ఏంటంటే రెటినోపతి అని అంటారు, డయాబెటిక్ రెటినోపతి అయి ఉంటుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. ఆ డయాబెటిక్ రెటినోపతి ఏంటంటే పోయిన చూపు పోయిందే, ఉన్న చూపు కాపాడడానికే మనం ఏదైనా చేయగలిగేది అంతవరకే.
1: హలో, హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, వింటున్నారు, చెప్పండి.
0: చెప్పండి సార్.
2: నమస్తే.
0: చెప్పండి. చెప్పండి. నమస్తే.
2: ఇప్పుడు పుట్టుకతో చూపు లేని వాళ్ళకు చూపు చూపిస్తా అని ఎందరో మోసం చేస్తారు కదా సార్?
0: ఏంటండి,
2: శిక్షించే వీలుందా సార్?
0: ఏమండి,
1: పుట్టుకతో చూపు లేని వాళ్ళకి చాలా మంది చూపు చేపిస్తామని అంటున్నారు కదా, అలా అవుతుందా, సాధ్యమేనా అని అడుగుతున్నారు.
0: పుట్టుకతో చూపు ఎందుకు పోయింది అనేది చూడాలి. అది చూస్తే తెలుస్తుంది. పుట్టుకతో చూపు పోయేది అనేది చాలా కారణాలతో ఉంటుంది. ఆ కారణాలు ఫైండ్ అవుట్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ పుట్టుకతో చూపు అనేది చాలా రీజన్స్ ఉంటాయి, ఒకటి రెండు కాదు.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
3: నమస్కారం మేడం.
1: నమస్తే అండి. మీరు రేడియో సౌండ్ తగ్గియాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుందండి. రేడియో సౌండ్ తగ్గించండి. ఓకే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు ఎల్లన్న అండి, మల్కాజ్గిరి ఈ స్థానం నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి సార్.
3: డాక్టర్ గారితో మాట్లాడి ఫోన్ చేస్తాను.
1: వింటున్నారు డాక్టర్ గారు?
3: నమస్కారం.
0: నమస్తే. నమస్తే అండి
3: సార్. మనకు జనరల్ గా ఈ కంటి చూపు తగ్గకుండా ఉండాలంటే మనము ఏమేం జాగ్రత్త తీసుకోవచ్చు సార్? మీరు దాని నిపుణులు కదా, అందుకోసం
0: కంటి చూపు రాకుండానా
1: తగ్గకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు.
0: పెరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు యూజువల్గా ఏంటంటే దానికి తగ్గట్టు అద్దాలు పెట్టుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, టెన్షన్స్ స్ట్రెయిన్ లేకుండా ఉండాలి, గుడ్ స్లీప్ ఉండాలి, మంచి నిద్ర ఉండాలి, టెన్షన్స్ స్ట్రెయిన్ ఉండొద్దు. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్కు ట్రీట్మెంట్ తీసుకోవాలి. షుగర్ బీపీ ఏమన్నా ఉంటే, ఏమన్నా సిస్టమిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే కంటి చూపు యూజువల్గా పెరగదు. బట్ ఒకటి ఏంటంటే కొన్ని కంటి చూపులు ఉంటాయి, అవి నువ్వు ఎంత చేసినా కూడా యూజువల్గా ఏంటంటే ఏజ్తో పాటు పెరుగుతూ ఉంటుంది. అది ఒక ఏజ్ వరకు పెరుగుతుంది. 21 ఇప్పుడు మయోపియా ఉంటుంది. మయోపియా అంటే అశ్వదృష్టి అని, అది మైనస్ సైడ్ ఉండే దృష్టి. అది 20-21 ఇయర్స్ వరకు పెరుగుతుంది, తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. అది ఒక ఏజ్ ప్రాసెస్, నేచురల్ ప్రాసెస్ ఉంటుంది. బట్ యూజువల్గా ఏంటంటే ఇట్లాంటి మెడిటేషన్, యోగా ఇట్లాంటివి చేయడం వల్ల కొంచెం కంటి చూపు అనేది కొంచెం మనం తగ్గించుకునే అవకాశం ఉంది, కొంచెం వరకు, పూర్తిగా అంటూ పోదు.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి అమ్మా.
4: అయితే సంవత్సరం కంటే ఎక్కువ అవుతుంది మేడం నాకు. ఈ మెడ చుట్టూ ఏందో నాది నాకే అంత సౌండ్ వస్తుంది మేడం. ఒకటి ఇంకా కళ్ళు అంత మాగురు మాగురు కనబడుతున్నాయి. ఎందుకు మేడం?
0: ఎంత ఏజ్ ఎంత అమ్మా మీది, వయసు ఎంత?
4: 53-54 ఉంటాయి సార్.
0: షుగర్ ఏమన్నా ఉందా అమ్మా మీకు?
4: షుగర్ బీపీ ఏం లేదు సార్.
0: ఒకసారి టెస్ట్ చేయించుకోండి అమ్మా, ఎందుకైనా మంచిది. టెస్ట్ చేయించుకోండి, అద్దాలు ఏమన్నా వస్తే అద్దాలు పెట్టుకోండి. షుగర్ ఏమన్నా ఉంటే కూడా ఒకసారి చూపించుకోండి, షుగర్ పరీక్ష చేయించండి. చేయించుకుంటూ అద్దాల పరీక్ష ఒకసారి చేయించుకుంటే అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఏదన్నా ఇప్పుడు ఏజ్ వచ్చినప్పుడు ఓసారి కొంతమందికి ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకొని
4: ఫుడ్
0: మాగురు మాగురు కనబడితే దానికి అద్దాలు పెట్టాలమ్మా. అద్దాలు పెడితే ఓసారి ఆ కండ్లు తిరిగినట్టు కూడా తగ్గిపోతుంది. అది తగ్గకుంటే ఈఎన్టీ డాక్టర్ కూడా ఒకసారి, జనరల్ డాక్టర్ కు ఈఎన్టీ డాక్టర్ కూడా ఒకసారి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: చెప్పండి
5: సార్. నాకు 60 ఇయర్స్ ఏజ్ ఉన్నా సార్. అయితే అన్నం తిన్నప్పుడు మాత్రమే ఒక లెఫ్ట్ సైడ్ నుండి కంట్లో నీళ్లు వస్తుంటాయి సార్. రాదు, ఫుల్ నిండిపోతాయి గుడ్లో. ఒక్కొక్కసారి కారుతా ఉంటది, మళ్ళీ ఒక్కొక్కసారి అవ్వదు. దానికి కారణం ఏమై ఉంటుంది సార్? అంటే ఇంకోటి, నేను ఎక్కువ ఎడమ పక్కనే నమ్ముతా ఉంటాను, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఆ సార్?
0: యూజువల్గా ఏంటంటే 2 సైడ్స్ నవ్వులండి, ఎడమ సైడ్ కాకుండా 2 సైడ్లు నవ్వులే ప్రయత్నం చేయండి. ఒకటి, ఇప్పుడు ఆవులించినప్పుడు అట్లా కంట్లో నీరు వస్తుంది. ఎందుకంటే ఈ డక్ట్స్ ఉంటాయి, ఇది ఇప్పుడు మన కంటి నుంచి ముక్కులోకి ఒక నాళం ఉంటుంది. ఆ నాళం అనేది అన్నప్పుడు మనం తిన్నప్పుడు, మనం నమిలినప్పుడు, అది గుట్టుకేసినప్పుడు అది మూసుకుపోయే అవకాశం ఉంటుంది. అది మూసుకుపోయినప్పుడు ఏంటంటే ఆ నీరు వెనకకు వస్తుంది, అప్పుడు కంట్లో నీరు వచ్చే అవకాశం ఉంటుంది. అది రొటీన్ గా ఫిజియలాజికల్. మరీ ఎక్కువ నీరు వచ్చి మీకు కంట్లో నీరు గారేంత ఉంటే ఖచ్చితంగా దానికి కంటి డాక్టర్

0: చూపించుకోండి.
1: ప్రస్తుతానికి సార్ రీడింగ్ గ్లాస్ వాడుతున్నా సార్, రీడింగ్ మామూలుగా బైఫోకల్ లో వాడుతున్నాను ఫోటోగ్రే. అయితే నాకు చిన్నప్పుడు ఏమైందంటే సార్, లెఫ్ట్ పైడ్ ఈ కనుబొమ్మ పక్కన దెబ్బ తగిలితే 3 కుట్లు పడినాయి సార్, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ వచ్చిందంటారా అని నాకు డౌట్ వచ్చింది.
0: మోస్ట్లీ చూపు ఏం తగ్గలేదు కదా మీకు?
1: చూపు తగ్గలేదు సార్, కాకపోతే అన్నం తినేటప్పుడు మాత్రమే ఈ రైట్ సైడ్ పన్ను నొప్పిగా ఉండడం వల్ల, వదలు ఉండడం వల్ల బాగా ఏదన్నా రాయి లాంటిది వస్తే ప్రాణం పోయినట్టు అయ్యేది, కాబట్టి ఎక్కువ అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు కూడా అట్లా పన్ను పైన లెఫ్ట్లోనే నమ్మలం తినడం అలవాటు అయిపోయింది అని ఎప్పుడు ఒకసారి వస్తాం మళ్ళీ, రోజు రెగ్యులర్ గా రాదు వాటర్.
0: అట్లా ఉంటే
1: ఇంకేమైనా కనుచూపు దెబ్బతినే అవకాశం ఉందా సార్?
0: అట్లా వాటర్ వస్తే కనుచూపు పోయేంత ప్రమాదం ఏమి ఉండదు, బట్ యూజువల్ గా ఏంటంటే ఒక్కసారి కంటి డాక్టర్ కి ఒకసారి చూపించుకోండి, ఎందుకైనా మంచిది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేము డిచ్పల్లి నుండి చేస్తున్నాం మేడం.
2: చెప్పండి అమ్మా.
3: కంట్లో నుండి నీళ్లు గారుతున్నాయి మేడం.
0: ఇప్పుడు
2: మీ వయసు ఎంతమ్మా?
3: 36 ఉంటాయి.
0: కంట్లో నీరు వచ్చి ఇప్పుడు నైట్ కాగానే అతుక్కుపోతుందమ్మా, కన్ను ఏమన్నా రెప్పలు అతుక్కుపోతున్నాయా మీకు?
3: అంత ఇబ్బంది ఏం లేదు కానీ ఇట్లా నిద్ర లేకపోతే ఇట్లా కొంచెం టెన్షన్ వల్ల కూడా నీళ్లు మస్తు గారుతుంది సార్.
0: ఎమోషన్స్ తో ఉంటాయమ్మా కంట్లో నీరు గారడం అనేది. ఇప్పుడు మనం ఎక్కువ నవ్వినప్పుడు లేకుంటే ఏదైనా టెన్షన్ పడ్డప్పుడు ఎమోషనల్ టీయర్స్ ఫామ్ అయితే అది సైకలాజికల్, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదమ్మా. బట్ యూజువల్ గా ఏంటంటే కంట్లో నీరు ఎక్కువ రావడం అట్లాంటివి ఉంటే ఒక్కసారి పరీక్ష చేయించుకోండి కంటి డాక్టర్ కు. చూపు ఏమన్నా ఉంటే దాన్ని చూపు కరెక్షన్ చేస్తే 99% క్యూర్ అయిపోతుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: సార్ నమస్తే సార్.
0: నమస్తే అండి.
4: సార్ నా పేరు ఆంజనేయులు సార్, అనంతపురం జిల్లా గుంతకల్ సార్ మా ఊరు.
0: చెప్పండి
4: సార్. నేను హైదరాబాద్ లో పనిచేస్తున్నాను సార్, పనిచేస్తున్నాను ప్రెసెంట్ కి. అలాగే 6 ఇయర్స్ నుంచి ఒక అంటే డ్యూటీలో సార్ ఒక యాక్సిడెంట్ జరిగి ఫ్లో మీటర్ తగిలింది సార్, అంటే కండరపు పైన.
0: అంటే
4: 2020 నుంచి స్టార్ట్ అయింది సార్, బీపీ స్టార్ట్ అయింది అంటే నరం మీద. వాళ్ళు ఏమో డాక్టర్ అడిగితే గ్లూకోమా అంటున్నారు సార్. సరోజినీ ఎల్వికి తిరిగినాను సార్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి నరము డామేజ్ ఉందని చెప్పారు సార్.
0: చెప్పండి. గ్లకోమా ఉంటే దాని ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ట్రీట్మెంట్ తీసుకుంటే కంటి నరం అనేది వాపు, ఇప్పుడు కంట్లో కూడా నీరు ఉంటుంది, కంట్లో నీరు వెజల్స్ ద్వారా అంటే అది ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ద్వారా కంట్లో వచ్చిన నీరు కూడా బయటకు వెళ్ళిపోతుంది. అది కంట్లో నీరు వెళ్ళిపోయినప్పుడు ఇంట్రాక్యులర్ టెన్షన్ అంటే కంట్లో కూడా ఒత్తిడి, ఇప్పుడు బీపీ ఎలాగో శరీరంలో కంట్లో కూడా నీరు ఎక్కువయ్యి కంటి నరం మీద ఒత్తిడి పడి కంటి నరం ఎండుకుపోయే ప్రమాదం ఉంటుంది. దానికి మీరు ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే దాని ట్రీట్మెంట్ ఉంటుందండి, పెద్ద ప్రాబ్లం ఉండదు గ్లాకోమా.
2: డాక్టర్ గారు, వరల్డ్ ఐస్ సైట్ డే సందర్భంగా మా స్టూడియోస్ కు వచ్చి కంటి చూపు సమస్యలు అలాగే నేత్ర సంరక్షణపై మా శ్రోతలు అడిగిన ప్రతి ప్రశ్నకు చాలా అవగాహన కల్పించారు. చాలా ధన్యవాదాలండి మీకు. నమస్కారం.
5: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
6: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
7: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటి చూపు సమస్యలు నేత్ర పరిరక్షణ సంరక్షణపై అవగాహన అనే అంశంపై ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలపునూరి లింగంగౌడ్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిచ్చారు. కార్యక్రమ అనుసంధానం శ్రీమతి కె నీలిమ గారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో సమయం 3:01 దాటి 29 సెకండ్లు. ముంబై నుంచి రిలే ప్రసారం ఇప్పుడు తిరిగి మధ్యాహ్నం సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హాయ్ కబుల్ కార్యక్రమంతో సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టే ట్యూన్డ్.

0: सेहत की कुछ जरूरी जानकारी, फिटनेस के कुछ आसान सूत्र.
1: What is exactly 4+1=100? ये फॉर्मूला क्यों बनी है? हमारा जो शरीर जो है वो पंच तत्व से आया हुआ है. हथेली देखेंगे तो हथेली का सबसे पहला अंगूठा जो आता है दैट इज अ +1. ये चार उंगली अगर हम देखेंगे, एक होता है वायु तत्व, फिर होता है आकाश तत्व, फिर होता है भू तत्व, फिर होता है जल तत्व. सो ये 4+1 मिलाएंगे तो 100 साल की जिंदगी होती है.
0: एक स्वस्थ जीवन शैली की सही राह दिखाने वाले वेलनेस गुरु हैं डॉक्टर राज अशोक शेट्टी.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే విన్నారు. ఇక ఇప్పటి నుంచి అయితే రాత్రి 11 కొట్టేదాకా మనయాస మన భాషలో ప్రసారమయ్యే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రసారాలుంటాయి. ఈ ప్రసారాలను శ్రోతలు ఎఫ్ఎం 100.2 మెగాహెడ్స్ పై, ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై కూడా వినొచ్చు. మరి ఇవాళ కార్యక్రమాలలో ఇంకొంచెం సేపట్లో మీ మాటలు కోరుకునే పాటలతో సాగే మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం షురు అవుతుంది. అదైనాక 5:30 కథిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో బంగారు కళ కథల సంపుటి నుండి జ్ఞాపక శక్తి కథ, రాణిగారి కథలు కథల సంపుటి నుండి నీతి అద్దె ఈ కథలు ప్రసారమవుతాయి. 5:45 లలిత సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ రామారావు పాడిన లలిత గీతాల్ని వినొచ్చు. మిగతా కార్యక్రమాల వివరాలు 6:05 ఎల్టీ రేపటి కార్యక్రమాల్లో చెప్తా. ట్యూన్ చేసి ఉంచుండ్రి 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పుండ్రి, పాటైనుండ్రి. శ్రోతలు, కార్యక్రమం పేరులోనే ఉంది కదా, మాట చెప్పుండ్రి పాటైనుండ్రి అని. మరి మీరు ఫోన్ చేసి మీరు చెప్పే మాటలు, అట్లనే మీరు వినాలనుకుంటున్న పాటను 100.2 ఎఫ్ఎం ద్వారా వినాలనుకుంటే ఈ కార్యక్రమానికి చేయవలసిన ఫోన్ నెంబర్లు 087732 ఈ ఆదిలాబాద్ కోడ్ను జత చేసి 230081 లేదా 295081 ఈ నెంబర్లకు. మరి ఇవాటి మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో ముందుకెళ్ళ విందాం అబ్బాయి గారు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట నుండి. మరి ఈ కార్యక్రమానికి మీరు కూడా 5:30 ఫోన్ చేసి మాట్లాడి మీకు నచ్చిన పాటని వినవచ్చు. మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. అయితే ఇవాళ మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో ఇప్పుడు ఉత్తరం ద్వారా పాటను కోరుతున్న శ్రోతలు నాగర్ కర్నూలు జిల్లా తాడూరు నుంచి సత్యవతి, దుర్గాప్రసాద్, శివ, రజని, మిల్కీ, అర్చన వీరు ఆనందం సినిమా నుండి కనులు తెరిచిన అనే పాటను వినిపించగలరు అంటూ. శ్రోతలు మీకు తెలిసిన విషయమే అయినా మళ్ళొకసారి చెప్తున్నా, ప్రతిరోజు పొదిగల సింగిడిలా పొజ్జమట్టు 5 గుట్టంగా ప్రసారమయ్యే ఈ మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమాలలో మీరు ఫోన్ ద్వారా అడిగిన పాటను వినిపించడమే కాకుండా ఉత్తరం ద్వారా కోరుతున్న పాటను కూడా వినిపించడం జరుగుతుంది. ఒకవేళ మీరు కూడా ఇట్లనే ఉత్తరం ద్వారా మీకు నచ్చిన పాటను 100.2 FM ద్వారా వినాలనుకుంటే ఉత్తరం పంపవలసిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 504001.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
2: హలో,
1: నమస్తే. నమస్తే, శుభ సాయంత్రం. చెప్పండి, ఎవరు, ఎక్కడి నుంచి?
2: నేను, నా పేరు ప్రణయ. నేను ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ నుంచి కాల్ చేస్తున్నాను.
1: ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ నుంచి ప్రణయ గారు?
2: అవును.
1: ఏం చేస్తుంటారు?
2: నేను హౌస్ వైఫ్.
1: హౌస్ వైఫే, చెప్పాలి. మరి ఈరోజు మాట చెప్పండి, కార్యక్రమంలో మీదే ఫస్ట్ కాల్. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు? ముందుగా కలిసింది కదా ఫోన్. మరి
2: ముందుగా అందరికి ఇప్పుడు దసరా వస్తుంది కదా, హాలిడేస్ ఉన్నాయి కదా, పిల్లలందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.
1: అవునా?
2: హాలిడేస్,
1: రేపు ఒకరోజు వెళ్తే ఇంకా మళ్ళీ చాలా రోజులుగా.
2: అందరు విలేజ్ కి అటు ఇటు బతుకమ్మ స్టార్ట్ అయిపోతుంది కదా.
1: అవునవును, పండగ బిజీ ఉంటారు, అందరు సంతోషంగా జరుపుకోవాలా.
2: అందరు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
1: ధన్యవాదాలు. అట్లే మీకు కూడా
2: వచ్చారు, ఒకసారి చెయ్యమ్మా చెయ్యమ్మా అనే సరికి చేసేసరికి కాల్ కలిసింది.
1: పిల్లలు రాగానే అడిగిండ్రా?
2: అడిగిండ్రు.
1: రోజు వింటారా? మరి
2: మేము కాల్ చేయడము.
1: ఓ, అంటే మరి
2: టైంకే కలిసిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను.
1: చాలా సంతోషం మాకు కూడా. అంటే మీరు రోజు వింటారా?
2: రోజు వింటానండి.
1: మరి ఫోన్ చేయడం మాత్రం ఈ రోజు కలిసిందా? ఎక్కువ సార్ అంటే చాలా అందరూ ఒకటిసారి చేసింది అనుకోండి, ఎవరిదో ఒకటి మాత్రమే లిఫ్ట్ చేయడానికి కుదురుతుంది కదా.
2: ఇప్పుడు కూడా ఇట్లా మా పాప అడుగుతుంది, అమ్మ కాల్ చేయనేసరికి సడన్ గా ఇట్లా కాల్ కలిపేసరికి కలిసింది.
1: కలిసిందా? అయితే సంతోషం. మరి చెప్పండి, మరి కార్యక్రమంలో ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: శ్రీరామ రాజ మూవీ నుంచి జగదానంద కారక సాంగ్ ఉంది కదా.
1: అవును, తప్పకుండా.
2: అది నా కోసం మరియు నా పిల్లల కోసం కూడా.
1: మీ అందరి కోసం.
2: మా పాప పేరు సాన్వి, బాబు పేరు శ్రేయాన్ష్.
1: సాన్వి శ్రేయాన్ష్, అట్లనే మీకోసం కూడా మీరు అడిగిన పాట వస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: ఓకే, థ్యాంక్ యూ మేడం. అడ్వాన్స్ గా హ్యాపీ దసరా.
1: దసరా పండుగ శుభాకాంక్షలు ఆకాశవాణి ఆదిలాబాద్ తరపున మీ అందరికి కూడా.
2: ఓకే మేడం, థ్యాంక్ యూ.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

ఇది మన యాస, మన భాషలో ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమానికి చేయవలసిన ఫోన్ నెంబర్లు 0873 ఈ ఆదిలాబాద్ కోడ్ ను జత చేసి 2300081 లేదా 2950081.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఇవి ఇయాల్టి మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో సినిమా పాటలు. రేపు జమట్టు ఐదు గుట్టంగుండే మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వినిపిస్తారు మా రేడియోనిస్తాం. ఇంకా ఇవాళ రాత్రి 8 గుట్టంగుండే హుషారు కార్యక్రమంలో జోరైన సినిమా పాటల్ని వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిందా. కథిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం ప్రతి బుధ గురు శుక్ర శనివారాల్లో పొజమటో 5:30 ప్రసారమయ్యే ఈ కథిందాం కార్యక్రమం ద్వారా పిల్లలకు నచ్చేలా నవ్వించేలా నీతి కథలు సమయస్ఫూర్తిని తెలియజేసేలా ప్రేరణనిచ్చేలా ఇలా ఎన్నో తీర్లైన కథలను వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మరి ఇయాల్టి కథిందాం కార్యక్రమంలో విందాం డీకే చదువులబాబు రచించిన బంగారు కళ కథల సంపుటి నుండి జ్ఞాపకశక్తి కథ, ఇంకా ఆర్సి కృష్ణస్వామిరాజు రచించిన రాణిగారి కథలు కథల సంపుటి నుండి నీతి అద్దే కథ. ఈ కథల్ని వినే ముందు ముందుగా ఒక ప్రకటన.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కథిందాం కార్యక్రమంలో ముందుగల విందాం బంగారు కళ కథల సంపుటి నుండి జ్ఞాపక శక్తి కథ. రచయిత డికే చదువులబాబు, ఈ కథ చెప్తున్నది టి శ్రవంతి.

0: పిల్లలు, రామాపురం ప్రజలు జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఓ సాధువుకు డబ్బులిచ్చి చూర్ణాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం చెయ్యాలే? మరి మనమూ తెలుసుకోవాలి కదా. జ్ఞాపక శక్తి చూర్ణం కథ వింటే మీకే తెలుస్తుంది. ఇప్పుడు రామాపురం అందమైన గ్రామం. పచ్చని పొలాలతో, చిన్న చిన్న నీటి కొలనులతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో చూడముచ్చటగా ఉంటది. రామాపురం ప్రజలు చాలా మంచోళ్ళు, అమాయకులు. ఎవరు ఏం చెప్పినా సులభంగా నమ్మేసే తత్వం కలవాళ్ళు. ఒకరోజు ఆ ఊరికి ఓ సాధు వచ్చిండు. నుదుట విభూది రేఖలు, మెడలో రుద్రాక్ష మాలలు, శిరస్సుపై జటాజూటం, చేతిలో దండ కమండలాలతో, కాషాయ వస్త్రాలతో తేజస్సుగా ఉన్నాడు. ఓ పెద్ద రావి చెట్టు నీడన శిష్యులతో సహా తిష్టవేసిండు. ఆ సాధువు చాలా మహిమ కలవాడని, జ్ఞాపక శక్తి పెరగడానికి చూర్ణమిస్తాడని ఆయన శిష్యుల ద్వారా అందరికీ తెలిసింది. ఆ ఊర్లో చాలా విషయాలు మర్చిపోతున్నామని పెద్దలు, చదివింది తమ పిల్లలకు గుర్తుండటం లేదని పిల్లల కోసం ఊరంతా ఆ చూర్ణం కోసం ఎగబడ్డరు. చూర్ణం ఖర్చు కింద ప్రతి ఒక్కల నుండి 100 రూపాయలు తీసుకొని ఇచ్చిండ్రు ఆ సాధువు ఆ చూర్ణాన్ని. ఆ చూర్ణాన్ని రోజుకో చిటికెడు చొప్పున వారం రోజులు తింటే ఆ తర్వాత 3 నెలల్లో ఎనలేని జ్ఞాపక శక్తి లభిస్తుందని చెప్పి వెళ్ళిపోయిండు సాధువు ఆ ఊర్నుంచి. చూర్ణం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి ప్రతీ విషయం గుర్తుంటదని ఆశించిండ్రు ఆ ఊరోళ్ళందరూ. కాని ఆ చూర్ణం ఎసుంటి ప్రభావం చూపలేదు. సాధువు మోసం చేసిండని అందరూ అనుకున్నారు. ఈసారి సాధువు తమ ఊరికస్తే మోసం చేసినందుకు తగు రీతిలో శిక్షించి బుద్ధి చెప్పాలనుకున్నారు ఆ ఊరోళ్ళు. కొంతకాలమైన తర్వాత సాధువు రామాపురం ఊరికొచ్చిండు. ఊరోళ్ళు సాధువును గుర్తించి నిలదీసిండ్రు. సాధువు చిరునవ్వు నవ్వి, మీకు జ్ఞాపక శక్తి పెరగలేదంటే ఆశ్చర్యంగా ఉంది. జ్ఞాపక శక్తి పెరగనిదే ఇంతకాలం తర్వాత చూర్ణం తిన్న విషయం మీకెలా గుర్తుంది? నన్ను ఎలా గుర్తించిండ్రు అని అడిగిండు ఆ సాధువు ఆ ఊరోళ్ళని. ఆ మాటలకు ఏమని సమాధానం చెప్పాలో వారికి అర్థంగాక నివ్వెరపోయిండ్రు. అవును, సాధువు చెప్పింది నిజమే కావచ్చు అని తృప్తిపడ్డరు. అప్పుడు ఓ యువకుడు ముందుకొచ్చి, నీవు చేసిన పని బలంగా మా మనసులో నాటుకోవడం వల్ల నీవు చేసిన పని, నీ రూపం జ్ఞాపకమున్నాయి మాకు. సాధువు నవ్వి, ఏ విషయమైనా బలంగా మనసులో నాటుకోవడం వల్ల, ఓ విషయం పట్ల ఆసక్తి, ఏకాగ్రత ఉంచడం వల్ల, దాన్ని మళ్ళా మళ్ళా పునరుచ్చరణ చేసుకోవడం వల్ల బాగా జ్ఞాపకముంటది. పాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఇంకా పౌష్టిక ఆహారం మంచి ఆరోగ్యాన్ని పెంచుతాయి. శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటే జ్ఞాపక శక్తి బాగుంటుంది. చూర్ణాల వల్ల జ్ఞాపక శక్తి పెరగదనే విషయం మీరిప్పటికే గ్రహించే ఉంటారు అన్నాడు ఆ సాధువు ఆ ఊరోళ్ళతోటి. అయితే నువ్వు మాటలతో ఆకట్టుకుని చూర్ణం సాకు చూపి మమ్మల్ని మోసం చేసినట్లు గాదా అని అడిగిండు ఓ పెద్దాయన. మోసగాడినైతే నేనెందుకస్తా మళ్ళీ? పెట్టుబడికి ధనం లేని నిరుద్యోగిని నేను. ఊరికే అడిగితే ఓళ్ళు డబ్బులియ్యరు గదా. అందుకే ఈ నాటకం ఆడినా. మీరిచ్చిన డబ్బుతో వ్యాపారం ప్రారంభించి కొంత డబ్బు సంపాదించుకున్నా. మీ డబ్బు మీకివ్వతందుకు వచ్చిన అంటూ గడ్డం జుట్టు తీసేసిండు ఆ యువకుడు. ఆ యువకుడు ఎవరో కాదు, చాలా కాలం క్రితం ఊరొదిలి వెళ్లిన తమ గ్రామ నివాసి రమాకాంతుడని గుర్తించి ఆ ఊరోళ్ళందరూ ఆశ్చర్యపోయిండ్రు. ఒక దినం గ్రామంలో గడిపి వారు వద్దంటున్నా ఎవరి డబ్బు వాళ్ళకిచ్చి వెళ్ళిపోయిండు రమాకాంతుడు ఆ ఊరి నుంచి.
1: డీకే చదువులబాబు రచించిన బంగారు కళ కథల సంపుటి నుండి జ్ఞాపక శక్తి కథ విన్నారు. కథ చెప్పింది టి. శ్రవంతి. ఇప్పుడు విందాం రాణిగారి కథలు కథల సంపుటి నుండి నీతి అద్దే కథ. రచయిత ఆర్సి కృష్ణస్వామిరాజు. ఈ కథ చెప్తున్నది బి వనజ.
2: ఉత్తరాన ఉన్న తన 5 ఎకరాల భూమిని మరియు అందులోని నూతిని అమ్మకానికి పెట్టాడు సిద్ధులయ్య. అవి ఏటవాలు భూములు మరియు వర్షం తాకిడికి నేల పై పొర కొట్టుకుపోయే భూములు. సేద్యానికి యోగ్యం కాని భూములైన సేద్యంలో చేయి తిరిగిన కష్టజీవి కాటమయ్య నేలను కొనడానికి ముందుకొచ్చాడు. సేద్యానికి పనికిరాని భూములు కొంటున్నావు, నీకు గిట్టుబాటు కాదు, నష్టపోతావు అని ఊర్లో వాళ్ళు కాటమయ్యకు భయం నూరిపోసే ప్రయత్నం చేశారు. అయినా కాటమయ్య బెదరలేదు. నేలను నమ్మి చెడినవాడిని నేను ఇంతవరకు చూడలేదు, నా శక్తి వంచన లేకుండా శ్రమిస్తాను, ఫలితం వస్తుందని ఆశిస్తాను అని ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేశాడు. చెరువు మట్టి చేనుకు పుష్టి అని తెలిసినవాడు కావడంతో చెరువుల్లోనూ కుంటల్లోనూ పేరుకుపోయిన పూడిక మట్టిని పొలంలో చల్లినాడు. దీనితో నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి భూసారం పెరిగింది. వేరు వ్యవస్థ బలంగా విస్తరించి మొక్కలు ఏపుగా పెరగసాగాయి. అతివృష్టి అనావృష్టి పరిస్థితులను తట్టుకుని పెరగగలిగే కలప చెట్లను అటవీ వృక్షాలను పెంచడం ప్రారంభించాడు. వాలును బట్టి గట్లు ఏర్పాటు చేశాడు. గట్లు ఏర్పాటు వల్ల నీటి ఒరవడి తగ్గి నీరు అక్కడక్కడా నిలిచి భూమిలో నీటి శాతం పెరగసాగింది. గట్ల వెంట పెంచిన చెట్ల నుంచి రాలిన ఆకులు నేలలో కలిసి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడసాగాయి. అలాగే ఈ నేలలో అంతర పంటలుగా ఫలవృక్షాలను, పశుగ్రాసాలను, చిరుధాన్యాలను సాగు చేయడం ప్రారంభించాడు. దీంతోపాటు 2-3 రకాల పైర్లను సాగు చేసి అనువుగాని భూములను సాగు యోగ్యమైన భూములుగా అభివృద్ధి చేసినాడు. మొత్తం మీద 5 ఎకరాల అనువుగాని భూములు అంతర పంటల సాగుతో పచ్చగా మెరవసాగాయి. కొన్నాళ్లకు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన

0: నూతిలోని నీళ్లు అమ్మలేదు. నా అనుమతి లేకుండా కాటమయ్య నూతిలోని నీళ్లు వాడుకున్నాడు కాబట్టి నీళ్లకు అద్దె కట్టాలి అని బుకాయించాడు. ఊరి పెద్దలు సిద్ధులయ్య మాటలకు ముక్కు మీద వేలేసుకున్నారు. వక్రబుద్ధితో ఆలోచిస్తున్న సిద్ధులయ్యను చూసి ఊరి పెద్దలు, బావిలోతు కొలవగలం కాని మనిషిలోతు కొలవగలమా అని ఆలోచనలో పడ్డారు. ఊరి పెద్దలు కాసేపటికి తేరుకొని సిద్ధులయ్యకు బుద్ధి మాటలు చెప్పాలని ప్రయత్నిస్తుండగా కాటమయ్య అడ్డుకున్నాడు. కుక్క కాటుకు చెప్పు దెబ్బలాంటి సమాధానం నేనే ఇస్తానని వారిని సముదాయించాడు. అయ్యా, నేను మీకు అదే చెబుతామనుకుంటున్నాను. మీరు నూతిని నాకు అమ్మేశారు, కాని దానిలో నీళ్లు ఇంకా ఖాళీ చేయలేదు. వెంటనే నూతిలోని నీళ్లు ఖాళీ చేసి నూతిని నాకు అప్పచెప్పండి, లేదా మా నూతిలో ఇన్నాళ్ళు మీ నీళ్లు ఉంచుకున్నందుకు అద్దె కట్టండి అని గట్టిగా కూర్చున్నాడు. నూతిలో నీళ్లు ఖాళీ చేసి ఇవ్వడం గాని నీటి అద్దె కట్టడం గాని జరిగే పని కాదని సిద్ధులయ్యకి అర్థమైపోయింది. కథ అట్టం తిరగడంతో అత్యాశకపోతే అసలుకే మోసం వచ్చింది కదా అని సిద్ధులయ్య తేలుకుట్టిన దొంగ మాదిరి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు.
1: ఆర్సి కృష్ణస్వామిరాజు రచించిన రాణిగారి కథలు కథల సంపుటి నుండి నీతి అద్దే కథ విన్నారు. ఈ కథ చెప్పింది బి వనజ. ఇవి ఇయాల్టి కథిందాం కార్యక్రమంలో కథలు. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమవుతున్న అన్ని కార్యక్రమాలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదంటే మళ్లీ మళ్లీ వినాలనుకున్నా కూడా యూట్యూబ్ ఛానల్లో ఆ మరుసటి రోజు నుండి అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. రేపు జమటో 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 విజేత ప్రీతి ముండేతో వి వనజ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు లలిత సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ రామారావు పాడిన లలిత గీతాలు విందాము.

ఇప్పటి వరకు లలిత సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ రామారావు పాడిన లలిత గీతాల్ని విన్నారు. ఇప్పుడు డివి మోహనరాజు పాడిన మరొక లలిత గీతం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ముందుగా ఇయాల రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాలలో పల్లె పదాలు కార్యక్రమంలో ఈ పొద్దుమట్టు 6:20 మావల మండలం బట్టి సవర్గామ గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన గురుబోధ పాటలు, ఇంకా మావల మండలం వాఘాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్ రెడ్డి బృందం పాడిన సాయి భజనలు ప్రసారమవుతాయి. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రాత్రి 7:30 ప్రస్తుతం కంది పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ తో జి జ్యోతి పెట్టిన ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో బంతిపూల సాగు అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా లక్షతిపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రైతు పింగళి శ్రీనివాస్ తో కె లెనిన్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. బాసరుచులు కార్యక్రమంలో ఈ రాత్రి 9:30 ప్రముఖ రచయిత జాతశ్రీ వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి సంకెపల్లి నాగేంద్ర శర్మ కవితా పంక్తులు వింటారు. చదివినది ఎస్ రాజవర్ధన్. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో రాత్రి 10:00 పండిత్ జితేంద్ర అభిషేకి గాత్రం వినొచ్చు. ఇంకా రాత్రి 8:00 హుషారులో జోరైన సినిమా పాటలుంటాయి. హిందీ సినిమా పాటలు వినొచ్చు రాత్రి 9:40 ఫిల్మీగానే కార్యక్రమంలో. ఇక మధురిమలో హాయైన పాటలు వినొచ్చు రాత్రి 10:30. రేపు పొద్దుగల 5:50 నుంచి రాత్రి 11:00 ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలలో అంబటాల సంగతులు కార్యక్రమంలో రేపు పొద్దుగల 7:30 తిండితో మనం, పాలు పోషకాలు విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో కె లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా మన విత్తనం మనమే ఎంచుకోవాలి, వ్యవసాయం చేనేత శుభ్రత రంగాల్లో విధాన నిపుణులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి ప్రసంగం, అట్లనే కవితా శీర్షికన బి శైలజ సీఎ కవితలు 2వ భాగం వినొచ్చు. రేపు జమట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 విజేత ప్రీతి ముండేతో బి వనజ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఆదివాసీ కథాగానాలను వినిపించే కార్యక్రమంలో రేపు జమట్టు 6:20 భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యూబాయి బృందం పాడిన కొలాం పాటలు, ఇంకా తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి బృందం పాడిన కొలాం పాటలు వినొచ్చు రేపటి గిరిపదం కార్యక్రమంలో. రేపు రాత్రి 7:30 ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రేపు యాసంగి పంట కాలంలో సాగు చేయవలసిన పప్పు జాతి పంటలు, యాజమాన్యం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలిస్తారు. రైతు సోదరులు మీరు మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 2300081 లేదా 2950081 ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చు. పుస్తకంతో కార్యక్రమంలో రేపు రాత్రి 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 35వ భాగంలో ప్రముఖ వైనుకురాలు డాక్టర్ టి పద్మిని గురించి విశేషాలు వింటారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. మన పురాణాలు కార్యక్రమంలో రేపు రాత్రి 10:00 జయనత్ మండలం వెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం చెప్పిన రంభా రంపాలకుడు బుర్రకథ 3వ భాగం ప్రసారమవుతుంది. ఇవి ఇయాల రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇండీ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన చలో లోక్భవన్ సందర్భంగా పలువురు మంత్రులను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ఇండీ కూటమి రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. నైరుతి ఋతుపవనాల నిష్క్రమణతో రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలు అందిన వెంటనే లబ్దిదారుల ఎంపిక చేపడతామని అన్నారు. 2026-27 సంవత్సరానికి పథకం కోసం 147.99 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ రైతులకు 60%, బీసీ ఇతర రైతులకు 40% సబ్సిడీ అందిస్తామని తెలిపారు. సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేస్తామని, రైతులు తమకు నచ్చిన ఎంపానెల్ కంపెనీ నుంచి పరికరాలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని అన్నారు. పథకం కింద 37 రకాల వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు. చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగేలా ఎఫ్పీఓల ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్

0: సెంటర్ల ఏర్పాటును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రైతుల అభిప్రాయాలను తీసుకుని పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలకు నిరసనగా ఇండీ కూటమి ఆధ్వర్యంలో చెలో లోక్భవన్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో సేవ్ డెమోక్రసీ పేరుతో భారీ నిరసన చేపట్టారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో భారీ ఎత్తున కాంగ్రెస్, సీపీఐ శ్రేణులు తరలివచ్చాయి. నిరసన ప్రదర్శన ప్రారంభమైన కొద్దిసేపటికే పోలీసులు జోక్యం చేసుకుని ర్యాలీని అడ్డుకున్నారు. నిరసనలో పాల్గొన్న మంత్రులు, పలువురు నేతలను అరెస్టు చేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల అధ్యయనం ద్వారా పార్లమెంటరీ విధానాలపై మరింత అవగాహన పెంపొందించుకోవచ్చని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన విదేశీ అధ్యయన పర్యటనలో భాగంగా గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తదితరులు స్విట్జర్లాండ్లోని బెర్న్ పార్లమెంటరీ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్ పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య సాంప్రదాయాలు, చట్టాల రూపకల్పన, శాసనసభల పనితీరు, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై అధ్యయనం చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి తెలంగాణ మోడల్ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని రాష్ట కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యం, ఏకాగ్రతను మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యమన్నారు. గిట్టుబాటు ధర కల్పన, క్రయ విక్రయాల్లో పారదర్శకతే ధ్యేయంగా అమల్లోకి వచ్చిన జాతీయ మార్కెట్ విధానం ఈనాం ఖమ్మం మార్కెట్లో సత్ఫలితాలనిస్తోంది. ఈ మార్కెట్ విధానంపై రైతులకు అవగాహన పెరిగి అపోహలు తొలగాయి. దేశంలోని అన్ని మార్కెట్ల లావాదేవీలు ఖరీదుదారులకు, కమిషన్ ఏజెంట్లకు, అన్నదాతలకు అందుబాటులో ఉండడంతో అందరూ మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే 2 లక్షల మంది రైతులకు దీని ద్వారా సేవలందించి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ఖమ్మం మార్కెట్ ఉన్నత శ్రేణి అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ప్రప్రథమంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మార్కెట్ లో పేమెంట్ ఇంటిగ్రేషన్ అంటే తూకం ను కూడా ఈనాముకు అనుసంధానించి రైతుకు పూర్తి ఖచ్చితమైనటువంటి తూకం ను తెలియజేస్తూ వారికి కాంటా చిట్టీలో రేటు, ఖరీదారు పేరుతో సహా రేటుతో సహా మొత్తము వారికి తెలియవచ్చేటట్టుగా మేము చేయడం జరిగింది. రైతుకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
0: ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్, ఇండీ కూటమి, రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆరోపించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణను తప్పుపట్టడం సరికాదన్నారు. ఏఎస్డీ నిబంధనల ప్రకారమే మృతులు, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తున్నారని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వనపర్తి జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో టీబీ ముక్త్ అభియాన్ భారత్లో భాగంగా టీబీ రహిత గ్రామ పంచాయతీలుగా ఎంపికైన 57 గ్రామాలకు జిల్లా కలెక్టర్ ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,
2: మెడిసిన్స్ ఇస్తున్నాం కానీ కొంచెం మంది వేసుకోరు, వేసుకున్న వెంటనే దగ్గు ఉంటే మీరులో తగ్గిపోతుంది, దగ్గు తగ్గిపోయింది కదా అని మానేస్తారు మెడిసిన్. అలా మానేస్తే లోపల ఉన్న టీబీ ఏమవుతుంది, ఇంకా పెరిగిపోతా ఉంది. ఈ క్యాంపెయిన్ కంటిన్యూ చేయాలి. ఎవ్రీ విలేజ్ లో వి మస్ట్ అప్రిషియేట్ హూఎవర్ ఇస్ బికమింగ్ టీబీ ముక్.
0: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లిలోని సీఎస్ఐఆర్ సీసీఎంబి NX3 కేంద్రం భవిష్యత్తులో శాస్త్రీయ పరిశోధనా కార్యకలాపాల విస్తరణకు కీలక కేంద్రంగా నిలుస్తుందని సీఎస్ఐఆర్ సీసీఎంబి సంచాలకులు డాక్టర్ వినయ్ కె నందికూరి అన్నారు. బొమ్మాయిపల్లిలోని కేంద్రంలో శాస్త్రవేత్తల సమావేశంతో పాటు రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకునే పంట రకాలపై రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. కరీంనగర్ జిల్లాను టీబీ ముక్త్ భారత్ జిల్లాగా మార్చడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ,
3: ఏ విధంగా పోలియోని పారదోలినామో అదే విధంగా టీబీని కూడా మరి పారదోలే అవకాశం ఉంది కాబట్టి దానిలో అందరూ పాల్పంచుకోవాలని చెప్పేసి ఈ రోజు పిలుపుని కూడా జరిగింది. తప్పకుండా కూడా కరీంనగర్ జిల్లా మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పేసి 318 గ్రామ పంచాయతీలు కానీ 318 గ్రామ పంచాయతీలు కూడా రాబోయే రోజుల్లో టీబీ ముక్త గ్రామ పంచాయతీలుగా మారుతాయని చెప్పి పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను.
0: వాతావరణం. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కన్నా 3-5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉకపోతతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదిలాబాద్లో 37, భద్రాచలం మహబూబ్ నగర్లో 36.2 డిగ్రీలు, హైదరాబాద్లో 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు రాష్టం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. ఈ రోజు ఉత్తర మధ్య తెలంగాణ నుంచి రుతుపవనాలు వెళ్లిపోతుండగా రేపటికల్లా రాష్టం నుంచి పూర్తి స్థాయిలో నిష్క్రమిస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని రైతు వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి సూచించారు. మహబూబ్ నగర్ లో జరిగిన కిసాన్ మేళాలో ఆయన ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తాలతో కలిసి పాల్గొన్నారు. మీడియా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలంగాణ రాష్ట మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచించారు. నిర్మల్లో 2 రోజుల జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో భాగంగా హైదరాబాద్లో డిసెంబర్ 7 నుంచి 3 రోజుల పాటు రక్ష ఎక్స్పో నిర్వహించనున్నారు. డిసెంబర్ 9న ప్రత్యేక ఎయిర్ షో కూడా నిర్వహించనున్నట్లు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. బీఎస్ఎన్ఎల్ 164వ విడత ఫ్యాన్సీ మొబైల్ నెంబర్ల ఈ వేలాన్ని ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు eauction.bsnl.co.in వెబ్సైట్లో ఉచితంగా నమోదు చేసుకుని వేలంలో పాల్గొనవచ్చు. తమకు నచ్చిన ప్రీమియం మొబైల్ నంబర్ల లభ్యత, వేలం విధానం వివరాలను వెబ్సైట్లో తెలుసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి లాభాలు, బొగ్గు ఉత్పత్తి తగ్గాయని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో సమావేశమైన అనంతరం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. భూముల రీసర్వేసు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇండి కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన చలో లోక్భవన్ సందర్భంగా పలువురు మంత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05కు జాతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో ఇలా మావల మండలం బట్టిసావర్గామ గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన గురుబోధ పాటలు, ఇంకా మావల మండలం వాఘాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్ రెడ్డి బృందం పాడిన సాయి భజనలు వినే ముందు కొన్ని ప్రకటనలు.
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
7: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది మన యాస, మన భాషలో ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. జనపదాలు లేక జానపదాలు, చేస్తున్న వృత్తి మీదనో లేదంటే అప్పటికప్పుడు జరుగుతున్న విషయాల మీదనో కైగట్టి పాడుకునే పాటలే ఈ జానపదాలు. ప్రతి ఆది మంగళ గురువారాల్లో ఈ పల్లె పదాలు కార్యక్రమంలో ఎన్నో తీర్లైన పాటలు వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. అయితే ఇలా ముందుగా మావల మండలం బట్టి సావర్గామ గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన గురుబోధ పాటలు విందాం. అక్షరం నేర్పి జీవితానికి ఒక రూపాన్నిచ్చే దేవుడు గురువు. అమ్మ మొదటి గురువైతే ఆ జీవితానికి అర్థం చెప్పేవాడు ఉపాధ్యాయుడు. ఎందుకంటే అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తారు. అలాంటి గురువు యొక్క గొప్పతనాన్ని ఎంత వర్ణించినా తక్కువే. ఇప్పుడు విందాం మరి గురుబోధ పాటలు.
2: నా పేరు దర్శనాల గంగమ్మ. మా ఊరు బట్టి సౌరుగామ. మా మండలు మావాల. మేము గురుబోధన పాటలు పాడుతున్నాము. నాతోని వాడేటోళ్లు దర్శనాల పొచ్చు, కొత్తూరు అడెల్ల దర్శనాల లక్ష్మి. తన బుద్ధి తన జ్ఞానం తనకే లవసింతంటే మేము ఎన్నెన్నో పనులు చేసుకుని బతుకుతామని మన మనసు ఎన్నెక్కలో చెప్పుతుంది. అంటే ఆ చింతలో వాడకుండా ఏదో జరిగేటిదే జరుపుకునాలా, చింత వేయొద్దు అన్నమాట.

మన జలమ పుట్టినప్పుడు అది పోయేటప్పుడు దేనికి చెప్పిపోతాము అని అర్థం. బొందితో చెప్పిపోతావా, ఎంతో చెప్పిపోతావా అని.

ఇల్లు పాత పడ్డ చూడంటే ఇక మన శరీరం పెద్ద మనుషులమైన మీకు పాత పడ్డది ఇల్లు మరలా కట్టబోయితే దొరకది అని చెప్తున్నాడు.

శంకరుడు సందిరా కూర్చున్నాడు. శంకన జోలేసి అడగతాంద కచ్చిండు శంకరుడు. తల్లి బిడలు మాట్లాడుకుంటా ఏరిండు దయగల్ల ముచ్చట అని చెప్పుకుంటున్నాడు.

0: మావల మండలం బట్టి సవర్గామ గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన గురుబోధ పాటలవి.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమం. ఇప్పుడు మావలా మండలం వాఘాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్ రెడ్డి బృందం పాడిన సాయి భజనలు విందాం.

0: కనిపించే ప్రతి అనుభనువులో నేనున్నాను అని అన్నారు సాయిబాబా. పువ్వుల్లో, నవ్వుల్లో, సకల చరాచర రాసుల్లో సాయి కొలువై ఉన్నారు. అది ఎలాగో ఈ పాటలో వినండి.
1: విరబూసిన పువ్వులలోనా, విరబూసిన పువ్వులలోనా, పసిపాపల నవ్వులలోనా కనిపించ

సాయినాథుడు నిద్రబోవడమేమిటి అని కదూ మీ సందేహం. నిజమే, అసలు దేవుడు నిద్రబోతాడా? ఆయనే గనక నిద్రబోతే ఈ సృష్టి సంగతేమిటి? నిద్ర నుండి మేలుకోవయ్యా, మా సంగతి చూడవయ్యా అని అర్థం. అదే మేలుకొలుపు.

మావలా మండలం వాఘాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్ రెడ్డి బృందం పడిన సాయి భజన రవి. ఇది ఇయాల్టి పల్లె పదాలు కార్యక్రమం. రేపు జమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యూబాయి బృందం పాడిన కొలాం పాటలు, ఇంకా తలమడుగు మండలం రేపు

కులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి బృందం పడిన కులం పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. విద్య ఉద్యోగ సమాచారం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని కేబీ కాంప్లెక్స్లో గల ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ టంగుటూరి వెంకట లక్ష్మీ నరసింహరావు ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 50 ఏళ్లలోపు పదో తరగతి ఉత్తీర్ణులు, ఫెయిలైన వారికి కూడా 2-వీలర్ మెకానిక్ 30 రోజులు, సీసీటీవీ ఇన్స్టాలేషన్ 14 రోజుల శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ నెల 15లోపు సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ శిక్షణ 26 అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుంది. మరొక సమాచారం. ఐటీడీఏల పరిధిలోని మైదాన ప్రాంత జిల్లాలకు చెందిన ఎస్టీ అభ్యర్థులకు పోలీస్ శాఖ చేపట్టిన ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఈ మేరకు పీఈటీసీ డైరెక్టర్ డాక్టర్ సముజ్వల, ఆసక్తి కలిగిన ఎస్టీ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ నెల 9 అంటే రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరిట్ ఆధారంగా 100 మందిని ఎంపిక చేసి శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ను అందిస్తామని తెలిపారు. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0402754014. బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సంబంధించి దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలా మాయాదేవి ఒక ప్రకటనలో విడుదల చేశారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బీసీ విద్యార్థులకు ఈ పథకం కింద 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న విషయం తెలియజేశారు. అర్హులైన విద్యార్థులు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్ అడ్రస్ https://www.telanganaepass.cgg.gov.in.

మరొక సమాచారం. పోలీసు ఉద్యోగాలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు 2 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇంటర్ డిగ్రీ ఉత్తీర్ణులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యర్థులు ఈ నెల 10వ తేదీలోగా ఆదిలాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు విద్యార్హత, కుల, ఆదాయ ధృవపత్రాలు, పోలీసు ఉద్యోగ దరఖాస్తు పత్రం, ఆధార్ కార్డ్, 2 ఫోటోలు సమర్పించాలి.

0: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిరుద్యోగ యువతకు ఈ నెల 29న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొట్టే గణేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. హరే కృష్ణ మూవ్మెంట్ ఛారిటీస్ ఫౌండేషన్ కంపెనీలో 67 ఖాళీలు, ఆదర్శ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 34 ఖాళీలున్నట్లు తెలియజేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఆదిలాబాద్ జిల్లాలోనే ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత పత్రాలు, ఆధార్, ఎంప్లాయ్మెంట్ కార్డుతో అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరు కావాలని సూచించారు. విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్.
1: వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ ఈ ఏడాది $1 ట్రిలియన్ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించారు.

0: వల్ల సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరనుందని, దేశ యువత ప్రజలు చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. వస్తు సేవల పన్ను జీఎస్టీని నిబంధనలలో పన్ను అధికారులకు ఉన్న అరెస్టు చేసే అధికారాలను ఉపసంహరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచింది. జరిమానా, జైలు శిక్ష లేదా రెండూ విధించే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థానాల నిర్ణయానికే వదిలిపెట్టింది. పన్ను చెల్లింపులు ఆలస్యం చేసినా, పొరపాట్లు దొర్నిలా లేదా చెల్లింపులు పెండింగ్లో ఉన్నా పన్ను చెల్లింపుదారులు రికవరీ, వడ్డీ, దామాషా ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేసింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఈ సమావేశంలో వస్తు సేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని స్పష్టం చేశారు. నోటీసులు, విచారణ ప్రక్రియల నిర్వహణకు ఒకే రకమైన ప్రమాణాలను అనుసరించాలని కౌన్సిల్ సిఫార్సు చేసినట్లు తెలిపారు. 10,000 రూపాయలు అంతకంటే తక్కువ విలువ ఉన్న పన్ను వివాదాలకు ఎటువంటి నోటీసులు జారీ చేయకూడదని, అలాగే అంతకంటే తక్కువ మొత్తం కలిగిన పెండింగ్ నోటీసులను కూడా ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
1: GST Council today has recommended common standards for notices and proceedings and no notices below the prescribed monetary threshold of 10,000 rupees, including withdrawal of pending notices below the said threshold. We will not be issuing any notices for monetary threshold of 10,000 or below.
0: భారత్ గత ఏడాది 863 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసిందని, ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ముందస్తు సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సదస్సు వచ్చే నెల 12-13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ హెచ్చుదగ్గులకు గురవుతున్న నేపథ్యంలో ప్రపంచ వృద్ధి రేటు 3% కంటే తక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నప్పటికీ, భారత్ ఎగుమతులు ఏడాదిలోనే దాదాపు 16% వృద్ధిని కనబరిచాయని గోయల్ స్పష్టం చేశారు. భారత్ 7% పైగా వృద్ధి రేటును కొనసాగిస్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
2: 16% growth in a year in which international trade is expected to barely grow by 2.5 or 3%, and we are very confident that the current year will give an upward of 7% growth, maintaining the fastest growing large economy.
0: న్యూఢిల్లీలో జరుగుతున్న మహిళా శిశు అభివృద్ధి శాఖాధిపతుల ముగింపు సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఈ రోజు ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో అన్ని రాష్ట్రాల నుంచి మహిళా శిశు అభివృద్ధి రంగానికి చెందిన రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోషకాహారం, తొలిదశ విద్య, బాలల పరిరక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 కీలక అంశాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తోంది. కృత్రిమ మేధ నియంత్రణపై సంప్రదింపుల పత్రాన్ని వచ్చే నెలలోపు విడుదల చేయనున్నట్లు ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026 ది ప్రామిస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నివేదికను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ పత్రం ఏఐ భద్రత, సైబర్ సెక్యూరిటీ, ప్రయోజనాలు, నష్టాలపై దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు. సాంకేతికత ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందేలా చూడాల్సిన అవసరాన్ని ఇది ప్రస్తావిస్తుందని అన్నారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం వల్ల సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగానే ఈ విధానం ఉందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగమయ్యేందుకు యువత తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను పెంచుకోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పిలుపునిచ్చారు. నోయిడాలోని ఒక విద్యాసంస్థలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, పెరుగుతున్న అవకాశాలను అందుకోవడానికి నాణ్యమైన విద్య, నిరంతర అభ్యాసం, నైపుణ్యాభివృద్ది అత్యంత కీలకమని అన్నారు. దేశ నిర్మాణంలో యువత పాత్రను ప్రస్తావిస్తూ దేశ ప్రగతికి యువశక్తి అత్యంత కీలకమని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 విద్యను మరింత సరళంగా, నైపుణ్య ఆధారితంగా మార్చిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో జరిగిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ టీంలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ప్రారంభించారు. టీబీ నివారణ, ముందస్తు నిర్ధారణ, సమయానుకూల వైద్యం, వివక్షతను నిర్మూలించడం వంటి సందేశాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి యువత శక్తిని ఉపయోగించుకోవడం ఈ జోష్ టీం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ, క్షయవ్యాధి నిర్మూలన అనే లక్ష్యం కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరదని ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఫ్రంట్లైన్ కార్మికులు, ముఖ్యంగా దేశ యువత చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని అన్నారు. టీబీని నివారించవచ్చని, పూర్తిగా నయం చేయవచ్చని, వ్యాధి బారిన పడిన ఏ ఒక్కరూ వివక్షకు గురికాకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, పౌరులు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడినప్పుడే స్వస్థ నాగరిక్, స్వస్థ సమాజ్, స్వస్థ దేశ్ కల నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. భారత్ ఇంధన రంగంలో తయారీ కేంద్రంగా ఎదుగుతున్న తరుణంలో సాంప్రదాయేతర పవన విద్యుత్ రంగానికి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చెన్నైలో ఈరోజు నిర్వహించిన విండ్ ఎనర్జీ 2026 సదస్సు ప్రారంభోత్సవంలో నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో తయారీ రంగం వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. దేశ ఎగుమతులు 43.8 మిలియన్ డాలర్లకు పెరిగాయని, ఆర్థిక వ్యవస్థ 8% వృద్ధిని నమోదు చేసిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధినేతగా సుదీర్ఘ కాలం పాటు సేవలందిస్తూ రాజ్యాంగ పదవుల్లో 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఒక అరుదైన రికార్డని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ సందర్భంగా వారణాసిలోని రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన 2 రోజుల నమో బుక్ ఫెస్ట్లో జితేంద్ర సింగ్ మాట్లాడారు. నరేంద్ర మోదీ జీవితం, వ్యక్తిత్వం, నాయకత్వం, విధానాలకు సంబంధించిన 500కు పైగా పుస్తకాలను ఒకే వేదికపై ప్రదర్శించారు. స్మార్ట్ మీటర్లు కేవలం సాంకేతికత ఆవిష్కరణగానే మిగిలిపోకుండా వినియోగదారులకు, విద్యుత్ పంపిణీ సంస్థలకు మధ్య వారధిగా మారాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పంపిణీ విభాగ సంయుక్త కార్యదర్శి శశాంక్ మిశ్రా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన 11వ మీటరింగ్ ఇండియా 2026 సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత విద్యుత్ రంగాన్ని డిజిటలైజ్ చేసే క్రమంలో స్మార్ట్ మీటరింగ్ అత్యంత కీలక దశకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 20 కోట్ల స్మార్ట్ మీటర్లకు ఆమోదం లభించగా, ఇప్పటికే 7 కోట్లకు పైగా మీటర్లను అమర్చినట్లు వెల్లడించారు. ప్రాంతీయ ఇంధన సహకారం ఇంధన భద్రతతో పాటు సురక్షితమైన, స్థిరమైన, అందరికీ అందుబాటులో ఉండే హరిత ఇంధన భవిష్యత్తు సాధనకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపద యస్సో నాయక్ అన్నారు. ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఈరోజు జరిగిన 20వ ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఎనర్జీ మినిస్టర్ సమావేశంలో ఆయన భారత్ తరపున పాల్గొన్నారు. భారత్ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ విధానం ఆసియాన్ దేశాలతో ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తూ ఆసియాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఎనర్జీ కోఆపరేషన్ 2026-2030ను మంత్రి స్వాగతించారు. ఆయుష్ సేవల రంగం మహిళలకు భారీగా ఉపాధి కల్పిస్తుందన్న ప్రధాన రంగంగా ఎదుగుతోందని ఆయుష్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వెల్నెస్ కేంద్రాలతో సహా పలు కీలక విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం 50%కి పైగా నమోదైందని పేర్కొంది. ఈ రంగం కల్పిస్తున్న ఉపాధి అవకాశాల గురించి ఆయుష్ కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ మాట్లాడుతూ, విస్తరిస్తున్న ఆయుష్ సేవల రంగం ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్, విద్యా రంగాలలో యువతకు అర్థవంతమైన ఉద్యోగావకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరదని, దేశ యువత ప్రజలు చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ప్రతిరోజు రైతుల కోసం ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలలో విత్తనం వేసి నుంచైతే పంట చేతికొచ్చేదాకా కాలానికి అనుగుణంగా రైతన్నలు సాగు చేసడానికి వీలుగా అన్ని రకాల పంటలకు తగిన జాగ్రత్తలు, సూచనలు, మెలకువలు ఆయా రంగాలలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో ముచ్చట రూపంలో అందించే కార్యక్రమం. ఇలా ప్రస్తుతం కంది పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ తో జి జ్యోతి పెట్టిన ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో బంతిపూల సాగు అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రైతు పింగళి శ్రీనివాస్ తో కే లెనిన్ పెట్టిన ముచ్చట విందాం. ముందుగా వాతావరణం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇలా వాతావరణం మామూలుగా ఉండే గడిచిన 24 గంటల్లో గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. గాలిలో తేమ 64% ఉండే, ఇక రాగల 2 రోజుల్లో కూడా ఆకాశం నిర్మలంగా ఉండి గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పుడు ఒక ప్రకటన.
4: మిట్టీ కి సెహత్ బిగడనే లగి హై. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी. माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ,
5: पर हम तो सभी डाले हैं.
4: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
5: सच है
4: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
5: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
6: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
3: ఇది 100.2 FM మనసు నిండా. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే ఎక్కువ మంది రైతన్నలు పత్తితో పాటు సోయాబీన్, ఇంకా తొగరి పంటను సాగు చేస్తున్నారు. అయితే తొగరి పంటలో ప్రస్తుతం పూత మరియు కాయదశలో ఉంది. ఈ దశలో ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా కంది పంటలో ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎలాంటి మెలకువలు పాటించాలో ఆ ముచ్చట్లు విందాం ఇప్పుడు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్తో జి జ్యోతి పెట్టిన ముచ్చటలో.
7: నమస్కారం డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు.
8: నమస్కారం అండి.
7: సార్ చెప్పండి, మన జిల్లాలో కంది ఎన్ని ఎకరాల్లో సాగులో ఉంది?
8: ప్రస్తుతం మన ఆదిలాబాద్ జిల్లాలో సాధారణంగా ఖరీఫ్ సీజన్లో కంది పంటను సాగు చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 60-70 వేల ఎకరాలలో కంది పంట సాగు చేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా చూసినట్టయితే ముఖ్యంగా అంతర పంటగా పత్తిలో అంతర పంటగా, అదేవిధంగా సోయాలో అంతర పంటగా చాలా ప్రాంతాల్లో రైసులు సాగు చేయడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో చూసినట్టయితే ఏకపంటగా కూడా కంది పంటను సాగు చేస్తూ ఉన్నారు.
7: అయితే మన జిల్లాలో ఇప్పుడు కంది ఏ దశలో ఉంది?
8: మన రైతులు జూన్ 1వ వారంలో విత్తుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం వర్షాలు కొద్దిగా లేట్ కావడం వల్ల దాదాపు జూన్ 20 తర్వాత మాత్రమే చాలా ప్రాంతాల్లో కూడా మన కంది పంట మొలకెత్తడం జరిగింది. సో ఇప్పుడు చూసినట్టయితే దాదాపు 3-3.5 నెలల్లో, అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి రైతులు వేసిన సమయాన్ని బట్టి చూసినట్టయితే ప్రస్తుతము శాకే దశలో, ఇంకా మనకు పూత రాలేదు. అంటే రైతులు ఇక్కడ జిల్లాలో చూసినట్టయితే వివిధ రకాలను, అంటే కొన్ని స్వల్పకాలిక రకాలు ఉంటాయి, కొన్ని మధ్యస్థ కాలిక రకాలు ఉంటాయి, అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు రైతు సోదరులు సాగు చేస్తూ ఉన్నారు. సో ఏదైనా కూడా స్వల్పకాలికమైన మధ్యకాలికమైన అంటే మొదటి 4 నెలలు పంట కాలం అంతా కూడా శాఖీయ దశలో ఉంటుంది. ఆ 4 నెలల నుండి

0: తర్వాత మిగిలిన ఒక 45 నుండి 65 రోజుల దశ మనకు పూత దశలో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా 15-20 రోజుల్లో మన ఆదిలాబాద్ జిల్లాలో సాగు చేసిన రకాన్ని బట్టి చూసినట్టయితే మనకు పూత రావడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే ప్రస్తుతం కంది పంట దిగుబడిని ప్రభావితం చేసేటువంటి అంశాల గురించి వివరించండి.
0: మన కంది పంటను చూసినట్టయితే ముఖ్యంగా దిగుబడిని ప్రభావితం చేసే అంశాలలో పూత రాలడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పూత రాలడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా చూసినట్టయితే బిడ్డ పరిస్థితులు కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఎల్లినో ప్రభావం వల్ల మనకు సరైన వర్షాలు కురవలేదు. సో ఇక్కడ రైతు సోదరులు తేలికపాటి భూమిలో సాగు చేస్తుంటారు, నల్లరేగడి భూమిలో కూడా సాగు చేస్తుంటారు. నల్లరేగడి భూములలో కొద్దిగా తేమ ఉంటుంది కాబట్టి కొద్దిగా పంటకు నష్టం ఉంటుంది. అదే తేలికపాటి భూమిలో చూసినట్టయితే మనకు వెంటనే కొద్దిగా నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ బిట్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ లేకపోతే కొన్ని ప్రాంతాల్లో రైతు సోదరులకు నీటి వసతి అధికంగా ఉండడం వల్ల అవసరానికి మించి మోతాదుకు మించి నీళ్లు కూడా పెట్టడం జరుగుతుంటుంది. సో బిట్ట పరిస్థితులున్నా లేకపోతే అధిక తేమ వల్ల కూడా మనకు సర్వసాధారణంగా కంది పంటలో పూత రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే మన దిగుబడి అనేది కేవలం పూత మీద మాత్రమే ఆధారపడి ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత పూత రాలుతుంటే దిగుబడి కూడా అంత తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది, సరి అయిన మోతాదులో మనము ఈ పోషకాల యాజమాన్యం చేపట్టకపోయినా కూడా మనకు అంటే వివిధ రకాలంటే పోషక లోపాలు ముఖ్యంగా చూసినట్టయితే జింకు లోపం కావచ్చు, ఇనుము ధాతు లోపం కావచ్చు, బోరాన్ లోపం కావచ్చు, లేకపోతే పోషకాలలో సమతుల్యత లోపించడం వల్ల కావచ్చు మనకు ఈ పూత రాలిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మూడవది చూసినట్టయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనటువంటి ఇప్పుడు మనం చూసినట్టయితే ఒకేసారి మనకు చిరుజల్లులు కురియవచ్చు, పొగమంచు రావచ్చు, లేకపోతే ఆకాశం మబ్బుగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి సమయాలలో ఏమవుతుందంటే లేదంటే బిట్ట పరిస్థితులు ఇప్పుడు రాత్రిపూట మనం చూసినట్టయితే బాగా వేడి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి చీడపీడలు మనకు ఆశించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వాతావరణ పరిస్థితుల వల్ల కూడా వివిధ రకాల చీడపీడల యొక్క ఉధృతి పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని వల్ల కూడా మనకు దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసినప్పుడు రైతు సోదరులు నీటి యాజమాన్యం పైన లేకపోతే ఎరువుల యాజమాన్యం పైన తర్వాత ఈ చీడపీడల యాజమాన్యం పైన జాగ్రత్త తీసుకుంటూ పూత రాలకుండా మనం చూసినప్పుడు మాత్రమే మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే ప్రభావితం చేసే అంశాల్లో మొట్టమొదటిది పూత రాలిపోవడం అని చెప్పారు కదా, అయితే మరి ఈ కందిలో పూత రాలిపోవడానికి గల కారణాలను చెప్పండి.
0: అది ఇంతకుముందు చెప్పినటువంటి ప్రతిది కారణమే. అంటే వాతావరణ పరిస్థితులు కావచ్చు, అధిక తేమ కావచ్చు, బిట్ట పరిస్థితులు కావచ్చు, లేకపోతే వివిధ రకాలైనటువంటి చీడపీడలు ముఖ్యంగా శనగ పచ్చ పురుగు కావచ్చు, మారక మచ్చల పురుగు కావచ్చు, ఇటువంటి రకరకాల పురుగులు అనేటివి మనకు ఎక్కువగా ఆశించడం జరుగుతుంటుంది వాతావరణ పరిస్థితులు బట్టి. అవన్నీ కూడా మనకు కారకాలుగా ఒక్కొక్కసారి మనం చూసినట్టయితే కింద రైతులు చాలా వరకు ఎక్కువ మొత్తంలో నీళ్లు ఇచ్చేస్తుంటారు. అది కూడా చాలా ఎక్కువ మొత్తంలో, అంటే పూత ఏ దశలో స్టార్టింగ్ లో ఇవ్వాలనా, అంటే పూత రావడానికి ముందు ఇవ్వాలనా, పూత మధ్యస్థంగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇవ్వాలనా, లేకపోతే కాయ సట్టబట్టినప్పుడు ఇవ్వాలనా, ఇది రైతు సోదరులు తప్పకుండా తెలుసుకోవాలి. అది తెలియకుండా మనము ఎక్కువ మోతాదులో నీళ్ళు ఇచ్చినప్పుడు సర్వసాధారణంగా పూత ఎక్కువ రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది, సర్వసాధారణంగా ముఖ్యంగా ఆకాశం మబ్బులు ఉన్నప్పుడు, మేఘావృతంగా ఉన్నప్పుడు, చిరుజల్లులు పట్టినప్పుడు మనకు చాలా వరకు ఈ పూత రాలిపోవడానికి అవకాశం ఉంది. పొగమంచు కూడా ఒక కారణం. పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల కూడా చాలా ప్రాంతాల్లో మనకు పూత రాలుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఒక కారకాలుగా మనము, అంటే కందిలో పూత వస్తుంటుంది, మళ్ళీ మళ్ళీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మొదట వచ్చినటువంటి పూత రాలిపోయినట్టయితే అది తప్పకుండా దిగుబడిపై ప్రభావితం చూపుతుంది. కాబట్టి పూత రాలకుండా మనం ఏ విధమైన జాగ్రత్త తీసుకుంటామో అనే దాని మీదే ఈ దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది అన్నట్టు.
1: ఈ కందిలో నీటి యాజమాన్యం ఎప్పుడు ఎలా చేస్తారు?
0: నీటి యాజమాన్యం అనేది కంది పంటలో చాలా ఇంపార్టెంట్. అంటే యాక్చువల్గా ఇది బిట్ట పరిస్థితులను తట్టుకునే పంట అయినప్పటికీ కూడా ముఖ్యంగా కంటిన్యూస్ గా మనకు నేలలో తేమ లేనప్పుడు ఏమవుతుందంటే ఆ పూత అనేది వెంటనే రాలిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్ల లేదు అంటే వర్షాధారంగా సాగు చేసినటువంటి పంటకు నీటి పారుదల కనీసము ఒక క్రిటికల్ స్టేజ్ అంటే పూత దశ తర్వాత కాయ దశలో ఒక రెండు తడులు ఇచ్చిన దానికి మనం దిగుబడి 2 రెట్లు తీసుకోవడానికి అవకాశం, డబుల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ క్రిటికల్ స్టేజెస్ లో ఎట్టి పరిస్థితులు కూడా నేలలో తేమ సరి అయిన పాలలో ఉన్నదా లేదా అనేది తప్పకుండా రైతులు చూసుకోవాలి. ఒకవేళ నేలలో అసలు తేమ లేదు అని అనిపించిందంటే కంపల్సరీ మనము పూ మొగ్గ స్టార్టింగ్ లో అంటే పూత 50% బాగా పూత బట్టి మొత్తం ఆ పంట అంతా కూడా పసుపచ్చ రంగులో ఉన్నప్పుడు అప్పుడు కాకుండా పూ మొగ్గ స్టార్ట్ అయినప్పుడే మనం ఒక మరీ ఎక్కువ కాకుండా కొద్ది మోతాదులో మన తడులు తప్పకుండా ఇచ్చుకోవాలి. తర్వాత మరొకసారి అవసరం పడితే పూత దశ అయిపోయి అంటే 50-60% పూత అయిపోయిన తర్వాత కాయ సట్ట

0: పడే దశలో మళ్ళీ ఒకసారి నీటి తడిచుకున్నట్టయితే కందిలో దాదాపు డబుల్ మనము దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఎప్పుడైతే పూత బాగా ఉన్నప్పుడు మనము తడులు ఇచ్చుకుంటూ పోతే ఏమైతుందంటే వెంటనే అధిక తేమ వల్ల పూత అంతా కూడా రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రైతు సోదరులు కంది పంటల్లో నీళ్లు ఇవ్వాలనుకుంటే పూ మొగ్గ దశలో కానీ కాయ సట్ట దశలో మాత్రమే నీళ్లు ఇచ్చినట్టయితే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అలాగే పోషకాల యాజమాన్యం గురించి కూడా చెప్పండి.
0: పోషకాల యాజమానం అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంది పంట ఆరు నుండి 7 నెలల పంట కాలాన్ని కలిగి ఉంటుంది. అది రకాన్ని బట్టి మనం చూసినట్టయితే దాదాపు 160 నుండి 180 పైన ఉన్నటువంటి రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో చూసినప్పుడు ఏంటంటే దాదాపు మనకు శాకీయ దశ అయిన తర్వాత ఈ ఫ్లవరింగ్ స్టేజ్ పూత దశ వచ్చినప్పటి నుండి చివరి కాయ ఎండే వరకు కూడా మనము ఈ పోషకాల యాజమానం అనేది చేపట్టాలి. ఎందుకంటే ఈ పోషకాల యాజమానం సరిగా చేపట్టకపోవడం వల్ల ముఖ్యంగా పూత ఎక్కువగా రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల తప్పనిసరిగా ప్రతి వారం నుండి 10 రోజులకు ఒకసారి వివిధ రకాల పోషకాల కాంబినేషన్స్ మనకు నత్రజని భాస్వరం పొటాషియంతో కూడినటువంటి మనకు అందుబాటులో ఉంటే ఎరువులు వాటిని 1 కిలో 200 లీటర్కి కలుపుకొని మనము అంటే 10 గ్రాముల లీటర్ నీటి కలుపుకొని లేదంటే 1 కిలో లేదా 2 కిలోల ప్యాకెట్స్ మనము 200 లీటర్ కలుపుకొని ఒక వారం 10 రోజుల వ్యవధిలో అట్లీస్ట్ ఒక పంట కాలంలో 2 నుండి 3 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్టయితే పూత అనేది రాలిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు వివిధ రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు కూడా ముఖ్యంగా జింక్ కావచ్చు, ఇనుము కావచ్చు, తర్వాత బోరాన్ కావచ్చు, వీటి లోపించినప్పుడు నేలలో గానీ పంటలో గానీ లోపించినట్టయితే మన పూత అనేది ఎక్కువగా రాలిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులు తప్పకుండా ఈ ఫార్ములా 4 అనేది మార్కెట్ లో మనకు అందుబాటులో ఉంటే ఫార్ములా 4 గానీ ఫార్ములా 5 అనేది గానీ దాదాపు 5 గ్రాముల లీటర్ నీటి కలుపుకొని మనము 1 లేదా 2 సార్లు మనము ఆ దశలో పిచికారి చేసుకున్నట్టయితే పూత రాలకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటితో పాటు ఇంతకుముందు చెప్పినటువంటి 3019 కావచ్చు, 13045 కావచ్చు, వివిధ రకాలటువంటి ఈ ఎరువుల్ని మనకు దాదాపు 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనము ప్రతి 10 రోజులకు ఒకసారి పిచికారి చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు అంటే ఏ విధంగా కూడా పూత రాలకుండా మంచి దిగుబడులు, కాయ బరువు అంటే సైజు కూడా పెరగడానికి, గింజ సైజు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.
1: ఈ కంది పంటలో చీడపీడల యాజమాన్యం గురించి కూడా చెప్పండి.
0: ఈ చీడపీడలు కూడా ఇంతకుముందు చెప్పినట్టు వాతావరణం పైన ఆధారపడి ఈ చీడపీడల సమస్య అనేది ఉండడానికి అవకాశం. ముఖ్యంగా ఈ సంవత్సరం మనకు వర్షాలు తక్కువగా ఉన్నాయి, ప్రస్తుతం ఆకాశం మేఘావృతం గానీ చిరుజల్లులు గానీ ఇటువంటి లేవు. కాబట్టి సర్వసాధారణంగా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ముఖ్యంగా శనగ పచ్చ పురుగు, మారక మచ్చల పురుగు అనేటివి ఎక్కువగా కంది పంటలో డ్యామేజ్ చేస్తాయి. అయినప్పటికీ కూడా రైతు సోదరులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. పూ మొగ్గ దశలోనే తప్పకుండా వేప నూనె 1500 ppm ను 5 ml లీటర్ నీటి కలుపుకొని తప్పనిసరిగా మనం పిచికారి చేసుకోవాలి. అలా చేసుకున్నట్టయితే ముఖ్యంగా తొలి దశలో తల్లి పురుగులు పెట్టే గుడ్డులన్నీ కూడా పూర్తిగా చంపడానికి అవకాశం ఉంటుంది. తర్వాతి దశలో లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం వల్ల ఈ పురుగు యొక్క ఉధృతిని, శనగపచ్చ పురుగు కావచ్చు, మారక మచ్చల పురుగు యొక్క ఉధృతిని మనం గమనించుకోవడానికి అవకాశం ఉంది. లింగాకర్షక బుట్టలు 4 నుండి 5 కంపల్సరీ మనము చేలలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఒకవేళ ఇంకా ఉధృతి ఎక్కువగా ఉండి శనగపచ్చ పురుగు కానీ మారక మచ్చల పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వివిధ రకాలైనటువంటి మందులు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్పైనోసైడ్ కావచ్చు, లేకపోతే క్లోరాంథ్రిన్ పురుగులు కావచ్చు, లేకపోతే నోవాల్యూరాన్ కావచ్చు, వివిధ రకాలైన పురుగు మందులు మనకు అందుబాటులో అవసరాన్ని బట్టి పిచికారి చేసుకున్నట్టయితే ఈ శనగపచ్చ పురుగు మరియు మారక మచ్చల యొక్క పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బెట్ట పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ కాయ ఈగ అనేది ఒకటి రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి తప్పకుండా ఎస్పేట్ కానీ ప్రొఫెనోపస్ ఇటువంటి మందుల్ని మనం పిచికారి చేసుకున్నట్టయితే ముఖ్యంగా అంటే ఈ 20 నుండి 30% పైన దిగుబడి అనేది కేవలం ఈ పురుగు యొక్క ఉధృతి పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి సరైన సమయంలో సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల ముఖ్యంగా శనగపచ్చ పురుగు కానీ మారక మచ్చల పురుగు కానీ ఈ కాయ ఈగ మొత్తం కూడా అదుపులో ఉంచుకోవడం వల్ల మంచి దిగుబడులు కంది పంటలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: చాలా ధన్యవాదాలు సార్. కంది పంటలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను రైతన్నలకు చక్కగా అందించారు. మీరు చెప్పినటువంటి జాగ్రత్తలను తీసుకుని కంది పంటలో అధిక దిగుబడిని సాధిస్తారని ఆశిద్దాం. ధన్యవాదాలు. ఇప్పటి వరకు ప్రస్తుతం కంది పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ తో జి జ్యోతి పెట్టిన ముచ్చట విన్నారు.
2: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
3: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
2: అదేలా?
3: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
4: ఇది ఎవరి నంబర్ బాబు?
3: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
2: అదేంటయ్యా విశేషజ్ఞ.

0: అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
1: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
2: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
1: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
2: నిజంగా
1: 16 నెలల నిజం.
3: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1800 1551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
4: ఇది మన యాస, మన బస్సులో ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇప్పుడు రైతు అంతరంగం. ఈ శీర్షికన ఎందరో రైతన్నలు తాము సాగు చేస్తున్న వ్యవసాయ పద్ధతులు, కూరగాయల సాగు, పాడి పశువుల పెంపకం, ఇలాంటి రంగాలలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి ఎలా అధిక దిగుబడిని పొందుతున్నారో, అందులో పాటించిన లాభ నష్టాలు, పాటించిన మెలకువలు, జాగ్రత్తలు, ఇవన్నీ వారి ముచ్చట్లోనే తెలియజేస్తున్నారు. ఇలాంటి రైతు అంతరంగంలో విందా బంతిపూల సాగు అనుభవాల గురించి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రైతు పింగళి శ్రీనివాస్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట.
5: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన యువ రైతు పెండ్యాల శ్రీనివాస్ గత కొన్నేళ్లుగా తనకున్న 7 ఎకరాలతో పాటు అదనంగా మరికొంత భూమిని కౌలుకు తీసుకుని అందులో ప్రయోగాత్మకంగా సరికొత్త పంటల్ని సాగు చేస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి సాగు చేస్తున్న పంటల వివరాలు, వాటి సాగు అనుభవాల్ని వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు.
6: నమస్కారం అండి.
5: ఎన్నేళ్ల నుంచి ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం చేయబట్టి మీరు?
6: మేము ప్రజెంట్ 12 సంవత్సరాల బంతిపూల తోట ఇక్కడికి పెట్టి 13-12 సంవత్సరాలు ఉంది. దానివల్ల నాకు శ్రీనివాణి పేరు తీసేసి బంతిపులుసిన అని పేరు పెట్టించింది. ఎందుకంటే కంటిన్యూషన్ 360 రోజుల దాకా మా దగ్గర బంతిపూలు అవైలబుల్ ఉంటాయండి. ఈ తోట కాగానే ఇంకొక తోట ఆ విధంగా 4-5 టైమ్స్ నేను పెట్టుకుని ఉంటా. ఈసారి ఏంటంటే బంతిపూలు బాగా క్వాంటిటీ తోటి లేవండి. కారణం ఎల్లో ప్రభావం మా బంతి మొక్కల మీద బాగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మా తోటని కాదు, ఇక్కడ దాదాపు 2-3 తోటలు ఉన్నాయి. 2-3 తోటల మీద కూడా సేమ్ అట్నే అవుతాయి. చెట్టు మొత్తం హైట్ లేసుడు, ఆ పువ్వులు కోసే టైంకే మొత్తం చెట్లన్నీ వాడిపోతున్నాయండి. దీనివల్ల మేము చాలా అంటే చాలా రిస్క్ ఇస్తున్నాం. ఎన్ని మందులు కొట్టుకున్నా కూడా అవి చెట్లు ఖరాబ్ అవుతున్నాయి.
5: అయితే ఇప్పుడు ఈ బంతి పూలకు సంబంధించి సీజన్ ఎప్పుడు, మీరు ఎప్పుడు ఈ బంతి నారాలకిండ్రు, ఎప్పటి నుంచి ఈ పూల సాగు స్టార్ట్ చేశారు?
6: మనం ప్రజెంట్ అయితే దసరా ఒక 120 డేస్ నుంచి 110 డేస్ ఉండగానే మనం ముందుగా ప్రిపేర్ అయ్యి భూమిని చదువు చేసి దాన్ని మొత్తం ప్రిపేర్ చేసి ఎరువుల పశువుల ఎరువు తీసుకొచ్చుకుని మొత్తం చల్లి 2-3 సార్లు రూపు వేసి బాగా ఎండబెట్టి మనం విత్తనాలు కర్మేల కానీ హైదరాబాద్ కానీ విత్తనాలు తీసుకొచ్చుకొని మన నర్సరీలా తయారు చేసుకుని ఒక్కొక్క మొక్క ఒక్కొక్క గింజకు పెట్టి మనం ఒక 4-5 డేస్ తర్వాత మనం ఒక్కొక్క పెట్టు పెట్టేసి అలా ఒక్కొక్క గింజ పెట్టేసి పైన కవర్ పెట్టి పెట్టినంటే ఆటోమేటిక్గా మొలక అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చినాక 25 నుంచి 30 రోజుల వరకు మనం మొక్క తీసుకొని ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క 36 మన పత్తి సాల్ టైపే 36-32 ఇంచుల ప్రకారం మన సాల్ వైజ్ పెట్టుకుంటే దారం పెట్టుకుంటే మనకు మొక్క అనేది ఎదుగుదలై దాదాపు పెట్టినాక 45 ఇంచులు 50 వరకు మనకు పువ్వు అనేది వస్తుంది. అవి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ చేయాలి. కటింగ్ చేస్తే పక్కన కొన్ని బ్రాంచెస్ వచ్చి ఇక మనకు పువ్వులు అనేది ఎక్కువ దిగుబడి వస్తుంది.
5: అయితే ఇప్పుడు ఈ పువ్వులు రాకముందు మొక్క పెంపకం దశలో ఉండగానే కత్తిరింపులు చేస్తారు?
6: అలే పువ్వులు కొంచెం మొగ్గ మనం టైంను బట్టి ఎట్లాంటి, ఇప్పుడు మనకు దసరా టైము లాంగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి మనకు చెట్టు అనేది ఎదుగుదల ఎక్కువ కావాలంటే మనకు మొగ్గలు ఎక్కువ రావాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముగ్గురు చెట్లకు మొక్కలు కట్ చేయాలి. ఏ లేదు మనకు దసరా ముందు ఉన్నది అనుకుంటే మాత్రం చెట్టు కట్ చేసిన అవసరం లేదు. మనకు పండగలను బట్టి మనం చెట్టు చిగురులు మనం మొగ్గలు వచ్చింది మనం కడి చేసుకుంటే చెట్టు కూడా బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి, పువ్వు కూడా తొందర పోయడానికి కాకుండా అవకాశం ఎక్కువ ఉంటాయి. మనం పండగలను బట్టి మనం చెట్టు చుంచుకోవాలి అట్లా.
5: అయితే ఇప్పుడు ఈ నారు అలికిన నుంచి చెట్టు పెరిగేదాకా ఇందులో ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తారు? ముఖ్యంగా ఇప్పుడు ఈ నారాలకే ముందు మంచి ఆవు పెండ కలియదున్ని చేసిండ్రు సాంప్రదాయ పద్ధతి, సేంద్రియ పద్ధతులు. మళ్ళా ఈ పంట ఈ మొక్కలు ఎదిగే క్రమంలో దీనికి అందించే పోషకాలు, తర్వాత పురుగుల నివారణకు రసాయన మందులు వాడతారా లేకపోతే సేంద్రియ పద్ధతుల్లోనే చేస్తారా?
6: ఇది రసాయన పద్ధతిలో వాడితేనే చాలా బెటర్ అని, ఇది సేంద్రియ పద్ధతిలో వాడితే దీనికి లద్దె పురుగు అనేది ఎక్కువ వస్తుంది. లద్దె పురుగు మనం నివారించడానికి సరైన నాకు తెలిసే ప్రకారం సహజమైన మన మందులు దీనికి ఇవ్వని అనుకుంటా. ఒకసారి లాస్ట్ ఇయర్ నేను ప్రయత్నం చేసిన పెద్దగా అంతగా రిజల్ట్ ఏమనిపించలేదు. మనం ఏదంటే అలంకరణ మొక్కలం కాబట్టి మన రసాయన మందులు వాడతా అని నాకు ఆలోచన. మనం తినే ఫుడ్ కాదు కాబట్టి అంటే నా అభిప్రాయం ఎందుకంటే నేను దాదాపున పురుగు మందులు పిచికారి మాత్రం రసాయన మందులు తీసుకుంటా, అవి అయితేనే మనకు బాగుంటాయని నా యొక్క ఆలోచన.
5: అయితే ఇప్పుడు ఈ బంతి పూలని దాదాపుగా ఎన్నేళ్ల నుంచి సాగు చేసుకుంటూ వస్తున్నాం?
6: మాక్సిమం 12 సంవత్సరాలు అవుతుందండి. 12 సంవత్సరాల నుంచి ఒక అతను మా ఫ్రెండ్ 2010లో మా ఫ్రెండ్ ఇట్లా మామూలుగా ఏం చేస్తావారు వేరే కమర్షియల్ చేస్తే బాగుండన్న తర్వాత మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2 గుంటలు పెట్టాను. 2 గుంటలు పెడితే అప్పుడు అందరు హేళన చేసిండు. ఆ టైంలో ఈ ఆడోళ్ళ పెడుతున్నాం ఏంటంటే ఆ రోజు ఇదే నాకు జీవన ఉపాధి అయింది. నన్ను చూసి ఇంకొకరు కూడా ఇది చూసుకొని కూడా వాళ్ళు కూడా పెట్టుకుంటారు. చాలా సంతోషం. నా వల్ల కూడా ఇంకొకరిని కూడా ఉపాధి కల్పిస్తే నాకు కూడా సంతోషం. అట్లా ఈ ఊరు కూడా పోన్ కూడా చాలా మంది కూడా పూల తోటలు పెట్టే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే కొత్తూరు లాగా అంటారు, బంతి పూలతో కొత్తూరు కూడా అయ్యేటట్టు ఛాన్స్ ఉందని నా యొక్క ఆలోచన అండి. అట్లా ఇచ్చిన కూడా మాకు కూడా సంతోషం కూడా.
5: అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో పలు రకాల పంటల మీద దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఈ బంతి తోట మీద ఎల్నినో ప్రభావం ఎట్లా ఉన్నది, మరి దాన్ని మీరు ఎట్లా తట్టుకుని ముందుకు పోతున్నారు?
6: ఇప్పుడు ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉంది ఉంది అన్నారుగా, మేము ఏముంటుంది ఏం కదా మేము అనుకున్నాం. కానీ ఈసారి ఏంటంటే బంతి పూల మీద మాత్రం బాగా అంటే బాగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మొక్కలు హైట్ పెరిగినాయి, మంచి ఆరోగ్యకరంగా వచ్చింది. పువ్వులు తెంపుదాం, ఇంకొక వారం 10 రోజులకు తెంపుదాం, మంచిగా ఉంది ఆరోగ్యంగా ఉన్నాయిరా పర్లేదురా, ఈసారి పెట్టుబడి కొంచెం తక్కువ వస్తుంది, దేవుని దయవల్ల పర్లేదురా మేము అనుకుంటే చెట్టు మొత్తం ఇంకొక 4-5 డేస్ తెంపుదాం అనేసరికి చెట్టు మొత్తం నిట్టు నిలువైనా మొత్తం పైంజల కింద మొత్తం వేరు వ్యవస్థ మొత్తం చనిపోయి టోటల్ గా కింద ఏదో పురుగులా స్టార్ట్ అయ్యి మొత్తం ఏది చచ్చిపోతుంది. నిలువు నిత్తార మొత్తం పైనుంచి కింద మొత్తం చెట్టు మొత్తం ఉల్లారిపోతుంది. అరే మరి నా తోటలే ఉందా, మరి వేరే తోటలో చూద్దాం అనుకున్నా పోయినా సేమ్ వాళ్ళకి కూడా అట్నే అవుతుంది. వేరే 2-3 మొలకలు మాకల వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ చెట్టు కూడా గిట్నే అవుతున్నది. అది ఏంద్రా అనుకుంటే చాలా మంది బీఎస్ఎఫ్ కంపెనీ కోరాజిన్ గానీ ట్రేసర్ గానీ ఇది తర్వాత ఎస్ఎల్ఆర్ ప్రతి ఒక్క మందులు అన్ని రకాల మందులు కొట్టిన కూడా ఆవుతలేదు. ఇక చూద్దాం అన్నట్టు వేరే తోటలకు చూసిన వాళ్ళ వరకు అంతే ఉంది. ఇదేంటంటే మీరు చూసే తోట ఏంటంటే చవితి ముందు పెట్టా, చవితి నాడుకు చవితికి నేను దసరాకు బంతి పెట్టాను. ఇది కొంచెం పర్ఫెక్ట్ ఉన్నది. పక్క పొండి దసరాకు పెట్టే చెట్లు మాత్రం దాదాపు 30% మొత్తం తోట వేయింది. 30% తోట వేయింది, దానివల్ల మాకు బాగా అంటే చాలా ఇబ్బంది అవుతున్నది. ఇక మరి చేసే ప్రయత్నం చేసుకుంటూ వస్తానా, ఇక ఆదివారం కొంచెం మరి ఎట్లుంటది ఇంకా తెలియదు, ఇక చూద్దాం. నా ప్రయత్నం నేను చేస్తా.
5: అయితే ఇప్పుడు బంతి పూత దశలో ఉన్నది, మంచిగా పూత కూడా పువ్వు కూడా మంచిగానే వచ్చింది. అయితే ఇప్పుడు తెంపుడు షురైందా, మరి ఇప్పుడు ఈ తెంపేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
6: తెంపేటప్పుడు అంటే మాకు తెలిసిన వాళ్ళకి ఊళ్ళే కూలీలు ఉంటారు, వాళ్ళు వచ్చి వాళ్ళకు ప్రాక్టీస్ వాళ్ళు దాదాపున అంతకుముందు ఫస్ట్ టైం అయితే కొంచెం భయపడరు. మెల్లమెల్ల వాళ్ళకి చెప్పిన మామూలు ఇట్లా తెంపు అని చెప్తే ఇట్లా ఓడిలు కట్టుకుంటారు, మామూలు బుట్టలు పెట్టుకుంటారు. ఒక్కొక్క పువ్వు తెంపితే అనుకో నేను ఇక్కడ ఆటోమేటిక్ గా రోడ్ పోయిన టెంట్ వేసుకుని అక్కడ హోల్సేల్ రిటైల్ రూపంలో అమ్ముకుంటాను. నాకు ఇట్లా రోడ్లో పోయిన అమ్ముకుంటే మాత్రం 1-2 రూపాయలు ఎక్కువ వస్తాయి. అదే మనం మార్కెట్ తీసుకపోతే మాత్రం 20-30 రూపాయలు కేజీ చెప్పినట్టు దాదాపు పెట్టిన పెట్టుబడి కూడా కాదు, దాని విత్తనాలు కూడా ఒక మొక్కకు 5 రూపీస్ పడ్డది నాకు. చిత్తూరులో తెప్పించుకున్నాయి ఈ మొక్కకు 4-5 రూపీస్ దాకా పడ్డది నాకు. ట్రాన్స్పోర్ట్ చెట్ల మొక్కలు పెట్టుడు కానీ దున్నుడు గిన్నుడు అని చేసే వరకు నాకు 50-60 రూపాయలు పెట్టుబడి వచ్చింది. అని తక్కువ తక్కువ 6 క్వింటాలు 7 క్వింటాలు పూలు అమ్మితే నాకు పెట్టుబడి వెళ్తుంది. అలాంటిది నాకు ఈ సంవత్సరం మొత్తం టోటల్గా వెళ్ళిన ప్రభావంతో చెట్లన్నీ మొత్తం మాడిపోతుంది, అదే అర్థమవుతుంది. దాదాపు 2 క్వింటాలు 3 క్వింటాలు పూలు మొత్తం ఇప్పుడు తోట మీద ఉన్నాయి. ఇవి చవితి కెట్టిన బంతులు, దసరా కెట్టిన తోట మాత్రం బాగా ఖరాబ్. దీనివల్ల మేము చాలా బాధపడుతున్నాం అండి.
5: అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో కొంత నష్టం కలిగిందని చెప్తున్నారు కదా, వెనకట ఇంతకుముందు చేసినప్పుడు ఎట్లా దిగుబడులు వచ్చినాయి, అప్పుడు ఎట్లా అనిపించింది?
6: పర్లేదు, లాస్ట్ ఇయర్ అయితే బాగానే వచ్చింది. మనం వచ్చింది మనం కూడా అవద్దం అండి. లాస్ట్ ఇయర్ అయితే నాకు 1 ఎకరానికి 10 క్వింటాలు వచ్చింది. 10 క్వింటాలు అంటే ఓవరాల్ గా 80 రూపాయలకు కేజీ చొప్పున మీద అంటే 80 రూపాయలు వచ్చినాయి. నాకు లాస్ట్ ఒక 50 దాకా మిగిలినాయి, 50 నుంచి 60 దాకా మిగిలినాయి. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టేసిన 50 ఒక ఎకరంలో మాత్రం పూలు మాత్రం మంచిగా ఓకే అయితే 100 రూపాయలు చొప్పున 80 రూపాయలు చొప్పున అమ్ముకుంటే ఎకరంలో 40,000 నుంచి 50,000 దాకా ఉంటాయి. అది కూడా ఇంట్లో అమ్మ నాన్నలు ఇంట్లో 4 ఉంటేనే ఆ తోట అనేది పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటికాడ ఉన్నా పలానా తోటకాడికి వచ్చి 2 కిలోలు 3 కిలోలు 1/2 కిలో రమ్మన్నా వచ్చి తీసుకొని ఇవ్వాలి. అది మనం కస్టమర్లను కాపాడుకోవాలి. ఏ వాడు వాడేమంటారు 1/2 కిలో పూల కోసం ఏమంటారు అని అనుకో, కస్టమర్ మన దగ్గర రారు. అదొకటి మాత్రం మార్కెట్ చూసుకోవాలి. మనం చూసుకుంటే మాత్రం మన మార్కెట్ లో గిట్టిన అవుతాం మనం. అట్లా
5: అంటే ఎట్లా ఇప్పుడు ఈ పూలకు సంబంధించి మార్కెట్ కి అమ్మకుండా ఉన్న దగ్గరనే తోట పక్కనే తెంపి అమ్ముతా ఉంటారా? గిరాకీ డిమాండ్ ఎట్లా ఉంటది?
6: ఇప్పుడు గిరాకీ అంటే ఎవరన్నా ఇప్పుడు ఫెస్టివల్ ఎవరంటే వేరే వేరే చిన్న చిన్న ఫంక్షన్స్ కొత్తిట్ల ఖర్చులు కానీ లేకపోతే 21st కానీ ఏమన్నా ఫెస్టివల్స్ అయితే కదా ఇక్కడికి వచ్చి నా రోడ్ కార్డు ఫ్లెక్సీ పెడతా వాళ్ళు వచ్చి నా నెంబర్ కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయితే నేను వెంటనే 2 నిమిషాలు ఉన్నా అని చెప్తే 2 నిమిషాల వరకు వాళ్ళు వచ్చి ఫోటో తీసుకుంటారు. వాళ్ళు ఆ లోపలే వస్తా కవర్లకి అయినా పెట్టుకుంటా కాంటాక్ట్ అయినా పెట్టుకుంటా తెంపించేస్తే ఇప్పుడు 100 రూపాయలు చొప్పున కేజీ చొప్పున 100 రూపాయలు చొప్పున అమ్మిస్తుందండి.
5: అంటే ఇప్పుడు ఈ బంతిపూల సాగు కానీ ఇంకా మీరు సాగు చేస్తున్న ఈ పూలన్నీ కూడా మీకు ఉపాధినే కాకుండా ఇక్కడ ఒక ఫోటోషూట్ కి కూడా మంచి ప్రదేశం లాగా తయారవుతున్నది.
6: అవునండి, లాస్ట్ ఇయర్ ఇక్కడ వేరే షూట్ జరిగింది, బాగానే జరిగింది. కానీ మొక్కలు మాత్రం చిన్న పిల్లలు తీసుకుని వస్తారు, మొక్కలు డ్యామేజ్ అయితే అండి. ఎందుకంటే తొక్కుడు అయితే మనం ఏంటంటే రూపాయి చూస్తే మాత్రం వాళ్ళు రేపు 2 రూపాయలుగా 10 రూపాయల వరకు కూడా ఖర్చు వేయచ్చు. లాస్ట్ ఇయర్ గట్టినే అయింది, చిచ్చిన ముక్కలన్నీ మొత్తం తొక్కుకుంటే వెళ్ళిపోయిండు. తొక్కుంటే వెళ్ళిపోతే సరే కానీ అని చెప్పాడు. షూట్కి వేస్తుంది, షూట్కి ఏంటంటే ఇట్లా ఒడ్లో పొంటి ఈ పక్క పొంటి ఇదంతా కాల్పేస్తుంది కదా, అక్కడ షూట్ చేస్తారు. ఎవరైనా తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇష్టం ఉన్నంత వాళ్ళు ఎవరైనా వెళ్ళిస్తారు అంతే, అంతకన్నా ఎక్కువ

0: ఓన్లీ దసరాకే పనిచేస్తుంది. మళ్ళీ దసరా పోయిన తర్వాత దీనిని ఎవరు తీసుకోరు, ఎందుకంటే సీతమ్మ సేమ్ పట్టుకుచ్చులు తంగడు గుట్ట అయిపోయి అంటారు కానీ ఇది కూడా సీతమ్మ అనేది దాదాపు అందరు తెలుసు. కొన్ని జాగాలు దీని పట్టుకుచ్చులు అంటారు, జీడ కుచ్చులు అంటారు, మా సైడ్ పట్టుకుచ్చులు అంటారు. ఇది సేమ్ పింక్ కలర్ లో ఉంటుంది. మనం దసరా రోజు మనం బంతిపూల తర్వాత ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ పూలు పెడతారు అన్నమాట. ఇది ఓన్లీ దసరా మూమెంట్ అనేది, ఇది బంతి మూలికలు పెట్టేటప్పుడు ఇంకో వారం పనులకు ముందే మనం విత్తనాలు సేకరించుకొని దానిలో సేమ్ ఇప్పుడు వరి గింజలకు ఎట్లా సేకరిస్తామో దానిలో విత్తనాలు ఉంటాయి అవి సేకరించుకొని మంచిగా గుడ్డ పేగులో పెట్టుకొని అవి లోపల పెట్టుకొని పెడతాం. అవి ఒక నెల రోజులుగా కొంచెం మురికశిల జరిగిన తర్వాత ఒక వారం పనులకు భూమిలో అలుకుతాం. అలికినాక అవి ఆటోమేటిక్గా మొలకొస్తాయి. 20 నుంచి 20 రోజుల వరకు మనం పెడితే మన అవి కూడా సేమ్ బంతికి ఎట్లా ఖర్చు పెడుతున్నామో దానికి కూడా ఖర్చు పెడితేనే మనకు మంచి పెద్ద బిగ్ సైజు టైప్లో పువ్వు అనేది వస్తుంది. అట్లా రావడం వల్ల మనకు మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. వేరే వాళ్ళ కస్టమర్లు కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అట్లా.
1: అయితే ఇప్పుడు చివరిగా మీ అనుభవంతో ఒక మాట చెప్పండి, మీలాగే ఎవరైనా మీ నుంచి స్ఫూర్తి పొంది ఇట్లా పూల సాగు చేయాలి, ఈ పూల సాగులోకి రావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సూచన సలహా?
0: సలహా ఏముందండి, ఇప్పుడు అయితే సలహాలు అంటే నేను ఎంఎస్సీ జాయిన్ చేసిన స్కూల్ చెప్పిన చెప్పి యాస్టాచురు అది ఇచ్చే 10,000 రూపాయలకు మనం సాగు తావాలి, పొద్దున లేవాలి, చావాలి, పెద్ద తలకాయ నొప్పిందని సపరేట్గా దాన్ని స్వస్తి చెప్పిన తర్వాత పూల తోటలు రంగంలో దిగిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం పెట్టిన, వేరే రంగంలో దిగిన, అలసేట్ అవ్వలేదు, లాస్ట్కి అయితే పూల రంగంలోకి వచ్చిన. ఆ పూల రంగం నాకు ఈ రోజు అన్నం పెడుతుంది, బంతిపూల సినిమా పేరు వచ్చింది. ఏంటంటే ఇంట్లో 4 కష్టపడితే మాత్రం పూల రంగం రావచ్చు, అదిగో పువ్వు అదిగో చెట్టు అంటే మాత్రం ఇంకా కుదరదు. మళ్ళీ అది కూడా పువ్వులు వండించుడు ఒక గ్రేటు, ఇది సేల్ చేసుడు మాత్రం ఒక గ్రేటు. కూరగాయలు కాదు డైలీ అమ్ముకుందాం మార్కెట్ తీసుకుందాం అంటే అంకాయలు బెండకాయలు కాదు డైలీ మార్కెట్ లో అంటే ఇవ్వాలి, కాకపోతే రేపైనా అమ్ముకోవాలి. బంతిపూలు ఓన్లీ మన ఫెస్టివల్ టైంలోనే మనం పువ్వులు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఫెస్టివల్ తర్వాత ఎవడైనా తీసుకుంటారు ఎవరెవరు తీసుకెళ్లరు. దసరా దీపావళి ఉగాది టైంలో ఆ బంతిపూలు మాత్రం తీసుకెళ్తారు. తర్వాత వెజిటేబుల్స్ ప్రతిరోజు మనం తింటాం కాబట్టి నువ్వు రోజు కంటిన్యూషన్ కొద్ది రోజు అమ్ముకున్నా కూడా మార్కెట్లో పోయినా కూడా అవకాశం ఉంటుంది. మళ్ళీ పూల మార్కెటింగ్ లేదు ఇక్కడ, ఎక్కడ మంచిర్యాల కానీ లక్ష్మణ కానీ పూల మార్కెటింగ్ లేదు. తీసుకెళ్లాలంటే నిజామాబాద్ తీసుకెళ్ళాలి, మళ్ళీ గుడి మల్కాపూర్ హైదరాబాద్ తీసుకెళ్లాలి. ఇవి తీసుకెళ్తే మాకు కనీసం పెట్రోల్ మందం కూడా రావు, కనీసం పెట్రోల్ మందం డీజిల్ మందం కూడా రావు. అందుకే ఈ బంతిపూలు అనేది మనకు ఎక్కువ పబ్లిసిటీ చేసుకోవాలనుకుంటే పరిచయాల వల్ల మనకు పబ్లిసిటీ వల్ల మనకు పూలు అనేది వెళ్ళిపోతాయి. నా అదృష్టం ఏంటంటే రోడ్డుకు ఆనుకోని ఉంది చేట నాకు పువ్వులు అనేది అందరికి కనబడతాయి కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ ఫోటోలు తీసుకుంటారు, వచ్చి ఫోన్ చేస్తారు, పూలు తీసుకున్న చేత నాకు ఏది ప్లస్ పాయింట్ అవుతున్నది.
1: చాలా సంతోషం పెండాల శ్రీనివాస్ గారు. గత పుష్కర కాలంగా మీరు సాగు చేస్తున్న ఈ పూల వల్ల మీరేదైతే సాగు చేస్తున్నారో బంతిపూలు, ఆ బంతిపూలే మీ ఇంటి పేరుగా మారి ఇప్పుడు ఇవాళ మీరు పెండాల శ్రీనివాస్ అంటే గుర్తుపట్టారేమో కానీ బంతిపూల శ్రీనివాస్ అంటే ఒక ప్రత్యేక గుర్తింపును సాధించారు. సరే, ఎల్ నినో ప్రభావంతో ఈసారి కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డా మున్ముందు రోజుల్లో మీరు అనుకున్న దిగుబడులు అనుకున్న ఆదాయం సాధించి ఈ ప్రాంతంలో మీరు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ మీ పూల సాగుకు సంబంధించిన అనుభవాలు మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: రైతు అంతరంగంలో ఇప్పటి వరకు బంతిపూల సాగు అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రైతు పింగళి శ్రీనివాస్తో కే రెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు. ఇది ఇయాల్టి కిసాన్ వాణి.

రేపు రాత్రి 7:30 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటది. రేపు యాసంగి పంట కాలంలో సాగు చేయవలసిన పప్పు జాతి పంటలు యాజమాన్యం, ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానమిస్తారు. రైతు సోదరులు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 087732. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 7:45 దాటి 30 సెకండ్లు. ఇంతటితో ఈ అటు కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. మరి కాసేపట్లో వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్న వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈ రోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి పీడి ఐసిడిఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. మరి ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పీజ గారు.
2: నమస్కారం అండి.
1: మరి ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
2: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి ఈ సెప్టెంబర్ 9 తేదీన ఉత్తరప్రదేశ్లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనము జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకుని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 రోజులు కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 డేస్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి 5 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అనంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, బ్యాలెన్స్డ్ డైట్ మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్ మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటం అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము, కాంపిటీషన్స్ ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 డేస్ లో అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తామన్నమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా. సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా, హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెనూ ఉంటుంది. మెనూ ప్రకారం ప్రతిరోజు గుడ్డు, పాలు, అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు, లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనూలతో ఈ 6 డేస్ కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా ఫుడ్, మెనూ ఫాలో అవుతున్నారా, మెనూ చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 3వ అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి, కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారితనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికీ వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క అంగన్వాడీలు అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు. అందులో సూపర్వైజర్, సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎల్జి మెంబర్ ఒకరు ఉంటారు, అలాగే ఒక ఎన్జిఓ ఉంటారు అనమాట. వీరందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యులు. అంటే మనకు రావాల్సిన ఫుడ్, మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకి అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అంటే కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ 3వ అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4వ అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేర్స్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము. అంటే బిడ్డ కడుపులో, అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ, అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకుంటారు.

0: చూసుకోవడం ఒకటి, అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమైనా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి, 4th వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒక స్కీమ్ ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ అంటే ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫస్ట్ 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత బర్త్ అయిపోయిన డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్ టైమ్ 6000 ఇస్తారు అనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు మనము దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 7,08,80,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26-27 కి స్టేట్ లోని కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి పి విజయ గారు. ఇక ముఖ్యంగా ICDS లో 5 థీమ్ల గురించి చెప్తూ తర్వాత 5 థీమ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తారా అండి? మీరు చేపట్టే కార్యక్రమాలు
0: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ నెలంతా కూడా, అంటే మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచ్యురేషన్ డ్రైవ్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ అందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా అన్నది మనము సమీక్ష రివ్యూస్ చేసుకోవాలి. పెండింగ్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సవరించిన గృహ సందర్శన షెడ్యూల్ ప్రకారం, అంటే మనకి అంగన్వాడీ టీచర్స్ కి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందండి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం. అందులో భాగంగా ఈ సవరించి అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారంగా గృహ సందర్శనలు చేస్తున్నారా, ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనము మెనూ కూడా చేంజ్ అయిందండి, ఈ మెనూ చేంజ్ అయిన కొత్త మెనూ ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్ లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆదర్శాల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదలలు, అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడీ టీచర్స్ ది ఈ ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెనూ చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్నాంధుల డాష్ బోర్డ్ లో కార్యక్రమాలను కూడా, అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎలాంగ్ విత్ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్నాందోళన్ డాష్ బోర్డ్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు? అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారండి.
0: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చరు, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ

0: చేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడగలము అన్న కాన్సెప్ట్ తోటి ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని, మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎంఓ ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా టీకాలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బీఎస్కే స్క్రీనింగ్, ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం, అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము. అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయడము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం, ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒక చోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష, వీటన్నిటిలో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యులు చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, వాటి యొక్క ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది, ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేశారు.
1: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటామండి, గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైనా మేము సంచరించినప్పుడు ఐసీడీఎస్ కేంద్రాలు కూడా అక్కడ వెళ్ళి అంటే సరైన సమయంలో భోజనం దొరకనప్పుడు ఐసీడీఎస్ వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమన్నా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు చెప్తా ఉంటారండి, ఇది మీకు కాదండి మా వాళ్ళకే అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత వేదిక ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి, ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తారు.
0: తప్పకుండా అండి, ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే మీకు ఒక విధంగా, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే పేరు రిజిస్టర్ లో రాసుకుని రికార్డు లో రాసేసుకుని సంతకాలు తీసేసుకుని ఫుడ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది అనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆధార్ లింక్డ్ అంత ఫేస్ క్యాప్చర్ FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి, ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలి అంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకుని ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
1: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తారు.
0: పోషణ అభియాన్ అన్నది ఒక స్కీమ్, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పోషన్ ట్రాకర్ యాప్ అన్నది కానీ, ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ, స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాత్సల్య ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్. ఈ పోషణ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడీ సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకునే ఒక యాప్.
1: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికీ చాలా వివరంగా వివరించారు, చాలా సంతోషం అండి. ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు మా శ్రోతల తరఫున, అలాగే ఆకాశవాణి కర్నూలు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరింతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్, కార్యాచరణ ప్రణాళిక ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్.

0: కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. హుషారు జోరైన సినిమా పాటలు వినిపించే కార్యక్రమం. శ్రోతల సరదా ముచ్చట్లు, కోరుకునే జోరైన సినిమా పాటలతో సాగే కార్యక్రమం.8:45 వరకు ఈ కార్యక్రమానికి శ్రోతలు మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 0872 3 2, ఇది ఆదిలాబాద్ కోడ్, 2300081, ఇంకొక నంబర్ 2950081. ఫోన్ చేసి పాట కొరడమే కాకుండా మీకు తెలిసిన ముచ్చట్లు, సరదా విశేషాలు మాతో పంచుకోవచ్చు. హుషారు కార్యక్రమాన్ని షురు చేసిద్దాం. ముందుగల్లా అవారా సినిమా నుండి బెన్నీ దయాల్ పాడిన ఈ పాటతో

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జరైన సినిమా పాటలు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో మేడం.
0: నమస్తే.
1: నమస్తే.
0: ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: పెండలవాడ.
0: పెండలవాడ నుంచి. మీ పేరు?
1: పద్మ.
0: పద్మ, ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారా? చెప్పండి, మరి ఈరోజు పని అయిందా?
1: మేడం.
0: మరి ఈరోజు ఫోన్ చేయాలనిపించింది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రానికి?
1: నంబర్ తీసుకోండి మేడం. మస్తు రోజుల ఈనుడుకు ఈరోజు వెయ్యాలని చేసినాం.
0: నంబర్ వాళ్ళు ఇచ్చిండు. మరి
1: నంబర్ ఇంట్లో ఫీడీ చేసుకున్నాం మేడం.
0: ఫీడీ చేసుకున్నారా? రోజు వింటారు కానీ మరి ఈరోజు ఫోన్ చేయాలనిపించిందా?
1: అందులో రికార్డింగ్ చేసినాం. నువ్వు ఫాస్ట్ నంబర్ ఎప్పుడు?
0: అవునా, ఫాస్ట్ చెప్పినా?
1: అది
0: మీరు రోజు వింటారు కదా. మరి
1: అది ఇక మాకు చదువు లేదు కదా మేడం.
0: అంటే రోజు చెప్తాం కదా నంబర్లు అని.
1: కానీ అంత అర్థం కాలేదు.
0: అవునా, ఇప్పుడు మనం మంచిగా ఫీడ్ చేసుకున్నారా?
1: మేడం
0: ఏమన్నా చెప్తారా? మరి ముచ్చట ఫస్ట్ టైం ఫోన్ చేసిన అన్నారు.
1: సోయాబీన్ కోస్తున్నాం మేడం. ఇక సోయాబీన్ పట్టాలా ఎండ పోయాలా?
0: మీరంటే సోయాబీన్ వేసుకున్నారా ఈ సంవత్సరం?
1: మేడం
0: కోసుడు అయిపోయిందా?
1: కాలే మేడం, ఇవాళ కోసుడు 2 ఎకరాలు అయింది.
0: అవునా, అంటే మిషన్ పెట్టలేదా? మరి
1: తొగరు ఉన్నది మేడం.
0: మిషన్ పెట్టలేదా అంటున్నా?
1: మిషన్ పెట్టలేదు, తొగరికి మనుషులు పోయాలా.
0: మధ్యలో తొగరు పెట్టిందా అందుకని? ఇంకెన్ని రోజులు పడుతుంది మరి?
1: ఇంకా 3 రోజులు పడుతుంది మేడం.
0: ఇంకా 3-4 రోజులు పడుతుంది. ఎంత మంది వస్తున్నారు మరి కోయడానికి?
1: ఈ లేబర్ దొరకలేదు. 5 గూరమే వస్తున్నాం మేడం.
0: 5 గూర అంటే ఎక్కువ టైం పడుతుంది కదా. సరే మరి చెప్పండి, ఇలా ఏ పాట వింటారు హుషారు కార్యక్రమంలో?
1: గోరెంటాక్.
0: గోరెంటాకు సినిమా నుండి అన్నాచెల్లెలు పాట. మంచిగా మాట్లాడిండ్రు పద్మ గారు. నంబర్ ఫీడ్ చేసుకున్నారు కదా, ఇట్లనే మళ్ళీ 5-6 రోజులు అయినాక ఫోన్ చేయండి. రోజు కార్యక్రమాలు వింటూ ఉండండి. మీరు అడిగిన పాట వస్తుంది. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: థ్యాంక్ యూ.

0: ఇది 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు హుషారు. ఇది జోరైనా సినిమా పాటని వినిపించే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి సరదాగా మాట్లాడి మీకు నచ్చిన పాటను 100.2 FM ద్వారా వినాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 087732. ఇప్పుడైతే మాట్లాడడానికి మనతోటి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, శుభ సాయంత్రం అండి.
0: శుభ సాయంత్రం.
1: మా చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడి.
0: చిత్తూరు జిల్లా మదనపల్లి నుండి శ్రీకాంత్ రెడ్డి గారు, ఎట్లున్నారు? మంచి ఉన్నారా?
1: మంచిగా ఉన్నామండి. మీరు మంచిగా ఉన్నారండి?
0: మేమందరం కూడా మంచిగా ఉన్నాం. ఏం చేస్తుంటారు?
1: మేము ఫార్మర్ అండి.
0: మీరు రైతు? రైతు అన్నారు. ఏమేసిండు మరి ఈ సంవత్సరం అక్కడ?
1: పల్లి పల్లి పల్లి
0: పల్లి వేసిండు.
1: మీ సైడ్ వచ్చేసి పల్లి అంటారు, మా సైడ్ వచ్చేసి
0: వేరుశెనగ అంటారు. అవునండి. ఇక్కడ కూడా సాగు చేస్తారు.
1: అవునండి. ఒకసారి వేరుశెనగ అంటే కొందరికి అర్థం కాదండి.
0: అవునా? లేదు, ఇక్కడ కూడా సాగు చేస్తారు పల్లి. పల్లి పేరు మీద ఊర్లు కూడా ఉన్నాయి ఆదిలాబాద్ లో. అది అయిపోయిందా మరి పంట? అంటే మంచి ఉందా ఇట్లా పరిస్థితి?
1: వెళ్ళిన ప్రభావం వల్ల చాలా దెబ్బ కొట్టింది. ఇప్పుడు
0: వర్షాలు అయితే తక్కువే ఉన్నాయి, అందరికి కొంచెం కష్టమే.
1: అవునండి.
0: అంటే మొత్తం పల్లినే సాగు చేస్తారా ఈ సంవత్సరం అంతా, లేకపోతే మధ్యలో వేరే వేస్తారా?
1: మామిడి ఉంటుందండి. మామిడి
0: తోటనా?
1: అంటే అది కూడా తోట అంటే తోట కాదండి, అది మెట్టపాలం కిందే పెట్టింటాం.
0: అవునా? అవి సంవత్సరానికి ఒకసారి కదా, కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటది దానికి. చెప్పండి మరి ఈ రోజు చెప్పండి మరి ఈ రోజు కార్యక్రమానికి ఫోన్ చేసిండు, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: లవ్ స్టోరీ నుంచి దాని కుడి భుజం మీద కడవ, ఎందుకంటే ఆ సాంగ్ వచ్చేసి మంగళి వాణ్యారు.
0: అవును.
1: ఆ మంగళి వచ్చేసి మా ఏరియాలేనండి.
0: అవునా? అందుకని అభిమానం కోసం ఆ పాట వినాలనిపించింది ఈరోజు.
1: అవునండి.
0: సరే మరి పాట విందాం. మంచిగా మాట్లాడిండ్రు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
2: హలో మేడం.
1: నమస్తే.
2: నమస్తే.
1: శుభ సాయంత్రం. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
2: పొన్నారి మేడం.
1: పొన్నారి నుంచి?
2: ఉమా.
1: ఉమా, ఏం చేస్తుంటారు?
2: చీలకి వెళ్తాం మేడం.
1: చీలకి పోతారా? ఇలా పోయొచ్చు మరి.
2: ఎక్కడ మేడం, పాలు పొంగిస్తే కదా.
1: పత్తి ఎరుడు కదా, అంటే పత్తి పెట్టింది అన్నట్టు ఈ సంవత్సరం.
2: అవునవును.
1: ఇప్పుడు మరి అంటే ఇప్పుడు మళ్ళీ అమావాస్య అయినాకనే పొంగిస్తారు కదా. చెప్పండి, ఏం ముచ్చట చెప్తారు మరి ఇలా హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసిండ్రు?
2: ఏం ముచ్చట లేదు మేడం, పాట విందామని.
1: అవునా, ఏ పాట వింటారు?
2: లవకుశ.
1: లవకుశ సినిమా నుంచి? లవకుశ సినిమాలో అన్ని పాటలు మంచిగా ఉన్నాయి. సినిమా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది కదా. అవును. ఇంకా మరి ఇంకొక 3 రోజులు అయితే బొడ్డమ్మ పండుగ షురూ అవుతుంది, మీరెట్లా జరుపుకుంటారు మీ ఇంటి దగ్గర, మీ ఊర్లో?
2: మా ఊర్లో అందరం కూర్చుంటాం, మంచిగా ఉంటాం.
1: అవును. మరి బొడ్డమ్మ ఎప్పుడు తాగుతున్నారు? ఆడ సోమవారం రోజా? ఎందుకు? ఇప్పుడు అమావాస్య శనివారం అవుతుంది, ఆదివారంకు మళ్ళీ సోమవారంకు 3 రోజులు అవుతుంది, ఆ రోజు అవుతారు. పాటలు ఏమైనా వాడుతున్నారా మరి, ఈ డీజే పాటలు ఏం కాకుండా? అంటే మీకు అంటే ఏమైనా ఐడియా ఉన్నదా అట్లా, ఈ పాటలు మేము అప్పుడు అప్పట్లో వాడుతుంటే అని?
2: చిన్నగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు వాడుతుండే,
1: ఇప్పుడు వాడతలేరు కదా. అవునా, కొన్ని కొన్ని నేర్చుకుని వాడాలా మరి, మరీ పాటల్ని మర్చిపోకుండా ఉండటందుకు. అంతేనా? సరే మరి, మీరు అడిగిన పాట వస్తుంది విందాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: సరే మేడం.

ఇది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు. ఇది జోరైనా సినిమా పాటలు వినిపించే కార్యక్రమం. ఎలా హిందీ నటుడు రాజ్ కుమార్ జయంతి, కుల్భూషణ్ పండిత్ రాజ్ కుమార్ అసలైన పేరు. 1952లో రంగేలీ సినిమా అంటే ఆరంగేయడానికి ముందు ముంబై పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు రాజ్ కుమార్. ఆ తర్వాత మొదటగా రంగేలీ సినిమా ద్వారా తన నటనా ప్రదర్శనను 1952లో షురు చేసిండ్రు. ఆ తర్వాత 5 సంవత్సరాలు మరికొన్ని చిత్రాలలో నటించినా కూడా 1952-57లో మదర్ ఇండియాతో ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్నారు. రాజ్ కుమార్ నటించిన సినిమాలలో శరారత్, పైఘం, ఘరానా, హమ్రాజ్, హీర్ రాంజా, నీల్ కమల్, ఏక్ సే బడ్కర్ ఏక్, కర్మయోగి ఉన్నాయి. ఎన్నో ఫిలింఫేర్ ఉత్తమ సహాయక నటుడి పురస్కారాలను కూడా అందుకున్నారు. రాజ్ కుమార్ జయంతి సందర్భంగా ఇప్పుడు హీర్ రాంజా సినిమా నుండి మొహమ్మద్ రఫీ పాడిన ఈ పాట విందాం.

రేపు రాత్రి 7:30కి ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. శ్రోతలు, రేపు యాసంగి పంటకాలంలో సాగు చేయవలసిన పప్పు జాతి పంటలు, యాజమాన్యం, ఈ అంశం గురించి టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలిస్తారు. రైతు సోదరులు, మరి ఈ అంశం గురించి మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే రేపు రాత్రి 7:30 నుంచి 7:45 వరకు ఫోన్ చేయవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్, 2300081, ఇంకొక నంబర్ 2950081.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా బాసరుచులు చక్కని సాహిత్య వచన రచనల నుండి ఎంచుకున్న ఖండికలను వినిపించే కార్యక్రమం. ఇయ్యాల ప్రముఖ రచయిత జాతశ్రీ వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి సంగెపల్లి నాగేంద్ర శర్మ కవితా పంక్తులు చదివి వినిపిస్తున్నారు ఎస్ రాజవర్ధన్.
1: ప్రముఖ రచయిత జాతశ్రీ వచన రచన నుండి ఒక ఖండిక. ఇంకా తెల్లవారలేదు, మంచు దట్టంగా కురుస్తోంది. ముందు వసారాలో కట్టేసి ఉన్న గేదె పాలు పితికిన భూదేవమ్మ ఇంట్లోకి వస్తూ తాళ్ళు గీయడానికి తయారవుతున్న భర్తను చూస్తూ, "కాస్తాగు, టీ పెడతా, తాగిపోదువుగాని" అంటూ పొయ్యి దగ్గరికి పోయింది. అప్పటికే బిల్లగోచీపై పట్టా బిగించి ముస్తాదు కట్టుకున్నాడు మల్లేశం. "జల్ది కాని" అంటూ చిరతబద్ద అందుకొని నులకమంచం మీద కూర్చొని ముంజ కొడవలిని సానబడుతూ, "ఏమంటున్నాడు పెద్దోడు" అన్నాడు. "అనేదేముంది, అదే పదం, ఎంత చెప్పినా ఇనుకోటంలే, ఏ మాట చెప్పినా తిరగజెప్తుండు, ఒక్కేడు ఓపికబడితే మన కష్టాలన్నీ తీర్తాయి అంటున్నాడు, చెప్పి చెప్పి ఆష్టకస్తుంది" అన్నది భూదేవమ్మ. "పట్టుపట్టుమని 50 ఏళ్ళు ఎవరిస్తరే, నేనీడ చచ్చేది" అన్నాడు మల్లేశం. ఈడికిదేం మాయ రోగమో, కుయిటూ కుయిటూ అని తగిలిండు. "ఇవానమెక్కుతానని చూస్తాండే తప్ప మరో దేశ లేదాడికి" అంది భూదేవమ్మ. "ఏం ఇవానమో ఏదో, ముందు నన్ను పాడెక్కిచ్చేలా ఉన్నాడు,

సానబట్టిన ముంజ కొడవలిని బొటనవేలుతో గీర్తూ పదును దూసి దాన్ని పక్కనే ఉంచి గీసకత్తిని అందుకున్నాడు మల్లేశం. గీసకత్తిని రేత్రే పదనెట్టినవు కాదు, టీ గ్లాస్తో భర్త దగ్గరగా వస్తూ అంది భూదేవమ్మ. పట్టినలే తీ అంటూ గీసకత్తి పదును చూసి చిరతబద్ద మీద ఓసారి ఆడించి పక్కనుంచుతూ టీ గ్లాస్ అందుకున్నాడు మల్లేశం. భూదేవమ్మ భర్త కాళ్ల ముందు నేల మీద కూచొని 3 రోజుల క్రితం తాటిమట్ట గీరుకొని పెద్ద పుండైన చోట కుడిచూపుడు వేలితో నెమ్మదిగా నిమురుతూ, సీమింకా ఉంది, సూదేయించుకున్నావా అంది. ఆ 20 దొబ్బిండు కాదు డాక్టరు అన్నాడు మల్లేశం. అదేంది, పదే కాదు, నిన్న పొద్గాల ముంజ కొమురన్నకి సూదేసి పదే తీసుకుండుగా, ఎవరికేసినా అదే సూదాయే, మనిషికో రేటా అన్నది భూదేవమ్మ. ఏవో పోనీ, పిల్లలున్నోళ్ళం, ఎప్పుడు కేకేసినా పరిగెత్తుకొస్తాండు. అయితే మాన్లే, పున్నేనికొస్తాండా, బరాబర్ పైసలిస్తున్నా, నేనడుగుతానుండు. అడక్కు, ఏ సూదిల ఏ మతలముంటదో, మనకేమెరుక, అందుకని అడిగినంతిస్తావా, పోనీ అన్నాగా అరవబాక అంటూ టీ గ్లాస్ అందించి మంచంలోంచి లేచి సిలక్కొయ్యకున్న కాళ్ల గుదిని తీసుకొని ఒకసారి లాగి చూసి మూలనున్న కాడిబద్దను అందుకున్నాడు మల్లేశం. మరిసిన రాత్రి సందేల మీ తమ్ముడు కోటేశం ఇంటికచ్చిండు అంది భూదేవమ్మ. ఏందట? పెద్దపిల్ల అదే మాలక్ష్మి సమర్థయిందట, 1,000 రూపాయలు కావాలన్నాడు అంది భూదేవమ్మ. నువ్వేమన్నావు? నిన్నడిగి చెప్తానన్నా. అప్పుడే ఇద్దామనిపించింది గాని నీకో మాట చెప్తే బాగని ఆగిన. ఇస్తే పొయ్యేవిగా, నాకు చెప్పేదేంది? ఇంట్లో ఉండి గుడ్లేమన్నా పెడతాయా? అయినోడికి ఆపదకి కాక 2 రూపాయలు మూటగడతావా? అన్నా తమ్ముడు మంచి మన్ననా లేక డబ్బో అంటూ ఎర్రెత్తిపోవడానికి మనమేమన్నా ఈ కాలమోళ్ళమా అన్నాడు మల్లేశం. సరే అట్లనే, నేనే పోయి ఆ పిల్లదానికి చేతిలా 2 కొబ్బరి కుడుకలు ఇంత బెల్లం పెట్టి కోటేశానికి డబ్బులిచ్చొస్తా అన్నది భూదేవమ్మ. వసారాలో పందిరి గుంజకు తగిలించుంచిన మోక అందుకొని, సూత్తన్నవేంది, లొట్లుదేపో అన్నాడు మల్లేశం. నా మతిమండ, ఏందో గీ పూరగాడు చెయ్యబట్టి మతిల మతి ఉండటంలే అంటూ ఇంటి వెనకాల నీళ్లగాపు దగ్గరున్న లొట్లు కడిగి తీసుకొచ్చి అందించింది భూదేవమ్మ. వాటిని అందుకొని మల్లేశం కావిడి బద్దకు తగిలించుకుంటుంటే భర్త వీపున చెయ్యానిస్తూ, జాగ్రత్త, మంచు కురుస్తా అంది అంది భూదేవమ్మ. నా జాగ్రత్తకేం గాని ఆ పెద్దోడినే కాస్త అరుసుకో అన్నాడు మల్లేశం. ప్రముఖ కవి సంకెపల్లి నాగేంద్ర శర్మ కవితా పంక్తులు. మన యములాడ యాది, మన యములాడ తడి, 50 ఏండ్లు వెనక్కి చూసుకోవడమంటే మనలో మనం ఆ తీయటి మధుర జ్ఞాపకాల్ని చారిత్రికం చేసుకోనున్న సమయ సందర్భాల్ని కలివిడిగా నెమరు వేసుకోవటమే, గుండెల నిండా ప్రఫుల్లమై చర్చించుకోవటమే, దారంలో మందారాలై రాజన్న స్వామికి దండలల్లి సమర్పించడమే. యములాడ మణిద్వీపం రాజన్న స్వామి, ఆ దీపాన్ని వెలిగించిన సుప్రభాత సృష్టికర్త మన మధుర కవి మామిడిపల్లి సాంబకవి. స్మరణీయం రమణీయం ఆయన అపర వేమన, పెద్దగుడి భీమన, మరో రామాయణ వాల్మీకి. ధార్మిక గొడగూచి కావ్యకర్త వేదాంతం కాశీనాథం కమనీయ పద్యాల సొగసులు, భజగోవిందాల అనువాదాలు అనునిత్యం కమనీయ పఠనీయాలే. రాధేశాం గానామృతాన్ని రాజన్న భజనల్ని అరటిపండై మనకందించిన వజ్జల సాంబయ్యసార్ సుప్రభాత గానాలు దివ్యవాణి మైకుల్లో నుండి ఇప్పటికీ మా కర్ణాల్లో మార్మోగుతూనే ఉన్నాయి. శేషజీవితాన్ని ఈశ్వర సేవలో గడిపి తరించిన అవధూత రాజన్న ఒడి బడిలో ఎందరెందరికో సంస్కృత పాఠాలు అలవోకగా బోధించిన వజల చంద్రయ్య శాస్త్రులు, గీర్వాణిని సుప్రసన్నం చేసుకుని జ్యోతిష్యాన్ని పరమప్రీతిపాత్రం చేసిన కోరుట్ల నరసింహాచార్యులు, వీరిద్దరూ గీర్వాణిని పంచిన అఖండులే. రాగుల లక్ష్మీరాజం సంగీత పాఠాలు, చెవిటి సాంబయ్య దేవీపురాణాలు, త్యాగరాజ ఉత్సవాలు, హరికథలు కమనీయాలే, చిరస్మరణీయాలే. కేశన్నగారి రాజశర్మ, నందగిరి అనంతరాజశర్మలు కృష్ణార్జునులై ప్రతిభా పాఠవాల్లో సమ ఉజ్జీలై వెలుగొందారు. ప్రిన్సిపల్

0: మీసాల రాగంపేట పుల్లయ్య సార్ గంటల తరబడి మాటల సద్దిమూట. మహాదేవ మహాదేవ స్మరణీయ మనోహరుడు సుమనోహరుడే. సుందర్రాజు సార్ పుట్టపర్తి సాయి సుందర రూపాలు. అష్టావధాని తిగుళ్ల శ్రీహరిశర్మ ఆశుపద్య కవితాధారా ప్రసంగాలు. ఆనంద తరంగాలే సుందర సత్సంగాలే. కర్ణాటక కర్ణామృత సుధాసాగరం మహామహోపాధ్యాయ సంగీత భాస్కరం. లేలేత వయస్సులోనే తుదిశ్వాసను విడిచిన గాన సామ్రాట్. ఆకాశవాణిలో స్థిరమైన ఆ కోకిల గాత్రం సుమధుర పాత్రం. మెట్టు సాంబయ్య గోపన్నగారి హరయ్యల అర్చకత్వాలు వేదమంత్రాలు చతుష్కాల పూజల ఘోషలు. బ్రహ్మసంభవ చతుస్సాగరాలే. ఆయుర్వేద వైద్య శిఖామణి ధన్వంతరి డాక్టర్ సుబ్రహ్మణ్యం చేదు కషాయాలు. నేటికినీ మరువని ఆరోగ్య సూత్రాలై తీపి గుర్తులై నిలిచిపోయాయి. మధుగుండయ్య ఠాగూర్ జగన్మోహన్ సింగాల స్వాతంత్రోద్యమ సింహాలై పిండారీల భరతం పట్టిన పరాక్రములై కాలచరిత్రలో చరిత్రపుటల్లో పోరాట యోధులై వెలుగుతున్నారు. నటరాజ కళానికేతన్ కళాభారతిల సాహితీ సాంస్కృతిక సంగమాలు రాజన్న గుడికోటకి పెద్ద దర్వాజలైపోయాయి. కళావేదికలై రసగంగలైపోయాయి. సమతా దీపాల మానవతా రూపాల సరస సల్లాపాల చొప్పకట్ల చంద్రమౌళీయం యములాడపుటల్లో సువర్ణాక్షరాలే. వారి షష్టిపూర్తి సంచికల్లో నాటి సాహిత్య రాగాలు అద్భుత విన్యాసాలే. పురాణం రామచంద్రుడి చిత్రిక జన్నలిజాలు మధు మృత్యుంజయం ఘర్షకుర్తి సురమౌళి సామాజిక పరివర్తనా చైతన్యాలు. ఈశ్వరగారి నరసింహశర్మ రేడియో వార్తా తరంగాలు. బీసీ నేత గోవర్ధన యాదవ్ గుసగుసల గసగసాలు అందరికీ ప్రియత్వాలే. కమ్యూనిస్ట్ మహల్ ఎమ్మెల్యే చిన్నమనేని రాజేశ్వరరావు కమలనాథుడు విద్యాసాగరుడు రుద్రారం రుద్రుడు రేగులపాటి పాపారాయుడు కొడవలి నామాల చిరుతసింహం గుమ్మి పుల్లయ్యల విప్లవ రాజకీయ అగ్నిగుండాలు. తలచుకుంటేనే గుండె నిండే ఊపిర్లే ఊపిర్లు. మడికట్ల జాతర్లలో యశస్వీలై నిలిచిన గోకుల్ టాకీస్ ప్రకాష్ టాకీస్ల తెరమందహాసాలు. హింగెలింగయ్య దేవుని పటాలు మ్యాన వెంగయ్య ఫోటోగ్రఫీ పెంటయ్య సేల్ బట్టల దుకాణం గడికాడ గుడికాడ ఘంటసాల గద్దె మూలవాగుకాడ కొడవని ముచ్చట్లే ముచ్చట్లే.
1: ఇప్పటి వరకు భాష రుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత జాతశ్రీ వచనారచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి సంకెపల్లి నాగేంద్ర శర్మ కవితా పంక్తులు విన్నారు. చదివినది ఎస్ రాజవర్ధన్. ఈ భాష రుచులు కార్యక్రమం తిరిగి రేపొద్దుగల 8:30 పునఃప్రసారం అవుతుంది.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 35వ భాగంలో ప్రముఖ వైనుకురాలు డాక్టర్ టి పద్మిని గురించి విశేషాలు వింటారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఫిల్మీ గానే హిందీ సినిమా పాటల్ని వినిపించే కార్యక్రమం. ఇవాటి కార్యక్రమంలో ముందుగా విందాం 1993 విడుదలైన సినిమా దిల్ తేరా ఆషిక్. లారెన్స్ డిసోజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1892 నాటి అమెరికన్ నాటకం చార్లీస్ అండ్ ఆధారంగా నిర్మించారు. సినిమాకి సంగీతాన్ని అందించిన వారు నదీం శ్రావణ్. ఇప్పుడు ఈ సినిమా నుండి

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరు వింటున్నారు ఫిల్మీ గానే కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు. ఇప్పుడు విందాం సంజయ్ లీలా భన్సాలీ రచన, సహనిర్మాణం, దర్శకత్వం వహించడమే కాకుండా సంగీతాన్ని అందించిన సినిమా రామ్లీలా. ఈ సినిమాలో రణవీర్ సింగ్, దీపికా పడుకోనే ప్రధాన పాత్రలు నటించారు. సుప్రియ పాఠక్, రీచా చెద్దా, గుల్షన్ దేవయ్య సహాయక పాత్రలు నటించారు. విలియం షేక్స్పియర్ రచించిన రోమియో అండ్ జూలియట్ ఆధారంగా రామ్, లీలా రెండు వేరువేరు విరోధం కలిగిన కుటుంబాలకు మధ్య ఇద్దరు ప్రేమికుల కథను ఈ సినిమా వివరిస్తుంది. సినిమాకి సంగీతాన్ని అందించింది సంజయ్ లీలా భన్సాలి, మాంటీ శర్మ. ఇప్పుడు ఈ సినిమా నుండి శ్రేయా ఘోషాల్, ఉస్మాన్ మీర్ పాడిన ఈ పాట విందాం.

ఇది మన యాస మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు ఫిల్మీ గానే కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు. ఫిల్మీ గానేలో చివరిగా విందా రాజశ్రీ ప్రొడక్షన్ బ్యానర్పై విడుదలైన సినిమా వివాహ్. ఈ సినిమా 2006 విడుదలైంది. సూరజ్ ఆర్ బర్జాత్య రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్, అమృతారావు ప్రధాన పాత్రలను నటించారు. సినిమాకి సంగీతాన్ని అందించిన వారు రవీంద్ర జైన్. ఇప్పుడు ఈ సినిమా నుండి వివాహ్ సినిమా నుండి ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాట విందాం.

ఫిల్మీ గానేలో హిందీ సినిమా పాటలవి. రేపు రాత్రి 9:45 గీతం కి బహార్. పాత హిందీ చిత్రాల్లో గుర్రపు బగ్గీల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం మొదటి భాగం ప్రసారమవుతుంది. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు పండిత్ జితేంద్ర అభిషేకి గాత్రం విందాం. భారతీయ శాస్త్రీయ మరియు భక్తి సంగీతానికి చెందిన గాయకుడు, స్వరకర్త, పండితుడు పండిత్ జితేంద్ర అభిషేకి. గణేష్ బలవంత్ నవతే అసలు పేరు, కానీ హిందుస్థానీ సంగీతంతో సంబంధమున్న తుమ్రి, తప్ప, భజన్ మరియు భావగీత్ వంటి విభిన్న సంగీత రూపాలలో తన ప్రావీణ్యానికి ప్రసిద్ధి చెంది పండిత్ జితేంద్ర అభిషేకిగా ప్రసిద్ధి చెందారు. ఆగ్రా ఘరానా, జైపూర్, ఆత్రౌలి ఘరానా మరియు ఖుర్జా ఘరానాల నుండి ప్రభావాలను ప్రతిబింబించి ఒక విలక్షణమైన గాత్ర విధానంగా మిళితం చేశాడు పండిత్ జితేంద్ర అభిషేకి. 1960లలో మరాఠీ రంగస్థల ప్రదర్శనలకు తన ప్రభావవంతమైన స్వరకల్పనలు మరియు సంగీత దర్శకత్వం అందించి మరాఠీ సంగీత నాటక రంగాన్ని పునరుద్ధరించి పునర్నిర్మించారు. ఎన్నో సంగీత ఆల్బంలను రికార్డు చేసిన, 25 కంటే ఎక్కువ మరాఠీ సంగీత ప్రదర్శనలకు సంగీతం అందించిన ప్రసిద్ధి కూడా పండిత్ జితేంద్ర అభిషేకికే దక్కింది. హిందుస్థానీ సంగీతంలో ఎందరో ప్రముఖ శిష్యులకు శిక్షణ ఇచ్చిన గౌరవనీయ గురువుగా కూడా గుర్తింపు పొందాడు. ఇప్పుడు విందాం పండిత్ జితేంద్ర అభిషేకి గాత్రం.

హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిత్ జితేంద్ర అభిషేకి గాత్రం విన్నారు. రేపు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో జైనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం చెప్పిన రంభా రంపాలకుడు బుర్రకథ 3వ భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మధురిమ హాయైన మనసుకు నచ్చే మధుర గీతాలను వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగల విందాం చింతకాయల రవి సినిమా నుండి రాజేష్ శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమలో హాయైన పాటలు. ఇప్పుడు విందాం నాని వాణి కపూర్ మరియు సిమ్రన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఆహా కళ్యాణం. ఈ సినిమాకి ఏ గోకుల్కృష్ణ దర్శకత్వం వహించగా ఆదిత్య చోప్రా యష్ రాజ్ ఫిల్మ్స్పై ఈ సినిమా నిర్మించారు. 2010లో విడుదలైన సినిమా బ్యాండ్ బాజా భారత్ హిందీ సినిమాకి రీమేక్గా ఈ సినిమాని నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా నుండి శక్తిశ్రీ గోపాలన్ పాడిన ఈ పాట విందాం.

ఇది మన యాస. మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు హాయ్ అయిన పాత కొత్త సినిమాల నుండి మధుర గీతాలను వినిపించే కార్యక్రమం మధురిమ. ఒక్కో పాటకు ఒక్కో ప్రత్యేకం. మనసుకు నచ్చే ఏ పాట విన్నా అందులో ఉన్న భావాలు హాయ్ అయిన అనుభూతిని కలిగిస్తాయి. అన్ని పాటలు మనసును తాకకున్నా మనసును తగిలిన పాటలు మాత్రం మెదడులో మెదులుతూనే ఉంటాయి, నోటిలో ఆడుతూనే ఉంటాయి. పాటలోని భావం మనల్ని ఉన్న చోటు నుండి మరో కొత్త ప్రపంచానికి తీసుకెళ్తుందనే చెప్పచ్చు.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మధురిమలో ఇప్పుడు విందాం శ్రీకాంత్ దేవయాని ప్రధాన పాత్రలో నటించిన సినిమా మాణిక్యం. సినిమాలో తనకు నచ్చిన అమ్మాయిని ఎలా అంటే కొండపల్లి మన్నుతో, గోదారమ్మ నీళ్లతో, మలచిన బొమ్మర, ఓ ప్రాణమున్న గుమ్మరా అంటూ తన కోసం పాడుకునే ఈ పాట ఇప్పుడు విందాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమవుతున్న హాయైన మధుర గీతాలను వినిపించే కార్యక్రమం మధురిమలో మధుర గీతాలని. ఇవాళ్టి కార్యక్రమంలో చివరగా విందాం డాడీ సినిమా నుండి ఉదిత్ నారాయణ్ చిత్ర గారు పాడిన ఈ పాట.

ఇవి ఇయాల్టి మధురిమలో హాయైన పాటలు. రేపు రాత్రి 10:30 రేపటి మధురిమలో మరిన్ని హాయైన పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. వాతావరణం: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎల్లా ఆకాశం నిర్మలంగా ఉండే, గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. గాలిలో తేమ 76% ఉండే, రాగల 24 గంటల్లో కూడా ఆకాశం నిర్మలంగా ఉండి, గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ

రేపు గల 5:50 నుంచి రాత్రి 11:00 వరకు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు. అమటాల సంగతులు కార్యక్రమంలో రేపు గల 7:00 తిండితో మనం పాలు పోషకాలు విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో కే లినిన్ పెట్టిన ముచ్చట ఇంకా మన విత్తనం మనమే ఎంచుకోవాలి. వ్యవసాయం చేనేత శుభ్రత రంగాల్లో విధాన నిపుణులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి ప్రసంగం అట్లనే కవిత శీర్షికన బి శైలజ స్వీయ కవితలు రెండవ భాగం ప్రసారమవుతుంది. రేపు జమట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 విజేత ప్రీతి ముండేతో బి వనజ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఆదివాసీ కథాగానాలను వినిపించే కార్యక్రమం గిరిపదంలో రేపు జమట్టు 6:20 భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యూబాయి బృందం పాడిన కొలాం పాటలు ఇంకా తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి బృందం పాడిన కొలాం పాటలు ప్రసారమవుతాయి. ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమంలో రేపు రాత్రి 7:00 ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రేపు యాసంగి పంట కాలంలో సాగు చేయవలసిన పప్పుజాతి పంటలు యాజమాన్యం ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలిస్తారు. రైతు సోదరులు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081 ఇంకొక నంబర్ 2950081 ఆదిలాబాద్ కోడ్ 0873.

పుస్తకంతో కార్యక్రమంలో రేపు రాత్రి 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 35వ భాగంలో ప్రముఖ వైనుకురాలు డాక్టర్ టి పద్మిని గురించి విశేషాలు వింటారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. గీతం కి బహార్ కార్యక్రమంలో రేపు రాత్రి 9:45 పాత హిందీ చిత్రాల్లో గుర్రపు బగ్గీల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం మొదటి భాగం ప్రసారమవుతుంది. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. మన పురాణాలు కార్యక్రమంలో రేపు రాత్రి 10:00 జైనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం చెప్పిన రంభా రంపాలకుడు బుర్రకథ 3వ భాగం ప్రసారమవుతుంది. ఇవే కాకుండా పొద్దుగల 8:40 సింగిడిలో పొజ్జమట్టు 5 గుట్టంగా మాట చెప్పుండ్రి పాట నుండిలో రాత్రి 8 గుట్టంగా ఉషారులో సినిమా పాటల్ని వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 11:02 దాటి 10 సెకండ్లు. ఇంతటితో ఇవాళ్టి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల 5:50 ఎఫ్ఎం 100.2 మెగాహెడ్జ్ పై, ఇంకా న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ప్రసారాలు షురు అవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.